మెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమబ్బు ఆత్మతత్వమెరుగ ఆనందమబ్బును తత్వమెరుగకున్న తాపమెబ్బు

0: మాట తెలుపుచున్న మాట.
1: ఇఫ్ వన్ కెన్ కాంప్రహెండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, హీ వుడ్ గెట్ ద సుప్రీం డిలైట్. If one does not know what it is, one can only have extreme thirst. If one knows Brahman, one becomes Brahman himself. This is a matter of fact and truth which is conveyed to you.
0: Mrutpindhamekam bahubandharupam. Mrutpindhamekam బహుబాండరూపం, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుదేనుతాప్, ఏకం పరాత్మ బహుదేనవర్తి. మట్టి ఒక్కటే కాని కుండల రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని ఆభరణములు వివిధమైనటువంటి రూపములు ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని గోవు యొక్క క్షీరము పవిత్రము, అనగా తెలుపు రంగు. ఆత్మ ఒక్కటే అయితే మానవత్వమునందు భిన్నత్వమైనటువంటి రూపమునందు ఏకత్వంగా ప్రకటిస్తూ ఉంటుంది.
1: మడ్ అండ్ ఎర్త్ ఈజ్ వన్, బట్ ద పార్ట్స్ విచ్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ డిఫరెంట్. గోల్డ్ ఈజ్ వన్, బట్ ది జ్యువెలరీ మేడ్ అవుట్ ఆఫ్ గోల్డ్ మే బి డిఫరెంట్. ది కలర్స్ of the cows are different, but
0: difference of colors,
1: there is a difference of colors in cows, but milk is one. Similarly,
0: one color,
1: the milk has only one color. Similarly, Paramatma is one, but the way that he manifests himself in different forms of human beings, they are many and different.
0: ఏకో దేవో సర్వభూతేషు గూఢః, ప్రతి భూతమునందును అంతర్భూతముగా ప్రకటించేటువంటి దేవుడు ఒక్కడే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ హూ ఈజ్ మేనిఫెస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్వెలర్ ఆఫ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: అతడే సత్యస్వరూపుడు.
1: హీ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: అతనే అనంత ప్రభావుడు.
1: He is the one who has extraordinary power and impact.
0: Kani satyam okkatainappatikini,
1: although truth is one,
0: anubhavatnudu danini anekanga anubhavistu vacharu.
1: The knowledgeable people have experienced the same truth in different ways.
0: Ekam satya vipra bahudha vadanti. ఉన్న సత్యం ఒక్కటైనప్పటికీ వారి వారి అనుభూతులను వారి వారి అనుభవములను పురస్కరించుకుని భగవంతునకు అనేక విధములైనటువంటి రూపనామములను కల్పించుతూ వచ్చారు.
1: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ట్రూత్, బట్ ఇన్ ది లైట్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పీపుల్ దే హావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు ద వన్ గాడ్ డివినిటీ.
0: మూలాధారమును ఎవ్వరూ మార్చలేరు లేక కూర్చలేరు.
1: నో వన్ వుడ్ బి ఏబుల్ టు చేంజ్ ద బేసిక్ ట్రూత్, ద బేసిక్ సపోర్ట్ ఇన్ ది బేసిక్ ఎలిమెంట్.
0: ఈనాడు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని లేని వారు అనేకులు.
1: దెర్ ఆర్ ఇన్యూమరబుల్ పీపుల్ టుడే హూ హావ్ నాట్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: అర్థం చేసుకున్నట్టుగా అభినవం చేసేటువంటి వారు మరింత అధికులు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ ప్రిటెండ్ టు హ్యావ్ అండర్స్టూడ్ గాడ్,
0: కానీ దైవత్వమును ఎవరు కూడాను ఏనాటికి పరిపూర్ణంగా అర్థం చేసుకునలేరు.
1: బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు కాంప్రహెన్సివ్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: యేతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దివ్యత్వాన్ని పవిత్రతను ఏ రీతిగా వారు వర్ణించగలరు, ఏ రీతిగా వారు చిత్రించగలరు?
1: హౌ కెన్ ఎనీవన్ డిస్క్రైబ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ విచ్ ట్రాన్సెండ్స్ ద మైండ్ అండ్ ద వరల్డ్.
0: మానవులకు అవసరమైనటువంటి వస్తువు అన్నింటినీ భగవంతుడు ఉచితముగా సృష్టిస్తూ వచ్చాడు.
1: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మ్యాన్ ఫ్రీ.
0: మట్టి, నిప్పు, నీరు, గాలి, సూర్యకాంతి,
1: ఇట్ ఈస్ ది ఎర్త్, ద వాటర్, ద ఫైర్, ద ఎయిర్ అండ్ సన్ లైట్.
0: కానీ భగవంతుడు అనుగ్రహించి ప్రసాదించిన ఈ పదార్థముల నుండి వ్యక్తి, వైజ్ఞానికుడు అనేక విధములైనటువంటి రూపనామములను సృష్టించుతూ వస్తున్నాడు.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed by God and creating different forms and different items.
0: Kani ee vaidyanikudu ee padarthamunu srushtinchinattuga bhramistunnadu.
1: Scientists, they delude themselves that they are creating all these objects.
0: Leni padarthamunu ee vyakti kudanu srushtinchaledu.
1: No individual can create an object which is not existing.
0: Unnadaniki kanna roopamulanu enantanti roopanamamunu srushtinchutu vastunnadu.
1: Men, especially scientists and technologists, have been making use of those articles which have been freely bestowed.

0: ఉన్నదానికి కళ్ళ రూపములను ఏర్పరచి భిన్న భిన్నమైనటువంటి మార్గమునందు ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: దే హావ్ బీన్ ఓన్లీ ట్రాన్స్ఫార్మింగ్ వన్ ది ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఇంటూ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్.
0: నీరులో నిప్పున్నది,
1: దెర్ ఇస్ ఫైర్ ఇన్ వాటర్.
0: కానీ వైజ్ఞానికుడు తన విజ్ఞాన శక్తి చేత దాని నుండి విద్యుత్ శక్తిని కూడాను ప్రసరింపచేస్తున్నాడు.
1: సైంటిస్ట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ అవుట్ ఆఫ్ వాటర్.
0: కానీ ఈ విద్యుత్ శక్తి ఈ వైజ్ఞానికుడు సృష్టించినటువంటిది కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దే హావ్ నాట్ క్రియేటెడ్ ఎలక్ట్రిసిటీ.
0: ఇది అగోచరమై గుప్తంగా ఉండినటువంటి ఒక శక్తిని తాను వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు.
1: ద ఓన్లీ థింగ్ దట్ దే హావ్ డన్ ఇస్ దే హావ్ బీన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ ద ఇన్విజిబుల్ పవర్ విచ్ వాస్ ఆల్రెడీ దేర్.
0: ఈ నీరు నుండే ఈ యొక్క విద్యుత్ శక్తి లేకుండా తాను ఏమాత్రం కూడాను దీనిని సృష్టించలేడు.
1: If only electricity was not there in water, he would not have created electricity out of water.
0: తత్తి పదార్థమునందు ఉక్తముగా గోప్యముగా ఉండినటువంటి యొక్క తత్వమును వ్యక్తీకరింపచేసేటువంటి వ్యక్తులు ఈనాడు అధికమైపోతూ వచ్చారు.
1: The people who have been able to manifest the inherent powers of the objects, they are growing in number.
0: దీనిని ఆధారముగా కొని వైజ్ఞానిక శాస్త్రము విరివిగా పెరుగుతున్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ వీఆర్ బిలీవింగ్ దట్ సైన్స్ ఈస్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఈ యొక్క ఉత్పత్తి మానవుడు ఒక ప్రత్యేకముగా తాను లేనటువంటి దానిని సృష్టించినట్టుగా భ్రమించటము, ఇది అజ్ఞానము.
1: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు థింక్ దట్ హీఈస్ క్రియేటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్.
0: భూమిలో అట్టడుగున జలం ఉన్నది.
1: ఇన్ ది బౌల్స్ ఆఫ్ ఎర్త్ దేర్ ఈస్ వాటర్.
0: కానీ ఉన్న జలమును ఈ వైజ్ఞానికుడు ఈ వైజ్ఞానిక శాస్త్రంగా సాంకేతిక విజ్ఞానంగా దీనిని పైకి తెప్పిస్తూ ఉన్నాడు.
1: ఆల్ దాట్ ది సైంటిస్ట్ అండ్ ది టెక్నాలజిస్ట్ హావ్ బీన్ ఏబుల్ టు డూ ఈస్ టు బ్రింగ్ వాటర్ అవుట్.
0: కానీ పూర్వం ఉన్నదే కానీ వీడు ప్రత్యేకంగా నూతనంగా సృష్టించలేదు.
1: హీ హాస్ నాట్ క్రియేటెడ్ వాటర్. Water was already there in earth.
0: Leka unna yokka moola dhatuvunu thanu samharam cheyaledu.
1: He cannot even destroy the existing basic elements.
0: Idi nirmoolamu gavinchatam kani nirmanamu gavinchatam kani idi manavuni chetulo ledu.
1: It is not within the hands of man either to create or destroy basic things.
0: Ee yokka divya tattvanni prati vyakti kudunu gurtinchinappude ఈ యొక్క దైవత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినది అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకోగలడు.
1: ఓన్లీ వెన్ ఎవ్రీవన్ రియలైజెస్ దిస్ బేసిక్ ట్రూత్ వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆల్ పర్వేసివ్నెస్ ఆఫ్ డివినిటీ.
0: మ్యాన్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నో కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
1: మ్యాటర్ కెన్ నెవర్ బి క్రియేటెడ్ నార్ కెన్ ఇట్ బి డిస్ట్రాయిడ్.
0: మానవుని చేత ఇది కేవలం సృష్టించటము లేక దీనిని సంహరించడము జరుగుతున్నదని మనం భావిస్తున్నాము.
1: వీఆర్ బిలీవింగ్ దాట్ థింగ్స్ హావ్ బీన్ క్రియేటెడ్ ఎయిదర్ బై మ్యాన్ ఆర్ దే హావ్ బీన్ డిస్ట్రాయిడ్ బై హిమ్.
0: ఇది కేవలము మానవుని యొక్క ఊహలు మాత్రమే.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్ ఆఫ్ మ్యాన్.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటిది అనాది నుండి కూడాను మనకు అగోచరంగా ఉంటూనే ఉన్నది.
1: This divinity has been existing from quite long ancient days.
0: భూమికి ఆకర్షణ శక్తి ఇది సహజమైనటువంటిది.
1: Power of attraction is natural for earth.
0: కానీ న్యూటన్ పరిశోధన చేత దీనిని వ్యాప్తి చేసుకుంటూ వచ్చాడు, ప్రకటితం గావిస్తూ వచ్చాడు.
1: న్యూటన్ హ్యాస్ ఓన్లీ డిక్లేర్డ్ ఇట్ అండ్ అనౌన్స్డ్ ఇట్ బై డిస్కవరింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్.
0: ఈ యొక్క ఆకర్షణ శక్తి న్యూటన్ ప్రకటన చేయక పూర్వము కూడాను ఈ యొక్క భూమి యందు ఉన్నది.
1: దిస్ పవర్ ఆఫ్ గ్రావిటేషన్ వాస్ దేర్ టు ఎర్త్ ఈవెన్ బిఫోర్ న్యూటన్ డిస్కవర్డ్ ఇట్.
0: అదే విధముగానే దైవశక్తి అనేటువంటిది గుప్తముగా గోప్యముగా సర్వత్రా ఉండినప్పటికీ వారి వారి సాధనా సంపత్తి ద్వారా దానిని సాక్షాత్కరింపజేసుకోగలుగుతున్నారు.
1: ఇన్ ద సేమ్ వే ద డివైన్ పవర్ ఈస్ దేర్.

0: inherent and subtle in everything. But only thing is, people by sadhana have been able to experience what is already prevalent and all pervasive.
1: మానవుని యందు అనేక తెగలుగా అనేక మతములుగా అనేక కులములుగా అనేక వర్ణములుగా ఉండేట్టుగా మనము భావిస్తున్నాము.
0: వీఆర్ బిలీవింగ్ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అండ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్.
1: ఇవన్నీ కూడా మానవుని యొక్క భ్రమలే.
0: ఆల్ దీస్ ఆర్ ఎ టైప్ ఆఫ్ ఇల్యూజన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్. ఈ విధమైన
1: భ్రమలు మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మను తాను కరించలేదు, దర్శించలేడు.
0: As long as man suffers from these illusions, he would not be able to get a vision of Brahma.
1: Satyam. Truth. Satyam vakkate.
0: Truth is one.
1: Kani, idi Brahmanulu satyamu, Kshatriyula satyamu, Bharatiyula satyamu, America vari satyamu, Russia vari satyamu, ani ee satyanni okka deshamunaku, okka kaalamunaku, okka tegaku, okka kulamunaku, idi em matramu parimitam cheyaleru kuda.
0: Truth cannot be separate for Brahmins, cannot be separate for Kshatriyas, and it cannot be separate for Bharatiyas and for Americans and so on. We cannot separate truth and make that particular truth as unique for one caste, creed,
1: community. Adi vidhamugane nippu neeru yokka tattvamunu kudanu idi Brahmanulu nippu, idi Shudrulu nippu, idi Kshatriyulu nippu, idi Bharatiyulu nippu, idi Videshiyulu nippu ani deeniki kudanu etti bhedamulu kuda levu kada.
0: The same thing is true of fire and water. There is nothing like fire which is exclusively for Brahmins or for Kshatriyas or for Bharatiyas, for Americans and for different types of people and different times.
1: Ganga dekulamu, gali dekulamu. Andaru anubhavistunnamu kada.
0: The same thing is true of water and also air. All of us are sharing a common
1: ide vidhamugane daivattam anetundi ekatvamai undinappatikini మన యొక్క భ్రాంతుల చేత భిన్నత్వంగా విభజించి దానిని భ్రాంతితోనే అనుభవిస్తున్నాం.
0: ఇన్ ద సేమ్ వే ఆల్ దో డివినిటీ ఇస్ వన్ బై అవర్ ఓన్ ఇల్యూజన్స్ వి హావ్ బీన్ డివైడింగ్ దట్ ఇంటూ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ డిఫరెంట్లీ.
1: ఇది కేవలము దైవత్వాన్ని జాతి మత దేశ కాలమునకు ఏమాత్రం కూడా మనము దీనిని పోల్చుకునరాదు.
0: వీ కెనాట్ అసోసియేట్ డివినిటీ exclusively to a particular nation, to a particular region, caste, community or time.
1: Oka krishnuni vishayam chudandi.
0: Let us take the instance of Krishna.
1: Krishnudu yetagaku cherinatundi vaadu, chendina vaadu.
0: To which particular caste did Krishna belong?
1: Idi brahmulaku kuladevata kaadu.
0: It is not to Brahmins.
1: Kshatriyulaku oka sampada kaadu.
0: This is not exclusive wealth of Kshatriyas.
1: Vaishyulaku idi oka aishwaryam kaadu.
0: This is not the wealth for Vaishyas either.
1: Idi loka samrakshanakai avatarinchinatvanti yokka swaroopam.
0: This is incarnation which has come down for the protection of the entire humanity.
1: Ee krishnudu naavadu neevadu ani anukotamu kevalam oka vidhamainatvanti yokka mamakarame abhimaname.
0: To think Krishna as belonging exclusively to one or the other is only an attachment.
1: Krishnudu kevalam maavadu ani anukotam chetane yadavula lopala musalam putti yadavulandaru kuda nuchininchi poyaru.
0: Yadavas came to ruin and they were destroyed because they felt that Krishna was theirs exclusively.
1: Kanuka daivattu andari vaadu ee okkari vaadu maatrame kaadu.
0: We have to understand that divinity is for all. He is not exclusively meant for one.
1: Unnadi okkate okkade daivamu.
0: There is only one God who is existing.
1: Ee okkade anatunte devamu daivamu pekkuga roopamulanu pondi aneka vidhamainatunte yokka bhramtulanu santripti paristhu vastunnadu.
0: But he is manifesting himself in different forms and names in order that many people may derive satisfaction.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కేవలం సాధన మాత్రమే కాదు, విచారణ కూడా అత్యవసరము.
0: ఇఫ్ యు వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ యునిక్ ఫార్మ్ ఆఫ్ డివినిటీ, ఈ సాధన అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్, ఎన్క్వైరీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈనాడు భిన్నత్వమును ప్రోత్సహించి అభివృద్ధి పరిచేటువంటి వారు అధికమైపోతున్నారు.
0: టుడే పీపుల్ హూ ట్రై టు బ్రింగ్ అబౌట్ డిఫరెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ నంబర్.
1: ఏకత్వమును అనేకత్వంగా భావిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ది సింగిల్ యూనిటీ ఇన్ టు డిఫరెంట్
1: కనుకనే దివ్యత్వం అనేటువంటిది మరింత అడుగున పడిపోతున్నది.
0: దట్ ఈస్ వై దివ్య స్పిరిచువాలిటీ హాస్ నాట్ బీన్ ఎక్స్పీరియన్స్ ప్రాపర్లీ.
1: లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యామోహముల చేతను,
0: బై అటాచ్మెంట్స్ అండ్ ఇన్ఫాచుయేషన్ రిలేటింగ్
1: వ్యాపారముల చేతను,
0: బై సచ్ బిజినెస్ అప్రోచ్,
1: ఈ దైవత్వాన్ని వేరువేరుగా విభజిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ ట్రైన్ టు డిఫరెన్షియేట్ అండ్ డివైడ్ దిస్ డివినిటీ.
1: దీని వలన దైవత్వం యొక్క నిజతత్వాన్ని మానవులు గుర్తించలేకపోతున్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ డివినిటీ.
1: తద్వారా ధర్మమేమిటో అధర్మమేమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్ హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైచియస్ కాండక్ట్ అండ్ వాట్ ఈస్
1: అన్రైచియస్. దేశమున ధర్మదేవత, శాంతి దేవత కలకలలాడుచుండును, ఆ దేశమునంది సంపత్తి కిలకిలలాడుతూ ఉంటాయి.
0: ఇన్ విచ్ ఎవర్ కంట్రీ ది గాడెస్ ఆఫ్ ధర్మ అండ్ గాడెస్ ఆఫ్ శాంతి ఆర్ ఫ్లరిషింగ్, దే అలోన్ విల్ బి హావింగ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ.
1: ఈనాడు ధర్మములకు విరుద్ధముగా,
0: టుడే పీపుల్ ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ధర్మ,
1: నీతికి విరుద్ధముగా,
0: దే ఆర్ ఆల్సో గోయింగ్ కాంట్రరీ,
1: జాతిని ఆధారము చేసుకుని,
0: దే ఆర్ బేసింగ్ ది ఎంటైర్ థింగ్ ఆన్
1: దేశమునందు అనేక విధములైన అశాంతిని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు.
0: దే ఆర్ గివింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ అగ్నీ అండ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ కంట్రీ.
1: ఇలాంటి అధర్మమును అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తులను అనేక మంది పెద్దలైనటువంటి వారు చూస్తున్నారు.
0: గ్రేట్ పీపుల్ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్ దీస్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్.
1: జ్ఞానులు పండితులు దీనిని కూడా పరికిస్తూ ఉన్నారు.
0: స్కాలర్స్ అండ్ లీడర్స్ ఆల్సో ఆర్ మియర్లీ వాచింగ్ దిస్.
1: గొప్ప గొప్ప ఉన్నత స్థాయి ఎందున్నటువంటి యొక్క అధికారులు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు.
0: పీపుల్ హు ఆర్ ఆక్యుపయింగ్ హై పొజిషన్స్ ఆఫ్ అథారిటీ ఆర్ ఆల్సో మియర్లీ వాచింగ్.
1: కానీ ఎవరు కూడా దీనిని అరికట్టలేకపోతున్నారు.
0: బట్ నో వన్ హాస్ బీన్ ఏబుల్ టు స్టాల్ అండ్ కంట్రోల్ దిస్.
1: ఇది అధర్మము అని ఎదుర్కోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు అపోజ్ స్టేటింగ్ దట్ దిస్ ఇస్ అధర్మ అండ్ అన్రైచియస్.
1: కనుకనే వీరి జ్ఞానము, వీరి స్థానము, వీరి బుద్ధి కుశలత కూడా కేవలం నిర్మూలమైపోయినట్టుగా చూస్తున్నారు.
0: దట్ ఈస్ వై దే ఆర్ ఆల్సో లూజింగ్ ఆల్ దర్ పవర్స్ అండ్ ఆల్ దర్ స్కిల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ఇట్టి వారు అధర్మమును ఆచరించకపోయినను అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి వారుగా తోస్తూ ఉంటున్నారు.
0: దీస్ పీపుల్ హూ ఆర్ మియర్లీ వాచింగ్ మే నాట్ బి డూయింగ్ అధర్మ బట్ ఎన్కరేజింగ్ అధర్మ.
1: దీనికి ఒక చిన్నది ఉదాహరణ,
0: దేర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్
1: మహాభారతం నందు.
0: ఇన్ మహాభారత్
1: ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచమునకి చాలా ప్రమాదం కలిగించేటువంటిదని గుర్తించి ధర్మజుడు కృష్ణుణ్ణి రాయబారంగా అంపాడు.
0: ధర్మజ రికగ్నైజింగ్ దట్ వార్ వుడ్ బ్రింగ్ గ్రేట్ కెలామిటీస్ టు ద వరల్డ్ ప్రేడ్ టు కృష్ణ అండ్ ఆస్క్డ్ హిమ్ టు గో ఆన్ ఎ మిషన్ ఆఫ్ పీస్.
1: నిండు సభ లోపల కృష్ణుడు ప్రవేశించి దీని వలన జరిగేటువంటి యొక్క ప్రమాదములు, ఈ యొక్క పరిస్థితులు కూడా చక్కగా వర్ణించాడు.
0: కృష్ణ ఎంటర్డ్ ద ఫుల్ కోర్ట్ ఆఫ్ దుర్యోధన అండ్ ఎక్స్ప్లెయిన్ ఎలాబొరేట్లీ ద ఇంప్లికేషన్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ వార్.
1: కానీ ఈ విషయములను మహాజ్ఞాని అయినటువంటి భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి, అశ్వత్థామ ఇలాంటి పండితోత్తములు కూడా చక్కగా వింటూ ఉన్నారు.
0: గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ వైస్ పీపుల్ లైక్ భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య అండ్ అశ్వత్థామ వర్ ఆల్ దేర్ లిజనింగ్.
1: కానీ వీరు విని కూడాను ఏ విధమైనటువంటి ఉపయోగం లేకపోయింది.
0: దే హర్డ్ ఆల్ ద ఎక్స్ప్లెనేషన్ బట్ దేర్ వాజ్ నో యూజ్.
1: దుష్టులు దుర్మార్గులైనటువంటి కౌరవుల యొక్క చెంత చేరటం చేతనే, వారి సహవాసం చేతనే వీరు కూడా దానిని ప్రోత్సహించేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దేర్ అసోసియేషన్ విత్ వికెట్ కౌరవాస్ దే ఆల్సో బికేమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్.
1: అధర్మమును అక్రమమును గుర్తించినటువంటి విదురుడు దానిని ఎదుర్కొనుటకు ప్రయత్నించాడు.
0: విదుర హూ రికగ్నైజ్ దిస్ అధర్మ అండ్ అన్రైచియస్ యాక్ట్ హీ వాంటెడ్ టు అపోజ్ దిస్.
1: ఇది మంచిది కాదని, కృష్ణ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి సూక్తులను మనము ఆచరణయందు ఉంచి దీనికి తగినటువంటి పరిహారము గావించవరనని అనేక విధములుగా నచ్చ చెప్పాడు.
0: హీ టోల్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ స్టేటింగ్ దట్ వి హావ్ టు ఫాలో ది వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అండ్ వి షుడ్ గివ్ అప్ వార్.
1: కానీ ప్రయోజనం లేకపోయింది.
0: బట్ ఇట్ వాజ్ ఆల్ ఫ్యూటైల్.
1: ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి చేత ఉండటం కంటే ఏదైనా యాత్ర పోవటం మంచిదని విదురుడు ఆ రాజ్యమునే విసర్జించిపోయాడు.
0: విదురు వాజ్ లిటిల్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ హి సెడ్ దట్ ఐ వుడ్ గో ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రాదర్ దాన్ స్టే ఇన్ దిస్ పర్టికులర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ నో రైచియస్నెస్.
1: ఈ భీష్ముడు, ద్రోణాచారి, కృపాచారి వీరందరూ కూడాను పాండవుల యొక్క పప్పు పులుసు తినటం చేతనే వారికి ఏదో ఒక విధమైనటువంటి ఒక సహాయకారులుగా ఉండాలని, వారి రాజ్యంలో మేము జీవించినామనేటువంటి అభిమాన మమకారం చేత ఈ దుష్టులైనటువంటి వారి యొక్క దీని ఎందే వారు జీవిస్తూ వచ్చారు.
0: భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య హూ ఏట్ ది ఫుడ్ ప్రొవైడెడ్ బై కౌరవాస్ వాంటెడ్ టు జస్ట్ పే బ్యాక్ దర్ గ్రాటిట్యూడ్ బై సపోర్టింగ్ దెమ్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్.
1: అందరూ గొప్ప ఆచార్యులే.
0: ఆల్ దోస్ త్రీ వర్ గ్రేట్ ప్రిసెప్టర్స్ అండ్ ఆచార్య.
1: అందరికీ ధర్మాధర్మం విషయం గుర్తించినటువంటి వారే.
0: దే న్యూ వాట్ వాస్ ధర్మ అండ్ వాట్ వాస్ అధర్మ.
1: నిత్యానిత్య విషయమును పరిశీలించినటువంటి వారే.
0: దే ఆల్సో హ్యాడ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆచరణలో లేనటువంటి యొక్క ఈ జ్ఞానములన్నీ కూడా నిరుపయోగములైపోయాయి.
0: ఆల్ ద విజ్డమ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈస్ యూజ్లెస్.
1: కనుకనే కట్టకడపటికీ యుద్ధము లోపల కౌరవులు ఏ విధంగా మరణించారో అదే విధంగానే ఈ ఆచార్యులు కూడా మరణించారు.
0: అల్టిమేట్లీ దే వర్ ఆల్సో పార్టీ టు ద వార్. దే కేమ్ టు ది సేమ్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డెత్ ది వే దట్ అదర్స్ వెంట్ ఇన్ ద వార్.
1: అన్యాయమును అక్రమమును ధిక్కరించి దానిని సరిచేసేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను దానిని ఎవరు సరిచేయుటకు ప్రయత్నించరో వారు కూడాను దుష్టులతో సమానమనే భావిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ బిలీవ్ దట్ ఈవెన్ ఇఫ్ ది పీపుల్ ఆర్ గుడ్ పీపుల్, if they do not oppose unrighteousness and improper things, they may be considered as a party to the whole episode.
1: mana kantedutu inta anyayamulu akramulu anacharamulu jarugutunnappatikini manamu chustu kevalam daarini e maatram kudanu edurkonaleka daana sarthikkalekapoyinatunte okka vyaktulu kudanu aa durmargamulo koodinatunte vyaktulu gaane tayar avutunnaru.
0: All those people who watch helplessly all the bad things and unrighteous things which are going on, they may be considered as a party to the all the wicked acts also.
1: కనుకని దుర్మార్గుల యొక్క ఫలితాన్ని కూడా వీరు కూడా అనుభవించవలసి వస్తుంది.
0: దే విల్ ఆల్సో షేర్ ది ఫ్రూట్స్ ఆఫ్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బ్యాడ్ యాక్ట్స్.
1: సహవాసమే ప్రోత్సాహమునకు మూల కారణం.
0: ఇట్ ఈస్ ది అసోసియేషన్ ది కంపెనీ విచ్ హెస్ ఎన్కరేజ్డ్ దెమ్ టు ఇండల్జ్ ఇన్ సచ్ బ్యాడ్.
1: లౌకికంగా మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి కొన్ని ఉదాహరణలు.
0: A few examples from day to day life can be taken to illustrate this.
1: రాత్రి వేళలందు మనలను ఏదో ఒకటో రెండో దోమలు కుడతాయి.
0: In nights, one or two mosquitoes might bite us.
1: నల్లులు కరుస్తాయి.
0: Bed bugs may give trouble.
1: కానీ ఈ బాధను సహించుకోలేక మనము ఏదో ఒక విషసం సంబంధమైనటువంటి స్ప్రేను మనం చేస్తాము.
0: In order to destroy them, we may spray some insecticide.
1: కానీ కుట్టినది కొన్ని దోమలైతే చచ్చేది అన్ని దోమలు చస్తాయి.
0: ఇట్ మే బి వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ మైట్ హావ్ గివెన్ యూ ట్రబుల్ బట్ ఆల్ ది మస్కిటోస్ ఆర్ డెస్ట్రాయ్డ్.
1: కరిచినది ఏ ఒకటో రెండో నల్లులైతే దాని సమీపంలో ఉండేటువంటి అనేక నల్లులు కూడా చచ్చిపోతాయి.
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ దోస్ వన్ ఆర్ టూ మస్కిటోస్ విచ్ హావ్ గివెన్ యూ ట్రబుల్ విచ్ విల్ బి డైయింగ్. ఆల్ ది అదర్ మస్కిటోస్ ఆల్సో విల్ బి ఎ ప్రే టు.
1: కానీ కరిచిన దాన్నే చంపుతున్నామా, కుట్టిన దాన్నే చంపుతున్నామా?
0: Are we killing only one or two mosquitoes which have bitten us or the bugs?
1: Adhe vidhamgane dushtulu durmargulu yokka chinta manam kudano mana jeevithanni gadapatam chetanu aa yokka dushta sambandhamainatundi danini arikattalekapovadam chetanu manaku kudano aa prabhadamulo oka bhagam untuntadi.
0: In the same way, if we do not control the wicked people's action, we will also have a share in the wickedness and the fruits which those wicked people will be reaping.
1: దైవము కూడాను అన్యాయ అక్రమ అనాచారములు జరుగుతున్నటువంటి సమయం నందు దానిని ఆదరించి దాని అరికట్టలేని వ్యక్తులను దానిని ఎదుర్కోలేని వ్యక్తులను కూడాను సమంగా కూడాను దుష్ట సంహారంగా చేస్తూ వస్తాడు.
0: గాడ్ ఆల్సో విల్ కన్సిడర్ ఆల్ దోస్ పీపుల్ హూ డు నాట్ కంట్రోల్ సచ్ వికెడ్నెస్ అండ్ సచ్ అన్రైచియస్.
1: వీడు పండితుడే, వీడు పావురుడే అని కానీ, వీడు జ్ఞానే అజ్ఞానే అని కానీ ఏమాత్రం కూడాను చూడడు.
0: He will not say that he is a scholar and he is an ignorant person. He is a person.
1: Why did you not understand?
0: If only you were a wise person, why did you not why did you not teach those people the truth which you knew? An account of this particular defense. Your defect is నాట్ కంట్రోలింగ్ ది డిఫెక్ట్ అండ్
1: కనుకనే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమ ఆచారాలంతా కూడా సాధ్యమైనంత వరకు మనం దాన్ని ఎదుర్కొని దాన్ని సరిచేసేటువంటి యొక్క విషయంలో మనం పాల్గొన్నప్పుడే నిజముగా మనము ధర్మ సంస్థాపనకు కొంత తోడ్పడినటువంటి వారం అవుతాం.
0: Therefore, only when we oppose all the unrighteous acts or atrocities that have been taking place in the society, can we rightly say that we are also participating in dharma samsthapana.
1: త్రేతాయుగం నందు కూడాను రావణుడు చేయించున్నటువంటి అన్యాయ అనాచారములన్నీ కూడా నువ్వు చూస్తున్నటువంటి సోదరుడు విభీషణుడు సహించుకోలేకపోయాడు.
0: ఈవెన్ ఇన్ త్రేతాయుగ విభీషణ డిడ్ నాట్ టాలరేట్ ఆల్ ద అన్రైచియస్ యాక్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ బ్రదర్ రావణ.
1: అనేక విధములుగా దానికి అడ్డు తగిలి తన సోదరునికి చాలా విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ హి అపోజ్డ్ దట్ అండ్ టాట్ వాట్ వాస్ రైట్ టు హిజ్ ఓన్ బ్రదర్.
1: కానీ మితిమీరిపోయేటప్పటికి ఈ విభీషణుడు ఇంకా ఆ స్థానం నందే ఉండుటకు ఇష్టపడలేక ధర్మమూర్తి అయినటువంటి రాముని యొక్క పాదములు పట్టాడు.
0: వెన్ ఆల్ ది లిమిట్స్ వర్ క్రాస్డ్ హి డిడ్ నాట్ వాంట్ టు అసోసియేట్ విత్ రావణ. హి లెఫ్ట్ ది కోర్ట్ అండ్ జాయిన్డ్ రామ.
1: కానీ దోషములు గావించినటువంటి వాడు రావణుడు ఒక్కడే.
0: బట్ ది పర్సన్ హూ హాస్ కమిటెడ్ ది అట్రాసిటీస్ ఓన్లీ.
1: ఈ దోషుడైనటువంటి రావణుడికి అనేక విధమైన ప్రోత్సాహం ఉత్సాహం ఇచ్చినటువంటి రాక్షసులు కూడాను ఈ యుద్ధంలో మరణించవచ్చు వస్తుంది.
0: ఇట్ ఇస్ నాట్ మెయిన్లీ రావణ హూ డైడ్ ఇన్ ద వార్, ఆల్ దోస్ డెమన్స్ హూ గేవ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎన్కరేజ్మెంట్ ఆల్సో.
1: తాను చేసినటువంటి దోషములంతకు మెచ్చుకుంటూ వచ్చారు ఈ రాక్షసులు.
0: దిస్ డెమన్స్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ ఫర్ ఆల్ ద యాక్ట్స్.
1: మెచ్చుకుని ఈ రాక్షసులు కూడా శిక్షను పుచ్చుకోక తప్పదు.
0: ఫర్ గివింగ్ ఆల్ దట్ అప్రిసియేషన్ యూ హ్యావ్ టు రిసీవ్ ది పనిష్మెంట్.
1: మన బంధువులు కాని, మన పుత్రులు కాని, మన యొక్క సన్నిహితమైనటువంటి సంబంధులు కాని దోషమును ఆచరించినప్పుడు ఆ దోషమునకు సరి అయినటువంటి శిక్షను ఇస్తూ దాన్ని ఎదుర్కొంటూ ఆ దోషమును సరిదిద్దుటకు మనం ప్రయత్నించినప్పుడే మనం దోషరహితులు కావాలి. కానీ దోషరహితులు అవుదును. కానీ దోషమును ప్రోత్సహించుకుంటూ దాన్ని సవరించుకుంటూ వచ్చినటువంటి వాడు వీడు కూడా పరమ దోషుడే.
0: వెదర్ హీఈస్ ఎ రిలేటివ్, ఎ ఫ్రెండ్ ఆర్ ఎ సన్, వెన్ హీస్ కమిటింగ్ సమ్ మిస్టేక్ యూ హావ్ టు అపోజిట్, కరెక్ట్ ఇట్ అండ్ రెక్టిఫై. అదర్వైజ్ యూ విల్ ఆల్సో బికమ్ ఎ పార్టీ టు ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ కమిటింగ్ మిస్టేక్స్ అండ్ ఫాల్ట్స్.
1: కనుక మనం దోషరహితులుగా ఉండవలనన్న, దోషమును చూచినా, దోషమును విన్నినా, దోషమును అనుభవించేటువంటి స్థానంలో ఉండినా దానిని సరైన రీతిగా ఎదుర్కొని ఆ దోష పరిహారాత్మయ్యే కొంత ప్రయత్నం చేయాలి.
0: Whenever any person is sees an unrighteous act is being done, he should not merely see, he should oppose it and then only you will have done the correct thing.
1: కాని పూర్వకాలమునందు,
0: but in the olden days,
1: దుర్యోధనుడు దుర్యోధనుడుగా, శకుని శకునిగా, ధర్మజుడు ధర్మజుడిగా ప్రకటిస్తూ ఉండేటువంటి వారు.
0: Duryodhana was behaving like Duryodhana himself and so also Shakuni and other wicked people.
1: Kani ee naadu Dharmajudu Duryodhanuga prakatan chestunnadu.
0: But today Dharmaja is behaving like Duryodhana.
1: Peru Dharmajudu.
0: Name is Dharmaja.
1: Vaari yokka vinee videetalu chuste chaala dharmanga kanipistayi.
0: His own humility and obedience will make anyone
1: manobhavamulu pravartanu chuste Shakuniga gochiristayi.
0: But if you only observe his inner feelings, he is a Shakuni.
1: Andaru bhaktulu gane kanipistaru.
0: All people appear to be devotees.
1: Dushta raktulato kudinatvanti yokka vyaktule kaani bhaktulu kaadu anetvanti yokka spashtamainatvanti nadavarakallo kanipistuntayi.
0: But in the conduct they show, they exhibit and expose
1: nijamuga bhaktulaithe
0: people they are.
1: Bhaktulu cheyavalsinatvanti panulu chestunnara?
0: If you are really devotees, are they performing the acts which would be
1: peruku bhaktule
0: which will be performed by the devotees by name.
1: Telugulo samithunnadi.
0: There is a proverb in
1: Telugu. Ma bazaranta brahmanule kodi petta kanipinchaledu unnarata. Bazaranta brahmanaithe kodi petta ekkada pothundi.
0: In our bazaar only brahmins are residing, but a chicken has disappeared suddenly. If what we
1: niyamula bhaktule ginaithe akkada ee vidhamainatunte achantik kani దుర్మార్గములకు కాని దూషణకు కాని అవకాశములు ఏర్పడతాయా?
0: ఇఫ్ ఇట్ వాట్ టు బి ది బ్రాహ్మన్స్, హౌ వుడ్ సచ్ ఎ నాక్ హ్యాపెన్ ఆఫ్ డిసపియరెన్స్.
1: కనుక మనం భక్తులము అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలతో మనం నిరూపించాలి.
0: ఇఫ్ వి కాల్ అవర్ సెల్స్ డివోటీస్, విల్ హావ్ టు ప్రూవ్ బై యాక్షన్ అవర్ ఓన్
1: డివోషన్. ఉండినటువంటి యొక్క దదివత్వము మనకు వ్యక్తమవుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివినిటీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ మేనిఫెస్ట్
1: చూచినప్పటికీ ఏకత్వమే దృక్పథమై ఉండాలి.
0: Wherever you look to, you should experience the oneness and unity.
1: ఏ ప్రదేశమునందైనా కూడాను తన విశ్వాసం విశ్వాసముగానే ప్రకటితం కావాలి.
0: In whichever place be, his faith must be firm and strong.
1: కానీ ఈనాటి యొక్క భక్తి తత్వములు విరుద్ధముగా మారుతూ ఉన్నవి.
0: But today's devotion is taking the opposite trend in the direction.
1: కనుకనే దైవత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులుగా తయారవుతున్నారు.
0: That is why people are becoming fools who cannot understand.
1: దీనికి కారణము స్వార్థము స్వప్రయోజనమే.
0: The most important reason for this particular state of affairs is selfishness.
1: దురాశ అహంకారమే దీనికి మూల కారణములు.
0: It is greed which is responsible for that.
1: మానవుని యందు దుష్ట బుద్ధులు ప్రవేశించినప్పుడు ఎట్టి మార్పునైనప్పుడు చేసుకోవడానికి వీలవుతుంది.
0: When wicked thoughts enter the minds of people, there will be no obstruction for their acts.
1: ఇంత క్రూరుగానైనా కూడా తయారు కావడానికి సిద్ధమవుతారు.
0: People are prepared to become very cruel people.
1: ఇది కాదు మానవత్వం యొక్క విశిష్టత.
0: This is not the special characteristic.
1: ఇది దివ్యత్వం యొక్క పవిత్రతను మనం చవిచూడటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: We have to make efforts to understand the sacredness of divinity.
1: ఇలాంటి తత్వమునందు
0: in this particular principle
1: మన ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటన చేయాలి.
0: We have to also express the divinity which is in a worldly
1: ఏక కాలమునందు
0: at the same time
1: అనేక విధములైనటువంటి యొక్క వ్యక్తిత్వమును
0: personality which has got different dimensions
1: ప్రకటితము అయినప్పుడు
0: when it is expressed
1: దీనిని భౌతికవాదులు అంగీకరించరు.
0: This is not believed by the materialists.
1: భౌతికవాదుల యొక్క విశ్వాసము చాలా కొంత అదుపులో ఉండేటువంటిది అదుపులో ఉండేటువంటిది.
0: మెటీరియలిస్ట్ ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ లిమిటేషన్.
1: ఒక్కొక్కరి యొక్క విశ్వాసములు ఒక్కొక్క పరిమితిలో ఉంటాయి.
0: ఈచ్ వన్స్ ఫెయిత్ హ్యాస్ సర్టన్ లిమిట్స్.
1: ఒక రసాయన శాస్త్రజ్ఞుడే ఉన్నాడు.
0: వన్ పర్సన్ మేబీ ఏ కెమిస్ట్రీ ప్రొఫెసర్.
1: తన యొక్క సబ్జెక్ట్ లోపల చాలా ఉత్తీర్ణుడు చాలా గొప్ప వ్యక్తి.
0: He has mastered his subject and accomplished
1: గొప్ప పరిశీలన చేసినటువంటి యొక్క అనుభవజ్ఞుడు.
0: He has got a lot of experience in that particular subject.
1: కానీ రసాయన శాస్త్రజ్ఞుడికి పదార్థ విజ్ఞాన శాస్త్రము అంతగా తెలియదు.
0: బట్ ఏ కెమిస్ట్ మే నాట్ బి నోయింగ్ మచ్ ఆఫ్ ఫిజిక్స్.
1: అంత మాత్రం చేత పదార్థ విజ్ఞానాన్ని విమర్శించడానికి వీలవుతుందా?
0: జస్ట్ బికాస్ హీ డస్ నాట్ నో కెన్ హీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఫిజిక్స్.
1: ఒక ఎంబీబీఎస్ చదివేటువంటి డాక్టరు ఇంజనీర్ యొక్క విషయం లోపల తనకు ఏమాత్రం కూడా అర్థం కాకపోవచ్చు.
0: A person who has passed his MBBS may not understand anything.
1: తన తెలివితేటలు తన యొక్క విద్యందు మాత్రమే అభివృద్ధి గావించుకోవచ్చు.
0: All his cleverness and intelligence might have blossomed in one particular area.
1: మరొక విషయమునందు తన యొక్క తెలివితేటలు ఏమాత్రం కూడా పనికి రావు.
0: But in another area, his own intelligence and experience may not be useful.
1: అదే విధముగానే భౌతిక శాస్త్రజ్ఞుల యొక్క విశ్వాసం యొక్క పరిమితి ఆధ్యాత్మిక విశ్వాసం యొక్క దీనితో పోల్చుకున్నట్టుకు వీలు కాదు.
0: ఇన్ ద సేమ్ వే materialists may be having good knowledge of the materialism.
1: అది చాలా అల్పమైనటువంటి స్థితి.
0: బట్ దే మే నాట్ బి నోయింగ్ ఎనీథింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: అలాంటి వారు అధికమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం సాధ్యమవుతుందా?
0: Materialists have a narrow view. How can they understand broad view of the spirituality?
1: ఒక చిన్న ఉదాహరణ,
0: one small example.
1: ఈనాడు
0: టుడే
1: మోడర్న్ ఏజ్ అనగా ఆధునిక యుగము.
0: Now we are having modern age.
1: సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విలుసిల్లునట్టి కాలం.
0: వీ హ్యావ్ డెవలప్డ్ టెక్నాలజీ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్.
1: ఈ సమయమునందు కొన్ని కొన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే దీనిని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
0: ఆన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వీఆర్ బిలీవింగ్ సర్టన్ థింగ్స్.
1: ఒక ఢిల్లీ లోపల
0: ఇన్ ఢిల్లీ
1: ఆకాశవాణిలో
0: ఇన్ ఏ రేడియో స్టేషన్
1: ఒక వ్యక్తి తన పాటలు మాటలు ప్రసరించుతూ ఉన్నాడు.
0: One individual is giving a performance in a radio station in Delhi.
1: Delhi lo ee vyakti paata paadutunte konni lakshala mandi tama tama indala endu kurchoni radio dwara deenni vintu unnaru.
0: The song which is given in the radio station in Delhi is heard by lakhs of people sitting in their homes through their radios.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి విషయం లోపల ఆ శృతి లయ రాగ చాలా బద్దమైనటువంటి రీతిగా మన ఇంటిలో కూడా మనం వింటున్నాం. ఏ మార్పు కూడా లేదు.
0: వీ హావ్ బీన్ ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఇన్ ఆల్ ఇట్స్ ఆస్పెక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యూన్ టోన్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే యాజ్ ఇస్ గివెన్ ఇన్ ఢిల్లీ.
1: అదే విధముగానే ఢిల్లీ లోపల టెలివిజన్ లోపల ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతుంటారు.
0: ఇన్ ద సేమ్ వే another person is giving a performance in television.
1: ఆ వ్యక్తిని మనం ఇంత దూరంలో ఉండినప్పటికి మన ఇంట్లో వీడియో నుంచి మనం చూస్తున్నాము.
0: Although we may be at such a long distance as in Puttaparthi, we still
1: మనవలనే అనేక కోట్ల మంది కూడా చూస్తున్నారు.
0: Crores of people will have been able to witness.
1: ఢిల్లీలో పాట పాడేటువంటి పాటను ఢిల్లీలో మాట్లాడేటువంటి వ్యక్తిని మన ఇంటిలో వలనే అందరి ఇళ్లలో కూడా చూడగలుగుతున్నారు వినగలుగుతున్నారు.
0: The song given in Delhi and a television program given in Delhi has been heard and seen in various houses, in a number of lakhs of houses.
1: ఏక కాలములో
0: simultaneously
1: భిన్న భిన్న ప్రదేశమునందు
0: in different places
1: అదే వ్యక్తి అదే మాటలను ఏ రీతిగా వినగలుగుతున్నారు, ఏ రీతిగా చూడగలుగుతున్నారని ప్రశ్నిస్తే దీనికి వైజ్ఞానిక శాస్త్రంగా అనేక విధమైన సమాధానాలు ప్రారంభమవుతున్నాయి.
0: When you ask a question, how so many people have been able to listen simultaneously the same song and performance in different places, they give an explanation in terms of science and technology.
1: Adiye anati Gopala Krishnudu 16,000 గోపికల ఇంటయందు ఒకే పర్యాయము దర్శనమిచ్చాడు, ఒకే పర్యాయం అతను చూడగలిగినాము అని చెప్పితే దీనికి అనేక విధమైనటువంటి ప్రశ్నలు.
0: బట్ వెన్ యూ సే దట్ ఇన్ దోస్ డేస్ ఆఫ్ త్రేతా ఏజ్ కృష్ణ వాజ్ ఏబుల్ టు అపియర్ ఇన్ 16,000 హౌసెస్ ఆఫ్ గోపికాస్,
1: ఇది సాధ్యమా అని కొన్ని విధమైనటువంటి విమర్శలు.
0: దే క్రిటిసైజ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్,
1: ఈనాడు ఈ మంత్రశక్తికే ఈ విధమైన శక్తి లేదని వీరు విశ్వసించేటువంటి వారు యంత్ర శక్తికి ఏ రీతిగా కలిగింది?
0: ఇఫ్ పీపుల్ క్వశ్చన్ ది కెపాసిటీ ఆఫ్ మంత్ర, హౌ కెన్ ది బిలీవ్
1: ఒక యంత్ర శక్తి ఏంటి ఇంత పవర్ ఉంటున్నప్పుడు ఈ మంత్ర శక్తిలో ఎందుకు ఉండకూడదు?
0: ఇఫ్ దర్ ఇస్ సచ్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఇన్ ఎ మెషిన్ అండ్ యంత్ర, వై షుడ్ నాట్ బి దేర్ సేమ్ పవర్ మంత్ర?
1: దీనికి అంతరార్థాన్ని కూడా గుర్తించుకోలేని వ్యక్తులు మూర్ఖులుగా దీనిని విమర్శిస్తూ వస్తుంటారు.
0: People who do not understand the inner significance and meaning of all this go on criticizing foolishly.
1: Aa akashavani lo undinatvanti okka shabda tarangamulu ye vidhanga manaki ikkadiki vastunnayi?
0: How have you been able to get the sound waves here from
1: ee shabda tarangamulu anni kudanu vidyut shakti tarangamulato leenamayi?
0: All these sound waves are merging themselves into electrical waves.
1: Ee vidyut shakti tarangamulu anni kudanu anithyamainatvanti nityamuga maari
0: these electrical waves are transforming themselves.
1: అశాశ్వతమైనటువంటి ఈ తరంగమంత శాశ్వతమైన రూపంలో ధరించి
0: they get the form of a permanent status and
1: సర్వత్రా ఈ ఈథర్ అనేటువంటి దీంట్లో సంచారం జరుపుతూనే ఉంటాయి.
0: ఆల్ దీస్ థింగ్స్ ఎంటర్ ఇన్ టు ఈథర్ అండ్ బికమ్ ఆల్.
1: ఈనాడు మనం రేడియోను గుర్తించిన తర్వాత ఢిల్లీలో ఉండినటువంటి పాటలు మనం ప్రశాంతంలో వింటున్నామని ఈనాడు చెప్పగలుగుతున్నామే కానీ ఇవి ఆనాడు కూడాను ఈ విద్యుత్ శక్తి తరంగం లోపల ఈ శబ్ద తరంగంలో లీనమై ఉంటున్నాయి.
0: బికాస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ దీస్ వేవ్స్ గెట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ గెట్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ది రేడియో ఇన్ యువర్ ప్లేస్ హియర్, యూ హావ్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్. బట్ ఇన్ ది సేమ్ వే ఈవెన్ దోస్ డేస్ దిస్ పర్టికులర్ థింగ్ వాస్ పాసిబుల్.
1: దీనికి ఒక జీవితం ఉండనక్కర్లేదు, జీవిత తదుపరి కూడా దీనిని మనం అనుభవించడానికి వీలవుతుంది.
0: This is possible to experience even after death. It is not necessary.
1: ఎట్టనగా దీనికి మరొక ఉదాహరణ.
0: There is another example for this.
1: Gantasala shravyanga paadetunti vaadu.
0: Gantasala used to sing melodiously.
1: Kaani atanu gatinchi maraninchi bhasmi bhootamayyadu.
0: He is dead and gone.
1: Kaani ee naati kudanu atani yokka swaramulu swachhanga manam viragalutunnam.
0: But even today after his death we have been able to hear his sound.
1: Ee Madras radio lokallo atani yokka tape record vesthe danni ikkada kuda manam viragalutunnamu.
0: If we play the record in Madras station, we have been able to hear it here.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది
1: ఈ శబ్ద తరంగములు విద్యుత్ తరంగములతో కూడి ఉంటున్నాయి.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్? ఇట్ ఈస్ బికాస్
1: ఈ తరంగములు ఏనాటికైనా కూడా ఎన్ని యుగములకైనా నిలిచిపోతుంటాయి.
0: దిస్ సౌండ్ వేవ్స్ దే మర్జ్ ఇన్ టు ఎలక్ట్రికల్ వేవ్స్ అండ్ దెన్ దే
1: వీరు కనిపెట్టక పూర్వం కూడా ఈ తరంగములు ఉంటున్నాయి.
0: దే గెట్ పర్మనెంట్లీ రికార్డెడ్ ఇన్ ఎథర్ అండ్ దే ఆర్ అవైలబుల్ అట్ ఎనీ టైమ్ లేటర్ ఆన్.
1: అన్ని తరంగములు కూడా సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ వేవ్స్ ఆర్
1: అన్ని స్వరూపములు కూడా సర్వత్రా నిండి ఉంటున్నాయి.
0: ఆల్ దీస్ సౌండ్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్.
1: అయితే ఎవరి చిత్తము పరిశుద్ధముగా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ తరంగములు వినపడుతుంటాయి, కనిపిస్తుంటాయి.
0: ఓన్లీ దట్ పర్సన్ హూస్ చిత్త అండ్ హార్ట్ ఈస్ ప్యూర్ వుడ్ బి ఏబుల్ టు ట్యూన్ హిమ్సెల్ఫ్ అండ్ రిసీవ్ దీస్ సౌండ్స్.
1: ఈ ఢిల్లీలో పాడేటువంటి పాటలు రేడియోలో లేనటువంటి ఇంట్లో వినిపిస్తున్నాయా?
0: సాంగ్స్ విచ్ ఆర్ సంగ్ ఇన్ ఢిల్లీ ఆర్ నాట్ హర్డ్ ఇన్ ఎ హౌస్ వేర్ దర్ ఇస్ నో రేడియో.
1: ఓన్లీ రేడియో ఉండినటువంటి ఇంటిలో కూడాను ఢిల్లీలో పాడుతున్నటువంటి స్టేషన్ వేయకుండా మెడ్రాస్ స్టేషన్ వేస్తే వినిపిస్తుండదా?
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ రేడియో ఇన్స్టెడ్ ఆఫ్ ట్యూనింగ్ ఢిల్లీ స్టేషన్ ఇఫ్ యు ట్యూన్ మెడ్రాస్ స్టేషన్ వుడ్ యూ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఫ్రమ్ ఢిల్లీ?
1: కనుక ఏ స్టేషన్ లో పాడుతున్నాడో ఆ స్టేషన్ ఆ సరైనటువంటి ట్యూన్ లో మనం పెట్టి ఇది చేసినప్పుడే మనం వినగలుగుతున్నాము.
0: యూ వుడ్ బి ఏబుల్ టు హియర్ ద సాంగ్ ఓన్లీ వెన్ యూ ట్యూన్ ది రేడియో టు ది కరెక్ట్ స్టేషన్.
1: అదే విధముగానే సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దైవత్వాన్ని మన చిత్తము అనేటువంటి రేడియో ఎందు ఏకాగ్రత అనేటువంటి స్విచ్ని వేసి దివ్యత్వమైనటువంటి యొక్క ఆనందంలో మనం మునిగినప్పుడు ఆ దివ్యతత్వం అనేటువంటి మనకు అర్థమవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే if we can purify our heart and tune the radio of our heart to to the proper tune, if we concentrate well and contemplate and meditate, would be able to get the divinity which is all pervasive.
1: కనుక మన యొక్క శబ్ద తరంగములు ఒక్కటైన కూడా నువ్వు వ్యర్థం కావటం లేదు.
0: Therefore, we should know that none of our words
1: ఈ శబ్ద తరంగములు సర్వత్రా నిండి ఉంటున్నవి.
0: The sounds are prevalent all over.
1: దాన్ని మనం జ్యోతి తరంగములుగా మార్చుకోవాలి.
0: We have to transform them into jyoti.
1: అది ఏ ధ్యాన శక్తి.
0: This you can get only through the power of meditation.
1: ఇట్టి శక్తిని వారు అనుభవించి ఆనందించటం చేతనే గోపికలకు ఈ విధమైనటువంటి దర్శనము ప్రాప్తించగలిగింది.
0: As gopikas had this power of meditation and yoga shakti, they were able to get this experience.
1: కనుక వారి చిత్తమును ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క రూపంతోన నామంతోన హత్తుకొని పోయి ఉండాయి.
0: Their hearts were always saturated with the form and the name of God.
1: కనుక ఈ విధమైనటువంటి భక్తి తరంగములకు ఏమాత్రం కూడా రీజన్ అనేటువంటి మనం వెతకడానికి అధికారం లేదు.
0: We do not have any right to find the cause for this kind of devotion.
1: ఇలాంటి అనుభూతులు బియాండ్ రీజన్.
0: This kind of experiences will always be beyond reason.
1: అన్నింటికి ప్రత్యక్ష ప్రమాణములు వీలు కాదు.
0: It is impossible to get direct experience and proof for everything.
1: ప్రాపంచక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయములకే ప్రత్యక్ష ప్రమాణములు ఏమాత్రం కూడా పనిచేయలేనప్పుడు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమైన భగవత్ తత్వానికి ఏ రీతిగా ప్రమాణములు గురి కావాల్సి వస్తాయి?
0: If direct experience and proof are not possible for many worldly things, how can you apply this?
1: ఇది కేవలం ఆత్మ యొక్క తత్వము.
0: This is the principle of ఆత్మ.
1: కనుక ఈ ఆధ్యాత్మిక తత్వమును అర్థం చేసుకున్నటువంటి వాడు ఈ విధమైనటువంటి వ్యర్థ మార్గంలో ప్రవేశించడు.
0: A person who has understood the principles of spirituality would never take a wrong and useless
1: yavarevari bhavamu varike telusunu.
0: Each one knows what
1: yavarevare bhakti prapattulu varike artham avutayi.
0: Each one understands his own devotion and his own
1: bhakti pravartulu marokariki artham chesukotam chaala kashtam.
0: One would not be able to understand the other person's devotion and
1: kanuka prachina kalam nundi kudanu aneka maharshulu aneka yogulu అనేక దివ్య పురుషులు కూడాను ఇలాంటి దర్శనములు అనుభవించి ఆనందించి తాను అనేక విధములుగా కూడాను ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆల్సో మెనీ ఆఫ్ ది సేజెస్ సియర్స్ అండ్ సెయింట్స్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ డివినిటీ అండ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్స్ విత్
1: ఇలాంటి అనుభూతులు అన్ని మతముల యందు కూడాను ఉంటున్నవి.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫౌండ్
1: క్రిస్టియన్ మతముల యందు కూడాను ఇలాంటి దర్శనములు గావించినటువంటి సందర్భం ఎన్నియో ఉన్నవి.
0: Even in Christian religion also, you have instances of this kind, but the experience is the same among all religions. This must be correctly understood.
1: ఇలాంటి స్థాయికి రాకపోవటము మన యొక్క దోషములే కాని దైవం యొక్క అనుగ్రహములో ఏమాత్రం కూడా లోటు లేదు.
0: If we have not been able to reach that stage, the defect lies with us. There is nothing wrong with the name of the divine.
1: ఉండినప్పటికీ కుండను మనం బోళ్ళ పెట్టినప్పుడు ఒక్క చుక్కైనా అందులో ప్రవేశించదు.
0: If there is a continuous downpour, if you keep the pot topsy-turvy, not even a drop of water can collect.
1: వర్షమునకు ఎదురుగా తన యొక్క కుండను మూతిగా పెట్టినప్పుడు ఏ కొన్ని చుక్కలైనా అందులో ప్రవేశిస్తాయి.
0: If you keep the pots properly, the mouth upwards, at least a few drops
1: of water. భగవత్ అనుగ్రహం అనేటువంటిది సర్వత్రా దండిగా నిండుగా ఉంటున్నదే ఉన్నది.
0: Today, God's grace is abundantly available all over and at all times.
1: కానీ దానికి సూటిగా మన హృదయాన్ని తిప్పటం లేదు.
0: But we have not been able to open our hearts properly to receive the grace.
1: ఆ పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని మన హృదయంలో నిండుగా నింపుకోలేదు.
0: We have not been able to fill our hearts with the sacred grace of the divinity.
1: కనుకనే అడుగడుగునా మనకు అనుమానములే.
0: That is why at every step we are facing doubts.
1: Chana chanamu kudanu manaku sandehamule.
0: Every minute we are having some kind of doubt.
1: Tananu taane namalekapothunnadu manavudu.
0: Man has not been able to have faith in himself.
1: 4 nimishalu narunni namaleneetunte vaadu narayanu namagalada.
0: If a person cannot have faith in himself, how can he have faith in God?
1: Kanuka mana namakamlo undinatvanti doshamule kaani daivamlo etti vidhamaitunte marpulu gaani kurpulu gaani raavu levu.
0: All these are defects in our own faith. You cannot find any defect in God and his own grace.
1: Vishwasamu drudamainatunte vishwasam kaligi untundali.
0: You should have firm and strong faith.
1: Chana chanamuku kudanu manam maarpu chendaraadu.
0: Moment to moment you should not go on changing.
1: Ilanti chitta suddhi lenatunte vaaniki enta kaalamu tirginappatikini enni vidhamaina sadhana chesinappatikini daivaanugrahamunu ye maatram kudanu andukonaledu.
0: For one whose heart is not pure, one who goes on doing sadhana without purity of heart, it is useless. They would not be able to get the grace of God.
1: Hriyanni matrame parisilam cheyagaladu kaani nee yokka poojalu punaskaramulu ye matram kodunu taanu choodagaladu.
0: God only examines the purity of our heart. He doesn't care for the type of worship that you offer without
1: ye poojanu neevu cheyakapoyinappudiki ye dhyanamulu cheyakapoyinappudiki nee chitta shuddhi neevu sariyana reetilo unchukunnappude daivam andulo praveshistadu.
0: Even if you are not offering any type of worship and not undertaking any type of meditation, if your heart is pure, God is prepared to enter into your heart.
1: Kanukane ninnadinu mana vidyarthi cheppinattuga motta mota neevu naa vaadu.
0: Just as one student explained yesterday, you are mine in the first place.
1: Rendavadi kaadu kaadu neevu naa vaadaithe nenu ahankariga maaragalanu.
0: In the second stage, it is you are not mine. If I say that
1: nenu nee vaadu,
0: it will be an expression of egotism, and therefore it will be I am yours is the second stage.
1: Gopikalu memu mee vaaramu ani prarthincharu.
0: Gopikas always said that we are yours.
1: Yadavulu krishnudu maa vaadu ani visheshincharu.
0: Yadavas firmly believed Krishna was
1: ee maa vaadu aneetundi yokka vishwasam chethane ahankaram perigipoyindi.
0: On account of the feeling that you are ours, they developed ego.
1: Ahankaram ekkada undano vaaru atapatanam aipothadu.
0: Where there is ego, they come to ruin and destruction.
1: Kanukane yadava kulamlo musalam puttindi.
0: That is why the yadavas developed that kind of
1: enta kaalamainappudikini swami memu mee vaaramani prarthinchinatvanti gopikulaku eppatikini chema santoshanni anubhavicharu.
0: Gopikas who perpetually prayed that they are Krishna's, they enjoyed all the bliss.
1: Kanukane pillalakanta kuda nenu moodu muttatainatvanti maatalato cheptanu monna.
0: That's why Swami said three important things to all the children with a lot of love.
1: Neevu naa mundu neevu nadachadaniki prayatnam cheyavaddu.
0: You don't try to go in front of me.
1: Don't walk in front of me.
0: First one is don't walk in front of me.
1: I may not follow you. Don't walk behind me.
0: The second one is don't walk behind me.
1: I may not lead you. Walk beside me and you be my friend. Naa mundu neevu nadachadaniki prayatnam chestiva neevu naaku kudanu tappu margamu choopavachchu margamu neeku teliyadu.
0: If you walk in front of me, you may also lead me on the wrong path because you do not know the correct path.
1: Poni naaku venakaleme nannu anusarinchadaniki prayatnam chestivante nannu tappinchukoni nee vellochu.
0: Suppose you are walking behind me, you may leave me and go away.
1: Naaku prakkalonera tappinchukoduku kaani mundu nee tappu margam povutaku kaani avakasam undadu.
0: Because
1: I am with you. Nenu nee ventane unnanu.
0: If you are walking beside me, neither you are going on the wrong path nor you are escaping from me.
1: Ani yokka antaratham emitinte neevu nenu okkati gaane unnam anaga daivattu sarvatra untunnadu.
0: The inner meaning of this is you are and I are one and God is all pervasive.
1: Satti shariramunandu kuda nu shaririyai unnadu.
0: God is in the form of indweller in every
1: dehamunandu nu dehiyai unnadu.
0: In every body he is also the indweller.
1: Alanti samayamlo nee mundu povutaku kaani venuku raavutaku kaani veelu kaadu.
0: If that be so, it is not possible for you to walk before me or to walk behind me.
1: Kanukane daivatvanni neetho poochukoni raavali.
0: Therefore you will have to take divinity with you.
1: Daivanni neetho cherchukoni raavali.
0: You should take divinity in you.
1: Idi ee nijamaina sadhakuni yokka lakshanam.
0: This is a good characteristic.
1: Ekkada undina kaani swami seva mem chestuntamu ani anukovachunu kaani anta vishala hrudayam taralo ledu kada.
0: Wherever I am, I'll serve swami, you may say, but do you have that broad heart?
1: Idi kevalamu swarthaparuni yokka murkhatvam.
0: This is foolishness of a selfish man.
1: Ilanti paristhiti yendu taamu aneka vidhamainatvanti doshamulanu kappipuchukuneetvanti yokka deenito tana jeevithanni vyaktham chestuntadu.
0: This is a method by which he covers many of the defects and wastes his life.
1: Anta paripurnamainatvanti vishwasam undinatvanti vaaniki ye vidhamainatvanti vaanchalu undavu.
0: If a person has such full faith, he will not have any desire at all.
1: Atti sthitini manaku labhinchenta varaku kudanu manam anusarinchaka tappadu.
0: Until we reach that state, we have to follow.
1: Krishnudu kudanu ramulu kudanu guruvula daggara aneka vidhamainatvanti vidyalanu abhyasinchi వారిని ఆనందపరిచేటువంటి ఒక దీనిలో వారు ప్రయత్నం పూర్వకంగా సాధించారు.
0: ఈవెన్ ఇన్కార్నేషన్ లైక్ రామ అండ్ కృష్ణ అప్రోచ్ ఎ ప్రిసెప్టర్ సర్వ్డ్ హిమ్ లర్న్ ఫ్రమ్ హిమ్ అండ్ మేడ్ ఎఫర్ట్స్ టు సాటిస్ఫై హిమ్
1: కనుకనే గురుతత్వాన్ని వారు చక్కగా శిష్యులకు బోధిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై దే వర్ ఏబుల్ టు జస్ట్ టీచ్ ద ప్రిన్స్
1: తాను అనుభవించి ఆనందించి పది మందికి పంచాలి.
0: వన్ షుడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ షేర్ ఇట్ విత్ అదర్స్.
1: ఈ దుష్టవాంతులు అభివృద్ధి కావటం చేతను
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ వికెట్ థాట్
1: లౌకికమైనటువంటి జీవితం పెంచుకోవటం చేతను
0: అన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ఓన్లీ లైఫ్
1: ప్రాపంచికమే సత్యమని విశ్వసించడం చేతను
0: అన్ అకౌంట్ ఆఫ్ బిలీవింగ్ వరల్డ్ టు బి ట్రూ
1: ఈ విధమైనటువంటి దుష్ట బుద్ధులు పెడమార్గం పడుతుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్ థాట్ సెంటర్ ఇన్
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలము.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్
1: నంబర్ తప్పింప ఎవరి తరము.
0: Who can save you from the fate?
1: Chatta buddhulu tala cherineni
0: if bad ideas and thoughts were to enter into your head
1: endabarunu buddhulu bendubaru
0: all your intelligence goes dry
1: bandabaru
0: they become barren.
1: Ilanti buddhulaku inka daivathamunu ee reethiga artham chesukogalaru.
0: Such people, how can they understand divinity?
1: Ilanti murkulunu kudanu manam chatta chestukoni variki thotpaatuga manamu anusaristhunnamu.
0: We are also entertaining those people and also
1: వారికి తగినటువంటి బుద్ధిని చెప్పి వారి తగిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకపోవటమే మీ దోషము.
0: యువర్ డిఫెక్ట్ ఈస్ నాట్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ రైట్ అండ్ నాట్ టు కరెక్ట్ దెమ్.
1: కనుకనే ఆ దోషములు నీకు కూడా దోషములుగా ఏర్పడతాయి.
0: దిస్ డిఫెక్ట్ విల్ బికమ్ యువర్ ఓన్ డిఫెక్ట్ ఆల్సో.
1: కనుక సమాజంలో ప్రవేశించి జరుగుతున్నటువంటి దోషములను జరుగుతున్నటువంటి అన్యాయములను అక్రమములను అనాచారములను సాధ్యమైనంత వరకు మనం ఎదుర్కొని దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Therefore we have to enter into the society and oppose all the defects, all the mistakes, all the sins and all the unrighteous conduct and set them right. This is the effort which will have
1: to be అర్హత ఉండినటువంటి వాడే సమాజ సేవకు సరైనటువంటి అధికారి.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ హ్యావ్ దిస్ క్వాలిఫికేషన్ కెన్ సర్వ్ ది సొసైటీ ప్రాపర్లీ.
1: కనుక అధికారంలో మనం సంపాదించాలి.
0: Therefore you have to acquire this particular authority.
1: ఎట్టి ప్రమాదములు వచ్చినప్పటికి మనం భయపడనక్కర్లేదు.
0: Whatever difficulties and
1: ఎట్టి నిందలు మనకు వచ్చినప్పటికి మనం వెరవనక్కర్లేదు.
0: You need not be afraid of anything at all.
1: నిందలు నిష్ఠూరములు జగత్తుకు మాత్రమే.
0: The criticism is only to the world.
1: నీకు కాదు.
0: They do not touch you at all.
1: నీవు నిత్యుడు సత్యుడు.
0: You are a permanent entity and a true entity.
1: అలాంటి వాడు నిందలు నిష్ఠూరములకు భయపడనక్కర్లేదు.
0: Such a person need not be afraid of criticism.
1: దైవం విశ్వాసాన్ని దృఢముగా చేసుకుని
0: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసాన్ని మనం ఆచరణలో ఉంచి
0: ప్రాక్టీస్ దట్ పర్టికులర్ ఫెయిత్
1: ఆనందాన్ని అనుభవించినప్పుడు
0: వెన్ యూ ఎక్స్పీరియన్స్ ది డిలైట్ కమింగ్
1: ఈ ఏనుగులంత బలం కూడా నీకు లభిస్తుంది.
0: యూ గెట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ 1000.
1: ధైర్యం సర్వసాధకం.
0: త్రూ గాడ్ యూ కెన్ అచీవ్.
1: నేను చెప్పాను
0: ఎస్టర్డే స్వామి సెడ్
1: మన శీలత్రయములు అని
0: ది ట్రినిటీ ఆఫ్ సీలాస్
1: మన పరిశుద్ధము అనగా పవిత్రము
0: ప్యూరిటీ
1: సహనము
0: పేషెన్స్
1: ఒక ధైర్యము
0: పర్సీవరెన్స్
1: ఈ యొక్క దీనిని మనం సాధించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: ఇఫ్ వి కెన్ అచీవ్ దిస్ త్రీ వి కెన్
1: ఈ ప్యూరిటీ పవిత్రము లేనటువంటి వాడికి ఈ విధమైనటువంటి సహనం లేకుండా పోతుంది.
0: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ప్యూరిటీ అలోన్ విల్ నాట్ హ్యావ్ పేషెన్స్.
1: సహనము లేనటువంటి వాడికి ధైర్యము చాలదు.
0: A person without patience cannot have perseverance and courage.
1: ఈ ధైర్యము లేనప్పుడు వాడు మహాబలహీనుడైపోతాడు.
0: If one doesn't have perseverance and courage, he becomes a weakling.
1: తాను చెదటమే కాకుండా పరిసర ప్రాంతములు కూడా చెడగొడతాడు.
0: Not merely will he be spoiled, he will pollute the entire environment.
1: ఇలాంటి జీవితము మానవ జీవితమే కాదు.
0: That kind of life cannot be called a human being's life at all.
1: కనుక మనము బాగుపడి
0: పది
1: మందిని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ హావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్స్ అండ్ బీ గుడ్ అండ్ మేక్ మెనీ అదర్ పీపుల్ గుడ్.
1: మనం ఈ విధమైనటువంటి మార్గంలో ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించి
0: వీ హావ్ టు ఫాలో దిస్ పాత్ అండ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ది యూనిటీ ఆఫ్
1: సర్వమును. కోల్పోయినా కూడా పర్వాలేదు, దైవాన్ని మాత్రం కోల్పోరాదు.
0: వీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ నెవర్ లూజ్ గాడ్.
1: అలాంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి యొక్క దీనిపైన విశ్వాసం అభివృద్ధి చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: We have to develop such a strong and firm faith in that idea. Thus, Swami is bringing his divine discourse to a close.

చ పశుపతయే పశుపతయే చచ పశుపతయే చచ పశుపతయే చచ పశుపతయే చ పశుపతయే.

0: all the different kinds of shastras and everything that arises from these shastras, the Vedas and the contents of the Vedas, they cannot separate and remove the curtain that is hiding the mind of the jivi from the truth. On this side of the curtain is the jivi. On the other side of the curtain is God, the Lord. On this side of the curtain is the action that is happening. On the other side of the curtain, hidden, is the original cause for all these actions.
1: Pavitratma Sarutulara, Jagatunandu Yendu Suchinanu, Asamti, Asantrupti, Baya Angolanle, Adutavutunavutani, శాంతి సంతోషం ఉన్నటువంటి ఈ కారణాలున్నవి
0: పవిత్రాత్మ స్వరూపర్ వేర్ ఎవర్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ వి నోటిస్ లాక్ ఆఫ్ పీస్ వి నోటిస్ డిస్సాటిస్ఫాక్షన్ వి నోటిస్ ఫియర్ వి నోటిస్ కన్ఫ్యూజన్ వి డు నాట్ ఫైండ్ పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్
1: దీని యొక్క కారణం కానీ ఈ సృష్టి యొక్క రహస్యములు కానీ ఎట్టి తెలివితేటలు కలిగినటువంటి వాడైన కూడా గుర్తించలేకపోతున్నాడు
0: ది రీజన్ ఫర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ ది క్రియేషన్ ఇన్ దిస్ యూనివర్స్ నన్ హౌఎవర్ ఇంటెలిజెంట్ హి మే బి ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్
1: భౌతిక శాస్త్ర పరిశోధనలు ఎంత విరివిగా జరుగుతున్నప్పటికీ మానవునికి నిజమైనటువంటి శాంతి సౌభాగ్యములు చేకూర్చలేకపోతున్నాడు
0: Whatever the extent and the extensive manner in which the physical sciences are progressing, they are not able to give peace and happiness to man.
1: Science margamulandu enta uttama sthitiki andukogalutunnado sense lo anta adogatiki dinjaripothunnado.
0: As he goes higher and higher and reach the very heights in achievement by way of science, in the same manner, on the opposite side, man is going down in regard to understanding his own sense.
1: Manavudu enta uttamainatundi higher knowledge ni abhivruddhi parchukovalani prayatnam chestunnado general knowledge lopala anta balaheenudavutunnado.
0: The more man tries to acquire higher knowledge and understand high things, to that extent he is having no knowledge of the general things and things around him.
1: Manaviki తెల్లవారి మొదలు రాత్రి పరుండు వరకు సహజమైనటువంటి యొక్క తెలివితేటలు సహజమైనటువంటి యొక్క విచారణ శక్తి విషయ పరిశీలన విజ్ఞానము అత్యవసరమైనటువంటిదే కానీ ఏదో తాను ఆర్జించవలసినటువంటి యొక్క ఐర్ నాలెడ్జి అని ఉన్నత స్థితిని అందుకోవటం లోపల తాను ప్రయత్నమంతా కూడాను కాలమును కాయమును కర్మను కూడాను అపవిత్రపు చేయటమే కాకుండా కొంత దుర్వినియోగం కూడా జరగటం జరుగుతున్నది
0: It is acceptable that from the time man rises in the morning till he goes to bed late in the evening, he must understand natural things around him. He must have ideas about what he sees around him. But to use this requirement and to think that he can spend all his time acquiring higher knowledge, intellectual acquisition by his effort, by his wealth and by all his energy, this is not right.
1: నిత్య జీవితంలో అతి చిన్న విషయమును మొదలుకొని చాలా ఉన్నత స్థితి అయినటువంటి గొప్ప స్థితి వరకు కూడాను మానవుడు ఒక అబ్బును నియమించుకోవటం ఉత్తమమైనటువంటి విషయం
0: ఇన్ హిస్ డైలీ లైఫ్ వెదర్ హీ ఈస్ డీలింగ్ విత్ సమ్ స్మాల్ ఈవెంట్స్ అండ్ స్మాల్ థింగ్స్ ఆర్ వెదర్ హీ ఈస్ డీలింగ్ విత్ సంథింగ్ హై అండ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ హీ షుడ్ సెట్ ఫర్ హింసెల్ఫ్ సర్టన్ కంట్రోల్స్ అండ్ లిమిటేషన్స్
1: ఈ హక్కులు లేనటువంటి జీవితము కేవలం మొద్దుగానో ఎద్దుగానో మారిపోవటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది
0: లైఫ్ వితౌట్ కంట్రోల్ అండ్ వితౌట్ లిమిటేషన్ విల్ చేంజ్ ఇంటు ఎన్ యానిమల్ లైఫ్ అండ్ విచ్ హస్ నో సెన్స్ అబౌట్
1: లోకమునందు సమస్త సస్యోత్పత్తికి ప్రధానమైనటువంటిది వర్షము
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ రెయిన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ప్రొటెక్షన్
1: ఆ యొక్క వర్ష జలమే ప్రతి జీవి కూడాను రక్షించడానికి మూలాధారం
0: రెయిన్ వాటర్ ఈజ్ ది ఎసెన్షియల్ బేసిస్ ఫర్ ప్రొటెక్టింగ్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్
1: అట్టి పవిత్రమైనటువంటి యొక్క వర్షములకు ఆధారమైనటువంటిది సముద్రం
0: The origin or the source for such sacred rain is the ocean.
1: కీర్తి పవిత్రమైనటువంటి జీవితమును సస్యశ్యామల ఉత్పత్తికి ఆధారమైనటువంటి యొక్క వర్షమును అందించేటువంటి యొక్క సముద్రుడు హత్తులో ఉన్నంత వరకే లోకోపకారిగా తాను పరిణింపబడతాడు. తన హత్తును మీరిన లోకాపకారిగా కూడా తాను రూపొందుతాడు.
0: వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది సేక్రెడ్ లైఫ్, ది ఫుడ్ స్టఫ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ మెయింటైనింగ్ ది లైఫ్ త్రూ రెయిన్ వాటర్ ఫర్ ఆల్ దిస్. The ocean is the base. So long as that ocean is within control, within limitations, he will be helpful to life in this world. But if the same ocean crosses its limits, goes beyond the controls, it can even be harmful to the world.
1: అమృతమైనటువంటి దేహమునకు ఆహారము మితముగా ఉండినప్పుడే ఇది ఒక విధమైనటువంటి పుష్టిగను సంతృప్తిగను అభివృద్ధి పొందడానికి వీలవుతుంది. ఈ ఆహారమే అమితంగా కావటం చేత హాలాహలంగా మారి అనేక అజీర్ణ రోగములను కూడా సృష్టించి కట్ట కనపడిస్తున్న జీవితమునికి ఒక ప్రమాదం తెప్పిస్తుంది.
0: దిస్ బాడీ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ ఇమ్మార్టాలిటీ, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ది బాడీ ఇఫ్ ఫుడ్ ఇస్ అవైలబుల్ విద్ ఇన్ లిమిట్. ది సేమ్ ఫుడ్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ బియాండ్ ది లిమిట్ అండ్ బికమ్స్ ఎక్సెసివ్, దెన్ ఇట్ విల్ గివ్ రైజ్ టు ఇండైజెషన్ అండ్ ఇట్ కెన్ ఈవెన్ బికమ్ కంప్లీట్లీ హార్మ్ఫుల్ లైఫ్.
1: అంతవరకు మనం పోనక్కరలేదు, మనము తాంబూలం వేసుకుంటున్నాం, కానీ ఈ తాంబూలమునకు సున్నము లేక తాంబూలం లోపల తగినటువంటి యొక్క రుచి ఏర్పడదు. అది నా అనుభవం.
0: We need not go that far. We have corn or betel leaf. When we take this corn, if there is no chuna or lime in it, then we do not get the desired taste. This is my personal experience.
1: అయితే సున్నము లేకుండా తాంబూలం రుచించదని మనకు తెలిసినప్పటికీ ఆ సున్నమునే అధికంగా మనం ఉపయోగించడం చేత నోరు కొట్టుకోవడానికి వీలవుతుంది.
0: వై వి నో దట్ వితౌట్ చునాన్ ది కార్న్ విల్ నాట్ గివ్ ది నెసెసరీ టేస్ట్. ఇఫ్ వి యూజ్ ది సేమ్ చునాన్ ఎక్సెసివ్లీ అండ్ వితౌట్ లిమిట్ దెన్ ఇట్ మిక్స్డ్ ఇన్ వన్స్ మౌత్.
1: అదే విధముగానే మన జీవితంలో ప్రతి క్రియకు కూడాను ఒక విధమైనటువంటి హత్తును నియమించుకుని, ప్రతి ఆసక్తి కూడాను ఒక విధమైనటువంటి హత్తును నియమించుకుని, ప్రతి పనికి కూడాను ఒక విధమైనటువంటి హత్తును కాలంగా నియమించుకుని మనము మన కార్యంలో పాల్గొనటం చాలా ఉత్తమమైనటువంటి యొక్క పని.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ అవర్ లైఫ్ వీ షుడ్ సెట్ సమ్ లిమిటేషన్ సమ్ కంట్రోల్స్ టు ఎవరీ యాక్షన్ ఆఫ్ అవర్స్. వీ షుడ్ సెట్ సమ్ లిమిట్స్ టు ఎవరీ అంబిషన్ ఆఫ్ అవర్స్. వీ షుడ్ సెట్ సమ్ లిమిట్ ఫర్ ఎవరీ వర్క్ విచ్ వీ షుడ్ అండర్టేక్. ఇన్ దిస్ మేనర్ సెటింగ్ ఎ లిమిట్ but what all we do in our life, this is a very desirable thing.
1: భూమి విశాలమయ్యే కొలది శిస్తు ఎంత పెరిగిపోతూ ఉంటుందో అదే విధముగానే మన ఆస్తిపాస్తులు పెరిగే కొలది కూడాను ఒక విధమైనటువంటి ఔదార్యం కూడాను పెరుగుతూ రావాలి.
0: Just as the land which we own goes on increasing, the tax on that land will also go on increasing. So also as our wealth and as our material positions go on increasing, our liberal outlook, our wide-heartedness about things should also go on increasing.
1: ఈ ఔదార్యములకు బదులు లోపితనమును మాత్రం పెంచుకోకూడదు.
0: In the place of this generosity or liberal outlook, we should not promote greed.
1: సత్యసాయి సంస్థల యొక్క సభ్యులందరూ కూడా దుర్యోధనులు కాక అపర కర్ణులుగా మీరు మారాలనుకోవడము నేను ఆశిస్తున్నాను.
0: I am hoping that the members of the Satya Sai organization should not develop themselves into Duryodhanas. I am hoping that they will develop themselves into Karna.
1: Maha Tyagulaganu, Maha Yogulaganu, Maha Karma Nishchulaganu, Maha Pavitramainatuvanti yokka, Divyamainatuvanti yokka sthanam chendinatuvanti yokka భక్తులకు మారాలి, కానీ కేవలము భోగులను రోగులను మారడానికి ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండకూడదు.
0: ఇన్ అవర్ ఆర్గనైజేషన్ యూ షుడ్ అటెంప్ట్ టు చేంజ్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ గ్రేట్ సాక్రిఫైస్, ఇన్ టు పీపుల్ హూ ఆర్ రియల్ యోగి. యూ మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు పీపుల్ హూ హ్యావ్ సేక్రెడ్ ఐడియా. యూ షుడ్ నాట్ టర్న్ యువర్ సెల్ఫ్ ఇన్ టు భోగి, పీపుల్ హూ ఆర్ ఆఫ్ మెటీరియల్ ఎంజాయ్మెంట్, ఆర్ రోగి who acquire diseases by such enjoyment.
1: Mana satyam
0: into karna.
1: Maha tyagulaganu, maha yogulaganu, maha karma nishchulaganu, maha pavitramainatuvanti yokka divyamainatuvanti yokka sthanam chendinatuvanti yokka

0: who acquire diseases by such enjoyment.
1: మన సభ్యులందరికీ యోగులుగా ఉండటమే సరి అయిన భోగకత్వం. కానీ భోగమునే ఆశించటము దీని రోగములకు మార్గం.
0: All our members should become yogis. This is the real aspect of pleasure and enjoyment. But to seek mere pleasure and enjoyment is the path which will lead you to get diseases.
1: ఈనాడు లోకములో ఇన్ని రకములైనటువంటి అన్యాయ, అక్రమ, అనాచార, అసత్య, అప్రమాణ అధర్మముల కింద కూడా మూల కారణమైనటువంటిది ఈ దురాశనే అని చెప్పక తప్పదు.
0: In the world today, all that is responsible for the unjustness that we see, for the wrongs that we see, for the topsy-turvy situation that we see around us, it is the greed, it is the desire to get something beyond all limitations that is responsible.
1: ఈ నిత్య జీవితమునకు ధనము అత్యవసరమే.
0: For daily life, money is necessary.
1: ఐహిక జీవితములో ధనము లేక ఏ క్షణమైనా కూడా మనం జీవించడానికి వీలు కాదు.
0: For life in this world, it is not possible for carrying on even for a moment without the necessary money and wealth.
1: అట్లని మనకు అమితమైనటువంటి ధనమున నిమిత్తమై మనము అనేక రకములైనటువంటి అన్యాయ, అక్రమ, అనాచార మార్గములలో మనం ప్రవేశించినప్పుడు అట్టి ధనము కేవలము మనకు ఒక విధమైనటువంటి అపకారియే కాక మన వంశ పరంపరంగా కూడాను మన జీవిత పరంపరంగా కూడాను తీరని లోటును, తీరని ఒక పేరును కూడాను, ఒక అపవిత్రతను కూడాను అందించడానికి కోరుకుంటుంది.
0: సో సేయింగ్ దట్ మనీ ఇస్ నెసెసరీ ఫర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, ఇఫ్ వి టేక్ టు అన్జస్ట్ మెథడ్, రాంగ్ మెథడ్స్ విచ్ ఆర్ నాట్ అక్సెప్టబుల్, టు అక్వైర్ ఇండెఫినిట్ అమౌంట్ ఆఫ్ వెల్త్, such wealth which comes to you will become in some instances very harmful, not only to you but for your whole family and generations, and is likely to bring a bad name.
1: దీనిని చిన్నని పదములయందు ఏమనకూడదు చెప్పాడు. ధనమెచ్చిన మదమెచ్చు, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చు, ధనముడిగిన మదముడుగు, మదముడిగిన దుర్గుణంబు మానవు ఏమా అన్నాడు.
0: This same truth has been expressed by Ramana in a very nice couplet. He says, acquisition of great wealth will result in your being very proud. Acquisition of such pride will promote bad qualities in you. If the wealth goes away from you, then your pride will also go away. If the pride goes away from you, then good qualities will come back to you.
1: Antiye kaadu, ee dhanamu cheta మానవునికి అనేక రకములైనటువంటి ఉపాంగములైనటువంటి దుర్బుద్ధులు కూడా పెరగడానికి వీలు.
0: నాట్ ఓన్లీ దిస్, బై దిస్ మనీ అండ్ వెల్త్ మ్యాన్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిమ్, ఏ ఛాన్స్ బై విచ్ హి డెవలప్ సెవెరల్ ఆన్సిలరీ బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ ధనము చేత నిజమైనటువంటి సుఖశాంతులు మనకు లభించడం లేదు.
0: బై దిస్ వెల్త్ వీఆర్ నాట్ గెటింగ్ ట్రూ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
1: అనేక మంది భారతదేశంలో ధనవంతులు లేకపోలేదు, కానీ అట్టి ధనవంతులు ఎట్టి సుఖశాంతులు అనుభవిస్తున్నారో వారి కిందకి మీరు వెళ్లి ప్రశ్నించినప్పుడు అట్టి సుఖశాంతులకు వారు అతి దూరంగా ఉన్నట్టుగా వారి యొక్క జవాబు మీరు అందుకోగలుగుతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఇన్ అవర్ కంట్రీ దేర్ ఆర్ నాట్ రిచ్ మెన్, దేర్ ఆర్ మెనీ రిచ్ మెన్ ఇన్ దిస్ కంట్రీ. ఇఫ్ ఓన్లీ యు గో అండ్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ ప్లెజర్, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ పీస్ విచ్ యు ఆర్ హావింగ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ దేర్ రిప్లై వాట్ ఇట్ ఈస్ దట్ దే ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ దేర్ వెల్త్.
1: ఎట్టి ధనవంతులైనా, బలవంతులైనా, గుణవంతులైనా కూడా ఈ జగత్తులో ఏ కొద్ది కాలమో తాము ఈ భౌతిక సుఖములు మాత్రమే అనుభవించి తదుపరి ఆధ్యాత్మిక శాంతి నిమిత్తమై కొంతవరకు అరులు చాచి అరిచేటువంటి పరిస్థితి కోరుకుంటున్నారు.
0: డస్ మ్యాటర్ వెదర్ ఎ మ్యాన్ ఇస్ వెరీ వెల్తీ ఆర్ హీ మే బి ఏ ఫిజికల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఆర్ హీ మే బి వన్ హూ హెస్ గాట్ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ దిస్ వరల్డ్. హీ ఎంజాయ్స్ ఆల్ దీస్ పొజిషన్స్ ఓన్లీ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ఇన్ ఎ లిమిటెడ్ టైమ్. అట్ ది ఎండ్ ఆఫ్ దట్ లిమిటెడ్ టైమ్ హీ విల్ బి యర్నింగ్ ఫర్ గెటింగ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఫర్ గెటింగ్ స్పిరిచువల్ డిలైట్.
1: నిరత సత్య ప్రభు హి ధరణి నీలిన హరిశ్చంద్రుడు ఈ ధరవాసు తనగలేదా?
0: హరిశ్చంద్ర హూ ఆల్వేస్ స్టక్ టు ట్రూత్ అండ్ హూ వాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, డిడ్ హీ నాట్ హావ్ టు లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో?
1: ఎల్ల లోకము లేలే యువరాజు ఈ ధరవాసు తనగలేదా?
0: ది వన్ హూ హాజ్ రూల్డ్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ యువరాజా, హాజ్ హీ నాట్ హావ్ టు లీవ్ దిస్ వరల్డ్ అండ్ గో?
1: ఎల్ల లోకము లేలే నలరాజు తన వెంట ఏమిటి?
0: నల ది కింగ్ హూ రూల్డ్ ఓవర్ మెనీ పార్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వాట్ డిడ్ హి టేక్ ది కింగ్?
1: జనది చేతువు గట్టి అలనాటి శ్రీరాముడి కూడా గురించి ఉన్నవాడా?
0: శ్రీరామ హూ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది మైటీ ఓషన్.

0: be available today on the subject of prayer. Yandarandaru rajulu yeginaru.
1: Many, many kings, how many kings have gone and left this world?
0: Okkarunu konipovari undisaram.
1: Not one of them has taken a bit of land from this country.
0: Meeru matramu. మీరు రాజ్యము గవర్నమును తలను పెట్టుకపోదురా ధర్మసునియ.
1: ఈవెన్ యూ రైచువస్ మెన్, ఆర్ యూ గోయింగ్ టు పుట్ ది ప్యాలెసెస్ అండ్ ది వెల్త్ అండ్ ది ల్యాండ్ ఆన్ యువర్ హెడ్ క్యారీ దెమ్ విత్ యూ వెన్ యూ గో అవే?
0: కనుక మనము తీసుకుని వెళ్లేటువంటి చింతకుడు ఒక మంచి చెడ్డ ఈ రెండు మాత్రమే మన వెంట జంట ఇంత ఉంది. కంటి రెప్పవలే మనము జంట అన్నట్టు.
1: The only thing that you can take with you are two things. That is the good and the bad which you have committed in this life. And you carry them. These are the only two things which will come with you, which will be with you, and which will protect you. And even the eyebrows and the eyelids protect the eyeball.
0: Kanuka, neevu manchini chesi manchiga jeevinchu.
1: So, do good and live well.
0: Ikki pavitramainati. ఈ ఆధ్యాత్మిక మార్గమునందు మనం ప్రవేశించి అనవసరమైనటువంటి ఆశలకు గురి అయి మన జీవితమును కేవలము గురిలేని నావగా మనము ఒక అగ్గులేని బయలుగా మనం బయలుదేరడం ఇది కేవలం ప్రమాదమైనటువంటి యొక్క మార్గం.
1: సో హావింగ్ ఎంటర్డ్ దిస్ సేక్రెడ్ ప్రిసింక్ట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అండ్ వితౌట్ హావింగ్ ఎనీ ఆబ్జెక్టివ్ ఆర్ ఎయిమ్ ఇన్ అవర్ లైఫ్ మేకింగ్ అవర్ లైఫ్ మూవ్ యాజ్ ఇట్ హాస్ నో డెస్టినేషన్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ డేంజరస్.
0: ఇంకా అధికారము అనేటువంటి దాని విషయంలో మనం విచారణ చేస్తామా అనుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అధికారి కావాలని ఆశించడంలో తప్పు లేదు.
1: ఇఫ్ వి నౌ టర్న్ అవర్ అటెన్షన్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు పవర్ ఆఫ్ అథారిటీ దెన్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ హావింగ్ ది అంబిషన్ టు గెట్ పవర్ డ్యూ టు అథారిటీ అండ్ పొజిషన్.
0: అయితే అట్టి అధికారమును చేపట్టేటువంటి దానికి పూర్వము తన యొక్క స్థితిగతులను కూడా తాను విచారించవలసిన అవసరం.
1: బట్ బిఫోర్ యూ టేక్ ఆన్ యువర్ సెల్ఫ్ సచ్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ వన్ హ్యాస్ టు ఆస్క్ వన్ సెల్ఫ్ వెదర్ హీ డిజర్వ్స్ టు బీ ఇన్ దట్ పొజిషన్.
0: ఇది కేవలము ఒక విద్యాబలము, కేవలం ఒక విధమైనటువంటి గుణబలము, ఒక విధమైనటువంటి యొక్క భుజబలము ఉండినంత మాత్రమున్న ప్రయోజనం ఉండదు.
1: It is not useful in this context, the possession of mere authority due to education or of mere authority due to your qualities or even your physical strength. These are not the essential requirements for occupying the position.
0: Janabalamu dhanabalamuto paatu vidyabalamuto paatu kontavarku sthirabalam kudanu undi నిస్వార్థమైనటువంటి హృదయంతో క్రమశిక్షణ యొక్క బాధ్యతలను గుర్తించినటువంటి శక్తిగా ఉండినప్పుడే తాను ఈ యొక్క మార్గం నన్ను వర్తించడానికి వీలవుతుంది.
1: వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ పీపుల్ బిహైండ్ యూ, వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వెల్త్ బిహైండ్ యూ, వైల్ హ్యావింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ బిహైండ్ యూ, యెట్ ఇఫ్ యూ హ్యావ్ ది మోరల్ స్టేచర్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్లెస్ హార్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ డిసిప్లినరీ కంట్రోల్ దే విల్ aid you to go to your position of authority.
0: అట్టి పై బలమున ఎంతై కూడాను నిర్బలుడుగా ఉంటుంది కేవలం బలవంతుడుగా నేను అధికారి కావాలని ఆశించడంలోనే ఈ అశాంతి అన్యాయము కొంతవరకు అభివృద్ధి కావడానికి ఒక కారణమైపోయింది.
1: While being weak in the matter of possessing these strengths such as the moral stature and selfless heart, yet desiring and being ambitious to be in a position of authority is sometimes often responsible for the lack of peace and for confusion in your own mind.
0: Ina vidya shunyudai buddhi vihirudai kevalam swarthame lakshyam vandinchukoni tana yokka sheela balamu ye maatramu kudanu చూడటప్పుడు వీలైనటువంటి పరిస్థితి ఎందు ఉన్నటువంటి వ్యక్తులు ఈనాడు అధికార స్థానంలో చేపట్టాలని ప్రయత్నం చేయడం చేతని భారతదేశం విధమైనటువంటి దుర్గతికి ఒక గురి అయిపోవలసి వచ్చింది.
1: టుడే బికాస్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ నో ఎడ్యుకేషన్ వాట్ సో ఎవర్, హూస్ ఇంటెలిజెన్స్ ఇస్ అట్ వెరీ లో లెవెల్, హూ ఆర్ ఓన్లీ సెల్ఫిష్ ఇన్ దర్ అవుట్లుక్, whose moral stature is not worth mentioning and looking at, because these people are attempting and are ambitious to rise to positions of authority, our country has come to this degraded position.
0: Inta maatramato ee yokka daurbhagyam aagipoledu.
1: With this, weakness has not stopped at that stage.
0: Kevalamu yetti balamoolelo lenatvanti yokka ee balaheenudu taa adhikaramnu chepattalanetvanti yokka vaanchi cheta ప్రతి పండుగను రెండు భాగములుగా విభజించి అన్నదమ్ములోనే ఐకమత్యంగా ఉన్నటువంటి వ్యక్తులను రెండు భాగములుగా విభజించి అనేక రకములైనటువంటి దేశాలు ముక్కంతా కొన్ని విధమైనటువంటి గురి కాగించి తదుపరి అనేక రకములైనటువంటి ఒక అక్రమాలకులను దిగుదారుకోవడానికి ఒక కారణం ఏర్పడుతున్నారు.
1: Such individuals who have no strength of any kind, they do not stop at this stage. Their weakness goes further. In their desire to rise to positions of authority, they go to every village, and a village which was consisting of people living harmoniously, there too it is divided into two parts. Hatred is inculcated between brothers who have been loving each other till then. Thereby they promote the bad qualities of hatred in the village and they have been causing havoc.
0: ప్రతి పట్టణమును కూడాను రెండు పట్టణములుగా విభజిస్తున్నారు, ప్రతి పల్లెను రెండు పల్లెలుగా విభజిస్తున్నారు, ప్రతి కుటుంబమును కూడాను రెండు కుటుంబములుగా విభజిస్తున్నారు. ఇదియా మనం చేయవలసిన అధికారం యొక్క ఉత్తమమైనటువంటి భావములు, ఇదియా మనం అధికారం ఆశించవలసినటువంటి ఉత్తమమైనటువంటి చిత్తం కలిగినటువంటి వ్యక్తుల యొక్క లక్షణములు.
1: Every town is being divided into two parts. Every village is being divided into two parts. Every family is being divided into two parts. Is this the result which we should aspire out of our position of authority? Is this the aspiration which we should have when we go to a position of authority? This cannot be so.
0: ఈ అసత్తున అధికార కృష్ణలు ఈ రెండు కూడాను సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పరచుకుని ప్రపంచమును కూడాను పరమ నాశనం సాధించడానికి పూనుకున్నది.
1: This desire for possession of money, this desire for possession of power and authority, these two things have come forward and they are ruining the entire world.
0: సత్య సాయి సమస్యల్లో ఈ రెండింటికి ఏమాత్రం కూడా స్థానంలో తీసుకోవాలనే బాధ్యత మీకు నిరంతరమై ఉన్నది.
1: The responsibility of that these two things do not enter the Satya Sai organization is on your shoulders.
0: ఎక్కడ మనకు అసతృప్త ఏర్పడుతుందో అక్కడ మన సమస్య శిథిలమైపోతుంది.
1: Where the desire for getting money comes in, there the organization will be broken.
0: ఎక్కడ మనకు అధికార తృష్ణ బయలుదేరిపోతుందో మన క్రమశిక్షణం కాలిపోతుంది.
1: Where the desire to exercise power comes in, there all discipline will break down.
0: ఈ రెండింటి యొక్క ఆపేక్షలు లేనటువంటి వ్యక్తికే మన యొక్క సమస్యలో స్థానం ఉంటుంది.
1: It is only for that individual who does not hanker after these two things.
0: ఈ రెండు లోకములు కూడా ముల్లోకములకు ఒక అభివృద్ధి గావించడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ టూ సచ్ ఆర్గనైజేషన్స్ వేర్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ అబ్సెంట్, ఇట్ ఇస్ ఎనఫ్, దే కెన్ రివైవ్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక మనము ఈ రెండింటికి ఈ సమస్యలు ఎందు ఏమాత్రం కూడా స్థానం ఒక అతి జాగ్రత్తతో మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఈ సమస్యల పని ఎంతైనా ఉంటుందని నేను నొక్కి చెప్పడానికి ఆనందిస్తున్నాను.
1: I have the great pleasure to stress and tell you that there is the great need for seeing that these two bad qualities do not enter any of our organizations under any circumstances.
0: దీనికి మరొక ఒక ఆదర్శం.
1: There is one other ideal for this.
0: ప్రతి స్టేట్ వారు కూడాను మొదటి దినము తమ తమ స్టేట్ యొక్క రిపోర్ట్ చదువుతూ ప్రతి స్టేట్ ప్రెసిడెంట్ కూడాను తమ స్టేట్ కు స్వామి ఏం చేయాలని ఆ స్టేట్ లో ఉన్నటువంటి సమస్యలు కూడాను కొన్ని దర్శించి తద్వారా వారికి ఉత్సాహాన్ని అభివృద్ధి పరచాలని కూడాను ఆశించారు.
1: ఆన్ ది ఫస్ట్ డే ది స్టేట్ ప్రెసిడెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈచ్ స్టేట్ వైల్ ప్రెసెంటింగ్ ది రిపోర్ట్ రిలేటింగ్ టు దట్ స్టేట్ దే హ్యాడ్ ఆస్క్డ్ దట్ స్వామి మే బి ప్లీజ్ టు కమ్ టు దేర్ స్టేట్ అండ్ సీ దేర్ వర్క్ అండ్ క్రియేట్ ఎంథూజియాజం అమాంగ్స్ ది వర్కర్స్ ఇన్ దట్ స్టేట్.
0: ఇది చాలా ఉత్తమమైనటువంటి అభిలాషనే.
1: This is a very desirable wish.
0: Tama state ku raavalani koratamu tama samasyalanta kudunu oka utsaahavantamaina samasyalaga teechi siddhamani koratamu ivi chaala aashinchavalsinatundi aadane chaala prarthinchavalsinatundi prarthana.
1: Wishing that Swami should visit this state, wishing that enthusiasm be created by him amongst the workers in this state are certainly well worthy of possession and they are desirable qualities.
0: Aithe నేను కూడా రావటం నాకు చాలా ఆనందం.
1: సో ఐ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ టు విజిట్ దిస్ స్టేట్.
0: నేను మీ స్టేట్ కు వస్తే ఆ స్టేట్ లో జరపవలసినటువంటి కార్యక్రమములు ఆ స్టేట్ లో చేయవలసినటువంటి కొన్ని ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారో మొట్టమొదటి నాకు చెప్పితే నేను ప్రయాణం సిద్ధంగా ఉంటాను.
1: బట్ ఇఫ్ యూ టెల్ మీ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ when I come to your state, what kind of programs you will have, what arrangements you will make for fulfilling those programs. Then, after listening to them, I am ready to come.
0: ఈ ప్రయాణముల నిమిత్తమై వారి వారి చేతులు రప్పించుకునేటువంటి నిమిత్తమై అనేక రకములైనటువంటి డొనేషన్లు ప్రారంభమైపోయి తద్వారా సమస్యల యొక్క భేదాభిప్రాయములు అభివృద్ధి అయిపోయి కట్టకడేపటికి ఇది ఒక ప్రళయ రూపకంగా కూడా తీర్చిదిద్దుతున్నారు.
1: In order that this journey may break place, in order that Swami may visit this state, there are various attempts made for collecting donations, for collecting money. As a result of collecting donations with a view to meet the expenses for these programs, they are creating differences. These differences amongst themselves are growing to such an enormous proportion that they end up in an internal storm.
0: ప్రతి వ్యక్తి కూడా సమస్యలకు రావని కోరుతూ ఉండటం మాత్రమే వారికి తెలుస్తుంది. కానీ ఆ సమస్యలను ఏ విధంగా రక్షించుకోవాలి, ఏ విధమైన మార్గాన్ని అవలంబించాలి అనేటువంటి యొక్క విచారణలో వారు కేవలం పూర్తి అంధులైపోతున్నారు.
1: ఆల్ ఇండివిజువల్స్ డిజైర్ దట్ స్వామి టు విజిట్ దోస్ ఆర్గనైజేషన్ బట్ దే ఆర్ బికమింగ్ బ్లైండ్ టు ఇష్యూస్ విచ్ రిలేట్ టు హౌ టు సెట్ రైట్ దోస్ ఆర్గనైజేషన్ ఆన్ వాట్ పాత్ దోస్ ఆర్గనైజేషన్ షుడ్ వర్క్ దే ఆర్ నాట్ బీయింగ్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: అన్ని చేతుల యందు కూడా లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని రాష్ట్రముల యందు ఇలాంటి స్వామి యొక్క విజిట్ నిమిత్తమై ఏర్పరచుకున్నటువంటి యొక్క ఏర్పాట్ల లోపల చాలా మంది వ్యక్తులకు ఒకరికొకరికి చేతులు ఏర్పడి ఈ సమస్యలను కూడా రెండు భాగములుగా విభజించడానికి కూడా పూనుకుంటున్నారు.
1: While it is not so in all the states, certainly in some of the states, as a consequence to the wish that Swami should visit those states, and as a consequence of the steps that were taken, individuals began quarreling with each other. Hatred and differences of opinion between individuals have been flourishing, and this is what is happening in some states.
0: మీరందరూ కూడాను అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఒక్క ఐక్య భావం చేత సాయి సంస్థల యందు సర్వులు కూడాను పిట్టలుగా భావించుకుని అభివృద్ధి గావించవలసినటువంటి మీ యొక్క చిత్తములకు నా యొక్క విజిట్ మీకు చాలా కొంత అశాంతిని గాని కొంతవరకు కొంత భేదాభిప్రాయాన్ని కానీ కలిగించడానికి పూనుకుంటూ ఉన్నారు.
1: Whereas all the members of the Satya Sai organization should behave like brothers, should be united with one single idea and should be all children of the same Satya Sai organization. Instead of that, the idea of my visiting a particular state is creating lack of peace, is creating disturbance and is creating difficulties amongst
0: yourselves.
1: This will be a very responsible task for you.
0: కనుక నాకై నేను ఆనందంగా సర్వ విధములైనటువంటి యొక్క ఏర్పాటును నేను గావించుకొని ఆయా చేతకు వచ్చి ఆయా సమస్యలంతా కూడా నేను ఉత్సాహకరమైనటువంటి రీతిగా వారికి కొంత ఆనందాన్ని అందించడానికి నేను సర్వ విధములకు కూడా సంతృప్తిగాను సిద్ధంగా కూడా ఉంటున్నాను. కానీ మీరు మాత్రము ఈ యొక్క ప్రోగ్రాము లోపల అనేక రకములైనటువంటి ఏర్పాటు నిమిత్తమై మీరు ఒకరి చెంతకు వెళ్లి దేశీయాన్ని ప్రార్థించడానికి మాత్రం మీరు చేయి తాపకూడదని మాత్రం నేను ఆశిస్తున్నాను.
1: On my own and with great pleasure and happily, I am prepared to visit this state and give you all happiness and pleasure. But on that account, in the name of my having to visit this state, many of you should not go and ask others with outstretched hands for help and for donations. This is something which you should not do.
0: మీకు అంత ధనమే అవసరమైన సరి సమానమైన మానవుల దగ్గరికి వెళ్లి అయ్యా నాకు ధనం కావాలి, సాయిబాబు వస్తున్నారు, ఏర్పాటు చేయాలి, పెండాలు వెయ్యాలి, ప్రోగ్రాం జరపాలి అని వారి దగ్గర ఈ రీతిగా నీవు బెగ్ చేసే బదులు ఆ బెగ్ నా దగ్గరే చేయొచ్చు కదా.
1: ఇఫ్ యూ రియల్లీ వాంట్ మనీ ఫర్ దిస్ పర్పస్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు మెన్ హు ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ యు ఆర్ అండ్ బెగ్ దెమ్ సేయింగ్ దట్ వీ వాంట్ ఎ పండాల్, వీ వాంట్ మేక్ దిస్ అరేంజ్మెంట్, సత్య సాయిబాబా ఇస్ కమింగ్ గివ్ అస్ మనీ, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ టు వన్ హూ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది సేమ్ పొజిషన్ యాజ్ యు ఆర్, వై డోంట్ యూ కమ్ టు మీ, ఇఫ్ యూ కమ్ టు మీ అండ్ ఆస్క్ ఫర్ మనీ ఐ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్.
0: అంతేకాని పర్వతంతకు వెళ్లి మీరు ధనములై ఆశించేటువంటి యొక్క దీంట్లో మీరు కూనుకుంటారా, తక్షణమే ఆ యొక్క మెంబర్షిప్ ను దూరం చేసి ఆ డిస్టిక్ ప్రెసిడెంట్ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ సంవత్సరం యొక్క బాధ్యతగా నేను వహించడానికి కానీ మరొక సంవత్సరము ఈ యొక్క సంవత్సరం యొక్క అంత్యము లోపల ఈ సమావేశం ఇచ్చి సమావేశం జరగడం కానీ నేను ఒప్పుకోవడానికి వీలవుతుంది కానీ లేకుండా ఉన్నా ఈ సమస్యనే నాకు అవసరం లేదు. నేను చేయవలసినటువంటి ధర్మస్థాపన నేను సులభంగా చేయడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది.
1: But if instead of this, if you continue to go to others, stretch your hand and ask for donations and for money, the district president concerned or the committee president or the state president, whoever it may be who is concerned, unless he takes action and stops such behavior on the part of the members, it will be very difficult for me to continue to have responsibility for these organizations.
0: కొంతవరకు volunteer work అనగా ఈనాడు ఇచ్చి కూడా వదిలి చేశారు. ఇంత పెద్ద పెండా ఇంకా అనేక రకమైన ఏర్పాటు కనుక ఒక్క కూలీ కుడుము ఇక్కడ చేరలేదు. అది స్వామి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కుడును హృదయపూర్వకంగా తమ యొక్క దేహమును మనసును అక్కడ వంచి చుంచి ఈ యొక్క ధన కార్యాన్ని సాధించడానికి కోరుకున్నారు.
1: యూ హ్యావ్ సచ్ గ్రేట్ ఐడియా ఆఫ్ గివింగ్ హెల్ప్ then the way to do it will be for you to join the organization and to lend your physical strength and whatever capacity which you can give for the organization. For example, this pandal here has been put up by various people who have worked selflessly. Not a single paid coolie has worked here. I know that the members, the devotees, have given their full heart and physical strength for erecting this pandal.
0: Thank you. పెండాలు వేశారు కానీ ఈ కర్రలు గాని ఈ కాగితములు గాని డబ్బు పెట్టి కొనకుండా ఎక్కడ లభించాయని.
1: బట్ యూ మే ఆస్క్ యువర్ సెల్ఫ్, yes, they have put up the pandal by physical labor. How can these poles, how can these cloth, how can these paper come without getting money?
0: దీనికి చక్కని నిదర్శనము ఆదర్శనము ఈ యొక్క ఈశ్వరదాలే మనకు చూపిస్తూ వచ్చింది. ఈ పెండాలకు సంబంధించినటువంటి కడకలు కర్రలు కూడా ఒక్కొక్క గ్రామంలో ఏర్పరచుకున్నటువంటి ఈ సొసైటీలు కొన్ని ఉంటున్నాయి. ఆ సొసైటీ వారే తీసుకుని వచ్చి, అయ్యా మా కర్రలు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, మా కడకలు మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి, మా పొలం మీ సమస్యకు ఉపయోగపెట్టుకోండి అని వారే వారు ఉత్తమమైనటువంటి కార్యంలో ఉప్పొంగి అందించినటువంటి పదార్థం చేసి.
1: An answer to these questions is coming from the good example of East Godavari itself. Whether the bamboo or the covering that has been used in this and all, those from different villages who have the bamboos and the covering, they have brought it and said, use our property for this pandal. Those who had paper brought the paper and said, use our property for this pandal.
0: అదేవిధంగానే మనము ఉత్తమమైనటువంటి చిత్తముతో మనం ఇట్టి సత్కార్యములందు పాల్గొనడానికి చూడుకున్నప్పుడు అట్టి సహాయము ప్రకృతి మనకు సహాయపడుతుంది చెప్తాను.
1: The lesson which we have to get from this is, if with a clean mind we undertake any task, nature herself will help us in many ways for achieving that task.
0: ఈ సత్యని ఉదాహరణ శ్రీ రామచంద్రుడు సీతాన్వేషణ నిమిత్తమై అనేక రకములుగా తాను ప్రయత్నము కలపడం.
1: దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ శ్రీ రామచంద్ర ఇన్ మెనీ వేస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ వేర్ సీత వాజ్.
0: సత్యాన్వేషణ నిమిత్తమైనటువంటి ఈ యొక్క అన్వేషణలో కోతులు దుడుకలు ఇంకా ప్రకృతి కూడాను కురులు బండలు కూడాను ఆ రామచంద్రుడికి సహాయంగా తోడ్పడ్డాయి.
1: ఇన్ దిస్ సెర్చ్ ఫర్ ట్రూత్ శ్రీ రామచంద్ర వాజ్ హెల్ప్డ్ బై లివింగ్ థింగ్స్ లైక్ మంకీస్ లైక్ క్విరల్, బై నాన్ లివింగ్ థింగ్స్ స్టోన్ హిల్ మౌంటైన్ అండ్ సో ఆన్.
0: ఆనాడు ఈ రామచంద్రుడు లంకకు పోవడానికి పెద్ద బ్రిడ్జి కట్టారు. కానీ ఆ బ్రిడ్జేగిన ఈనాటి గవర్నమెంటే ఆనాడికి అనుకుంటే కొన్ని కోట్ల వరకు ఏం చేసేది వారేను. కానీ ఒక్క కోతులు, ఏ ఇంజనీరింగ్ పాస్ కానీ చేయనటువంటి కోతులు ఆ యొక్క పరమ భక్తులైనటువంటి హృదయముల చేత ఆ పవిత్రమైనటువంటి బ్రిడ్జిని నిర్మించి తద్వారా లంకను చేరుకోవడానికి కోరుకున్నారు.
1: In those days, an enormous bridge was built across the ocean. If such a bridge has to be built in these days, the government would have spent crores of rupees on such a construction. In those ancient days, monkeys, which never had any training or degrees in engineering, they undertook to build that bridge, and they were able to do it because they had devotion and they had the determination to serve the Lord.
0: Kanuka, atte devotion మన యందు ఉండినప్పుడే మనం ఎట్టి కార్యములైనప్పుడు సులభంగా సాధించుకోవచ్చు. కానీ ఈనాడు డివోషన్ డివోషన్ డీప్ ఓషన్ లో ఉంటున్నారు.
1: When such a devotion is present in us, it is possible for us to achieve and to acquire any big thing that we wish to acquire. But today, instead of devotion, you are staying in a deep ocean.
0: కనుక మనము ఈ పవిత్రమైనటువంటి భక్తిని మనం అభివృద్ధిపరచుకోవడానికి తగిన ప్రయత్నం జరిపినప్పుడు స్వామి మీ చెత్తకు వస్తుంటాడు. స్వామిని మీరు ఆహ్వానం చేయనక్కర్లేదు, స్వామికి మీరు సాక్షిని ఇవ్వనక్కర్లేదు. ఇది నా పని, నా యొక్క కర్తవ్య రీతిగా నేను వచ్చి మిమ్మల్ని ఆనంద పెట్టడానికి ఎంతైనా మనం తప్పక సిద్ధంగా ఉంటాను.
1: If therefore, when you have sacred devotion, when you promote sacred faith in yourself, then Swami Himself will come to you. This is Swami's work. Swami has not to be invited. Swami has not to be welcomed. Swami's work and Swami Himself will come to you.
0: మీరు పరాయి వారు కాదు, నేను మీ వారిని, మీరు నా వారి. నన్ను మీరు స్వాగతం చేయవలసినటువంటి అవసరమూ లేదు, నన్ను మీరు రక్షించుకోవడానికి తగిన ప్రయత్నం చేయవలసినటువంటి అవసరమూ లేదు. నేను రావటం నా హక్కు, మీరు రక్షించుకోవటం మీ హక్కు.
1: You are not strangers to me. I am yours. You are mine. You don't have to invite me. You don't have to welcome me. It is my right to come to you. It is your right to expect that I should come to you.
0: Talli tana kumarun intiki leka tama pidani intiki swechhaga praveshistune untuntadi. Amma na intiki ravanu koreyatundi putrudu inaadu undavachunu kani aa naadu.
1: Mother comes to the house of her children, of her sons, freely and without invitation. The child does not have to ask the mother and invite the mother. Such children who have to invite the mother to come to his own house may be existing today, but such children never existed in ancient days.
0: Dada, mana talli biddala yokka sambandhamu ee naati talli biddala yokka sambandham vachindi kaadu. Mana talli biddala yokka sambandham aneyatundi mana sambandhamu anadi kaalam nunchi vachedi sambandhame mana sambandham.
1: Kind of relationship between the mother and children that exists between you and me as mother and children is not a relationship of today. It is not one that is of today. It is existing from time immemorial.
0: కనుక నా నిమిత్తమై కూడా మీరు ఈ విధమైనటువంటి ధనమును పోగు చేయడానికి పెడమార్గం పట్టడం మీరు నాకు కూడా ఇష్టం ఉండదు.
1: For the sake of me, if you take these wrong paths by which you collect money, this is something which I too will not like.
0: దీనికి మరొక ఉపమార్గం కూడా కనిపిస్తూ వస్తున్నారు మన పరమ భక్తులు.
1: Our great devotees are also finding another side track for this kind of work.
0: దీనికి ఇంకొక రకమైనటువంటి మార్గము, ఇది అపమార్గమే కానీ కొంత ఇండైరెక్ట్ గా చేస్తున్నారు ఈ అపమార్గం.
1: This path which I am going to mention now is also the wrong path, but they are doing it in a sort of covered manner.
0: ఒక పుస్తకం ప్రారంభించడం, అందులో అన్ని యాక్టివిటీస్ ఇంతకుడు వేయటము, దీనిని ఒక స్వయంభూ స్వయంభూ అని అంటారు. ఆ పుస్తకంగా తయారు చేసి అక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్ లోపల ధనమును కలెక్ట్ చేస్తున్నారు.
1: They start a book. They call it a souvenir. They go to various people and they advertise in that souvenir. They begin to collect money for these advertisements.
0: కనుక ఈ విధమైనటువంటి మార్గము కూడాను సత్యసాయి సంస్థల్లో ప్రారంభం చేయకూడదు.
1: Even this kind of path by which you collect money should not be brought into Sathya Sai.
0: ఇది కేవలం ఒక విధమైనటువంటి లైన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇంకా కొన్ని క్లబ్లు, కార్ క్లబ్, బీర్ క్లబ్లు, ఇలాంటి క్లబ్లు వాళ్ళంతా చేసేటువంటి గ్రంథాలే కానీ సత్య సాయి సంస్థలు కూనుకోవచ్చు కానీ.
1: This kind of thing, this kind of camouflage by which we collect money is done normally by social clubs like the Lions Club, the Rotary Club, the Bar Club, the Beer Club and so on. But this kind of thing should not be done in such a size organization.
0: Advertisements lopala aneka rakamulainatunchivi manaku andustuntaru.
1: In these advertisements, often they put forward many different kinds of things.
0: ఈ అపవిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ లోప ఈ పవిత్రమైనటువంటి సాయి యొక్క తత్వాన్ని, సాయి యొక్క రూపాన్ని ఇమిచ్చడము ఇది ఏమాత్రం కూడా సరైన మార్గం కాదు.
1: Along with such unsacred and obscene advertisements to include messages and aspects of Sai is not a right thing to do.
0: అయితే మంచి చెడ్డలు జగత్తులకు ఒక సత్వమైనటువంటిగానే ఉంటున్నారు.
1: But good and bad for this world appear to be proper and they are parts of this world.
0: Gulabiki oka mundu maatrame kaadu uttam kurannu cheri untaru.
1: In the rose it is not only the thorn but there is also the flower.
0: There is no rose without thorn. Ee thorn lekunda rose undadani cheri kaadu.
1: There is no rose without a thorn. It's not possible for a rose to exist without a thorn.
0: Aithe manam thorn touch cheyakunda flowerni touch cheyali.
1: But we should take the flower without touching the thorn.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అవలంబించడం లోపల ఎంతైనా కూడా ఆదర్శాన్ని మనం నిరూపించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ టేక్ టు సచ్ మెథడ్ దెన్ దేర్ విల్ బి ఎ పాసిబిలిటీ ఆఫ్ అవర్ షోయింగ్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్.
0: కనుక ఇట్టి ఉత్తమమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మన సత్యసాయి సంస్థలు చూపడానికి ప్రయత్నం చేయండి. మీరు చేతనైతే ఏదో గొప్పగా చేసుకోవచ్చు, లేకపోతే సాయికి ఈ విధమైనటువంటి ఆడంబరములు, ఈ విధమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు సాయి ఏమాత్రం కూడా ఇష్టపడదు.
1: ఇఫ్ యూ క్యాన్ ఫాలో సచ్ ఐడియల్ అండ్ సర్టన్ ఐడియల్ ఎగ్జాంపుల్ యూ కెన్ సర్టన్లీ ఆర్గనైజ్ ఫంక్షన్ అండర్ ది సత్య సాయి ఆర్గనైజేషన్. బట్ ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, సత్య సాయి విల్ నెవర్ లైక్ సచ్ ఎక్స్టర్నల్ ప్రౌడ్ మేనిఫెస్టేషన్ అండ్ లావిష్ ఎక్స్పెండిచర్ అండ్ డెకరేషన్.
0: సాయిని మీ ప్రాంతం తీసుకుని పోవాలని ఆశిస్తున్నారా? మీకు శక్తి లేదా? చాలా సంతోషం. మీ శక్తి ఏ శక్తి? భక్తి యొక్క శక్తి, ప్రధానమైన శక్తి. కనుక ఈ విధమైనటువంటి పెండాలు వేయని అక్కర్లేదు. ఒక మైక్ ని ఏదో కష్టంగా మీరు సాధించండి. నేను భయంలో వచ్చి నిలుచుకొని చక్కగా నేను వారికి ఆ ఆనందాన్ని అందించి నేను తప్పక మీకు కూడా సంతృప్తిపరచడానికి వీలవుతుంది. ఈ విధమైనటువంటి ఆడంబరముల కోసమై అనేక రకమైనటువంటి పాటు పడి ఈ ధనము ప్రోగు చేసుకుని కట్టగలటువంటి స్థాయి ప్రశాంతంగా చేరిన తక్షణమే ఈ యొక్క సంస్థ లోపల కలహము ప్రారంభం కావటం రెండు ఆ విధంగా జరుగుతూ వస్తున్నాయి.
1: You want Sai to come to you. If you do not have the strength by which to put up all these appearances like this pandal, very good. What is your strength? Your strength essentially is the strength of devotion. That should be the strength which should take Sai. If you do not have the money by which to put up such a lavish pandal, you just get a microphone somehow or other. I will come and stand in front of the microphone in the open yard and give you necessary happiness. You should not go
0: off. మన వాలంటీర్స్ కావాల్సినంత మంది ఉంటున్నారు, మంచి దేహ పుష్టి కలిగినటువంటి వారంతా ఉంటున్నారు, మంచి ట్రైనింగ్ కలిగినటువంటి వారంతా ఉంటున్నారు. అందులోపల ఈ వాలంటీర్ వర్క్ చేయడం లోపల నయా పైసా కూడా నువ్వు ఎంత ఉండదు కదా.
1: It is a matter of controlling the large number of visitors who come. We have many devotees who are volunteers, who are strong, who are hefty, who are trained people, and there is no need to spend even a naya paisa in getting these devotee volunteers to give you the work of controlling the visitors.
0: Indiye kada marak konni konni chinna chinna vishayalu kuda nu mee drishtiki andistunnam.
1: Not only this, there are some small things which I wish to bring to your notice.
0: ఒక గ్రామంలో ఒక చిన్న సమస్య ఉందనుకోండి.
1: లెట్ అస్ సే ఇన్ వన్ విలేజ్ దేర్ ఇస్ అ స్మాల్ ఆర్గనైజేషన్.
0: ఆ సమస్యలో ఒక 10 మంది మెంబర్స్ గా చేరారు.
1: ఇన్ దట్ ఆర్గనైజేషన్ 10 పీపుల్ హావ్ జాయిన్ యాజ్ మెంబర్స్.
0: ఆ 10 మంది 10 రూపాయలుగా డొనేషన్ చేస్తున్నారు, 100 రూపాయలు తయారు చేస్తున్నారు.
1: These 10 members in that village have donated 10 rupees each and have collected a total sum of 100 rupees.
0: అందరూ సౌమ్యమైనటువంటి రీతిగానే అందించారు ధనం.
1: All of them have added their donation in the same extent and to the same manner.
0: ఆ సమయంలో నన్ను ఆ గ్రామంలోకి ఆహ్వానించి ఆ 10 మంది మెంబర్స్ లో ఉన్నటువంటి ఒక మెంబర్ ఇంట్లో మాత్రమే నన్ను ఉంచుకుంటాడు.
1: At that time, they invite me to that village. And one of these 10 people, who is a member, one member out of these 10, he plays the host for my stay.
0: ఆ సమయంలోపల తిరిగి కొన్ని కార్యక్రమాలు వచ్చిన వల్ల నేను తిరిగి ఎవరింటికి పోవడానికి వీలు కానటువంటి స్థితి లోపల నేను తిరిగి నాకు ప్రశాంతనీయం బయలుదేరినా నేను 10 ఇచ్చాను, నీవు 10 ఇచ్చావు, స్వామిని మీ ఇంటిలోనే ఉంచుకున్నావు, నా ఇంటికి నువ్వు పంపలేదు.
1: We all pay the same amount, we are all equal members of the organization. Why did you have Swami only in your house? Why did you not let Swami visit our houses? This quarrel begins to start.
0: ఈతో ఇంత మాత్రం అణిగిపోవటం లేదు, స్వామిని కూడా నువ్వు కొంతవరకు ఆ యొక్క అపోహల్లో చేర్చడానికి కోరుకుంటుంటారు. స్వామికి ధనవంతులంటే ఇష్టము, ధనం లేని వారి ఇంటికి రావటం లేదు అనేటువంటి కొన్ని అపవిత్రమైనటువంటి వాక్యాలు కూడా అందుకు చేస్తూ వస్తుంటారు.
1: The quarrel does not end here. They go further and bring Swami into the quarrel. They say, Swami likes to be with the wealthy people. Swami does not want to go to the poor people. And thus they begin to attribute motives to Swami's action.
0: నాకు స్త్రీల వల్ల వచ్చేటువంటి నష్టము కాని ధనవంతుల వల్ల వచ్చేటువంటి ఆదాయం కాని రెండును లేదు.
1: I have no loss which will come to me from poor people. I have no gain which will come to me from the wealthy people. I am neither of these.
0: నాకు ధనము తక్కువైతే కదా నాకు ధనవంతులు అవసరం.
1: If I have lack of wealth, then I need wealthy people.
0: నాకు ప్రపంచమంతా నా ధనమే, ఈ ధనవంతుడితో నాకు వచ్చేటువంటి ధనమే.
1: ది హోల్ యూనివర్స్ ఈజ్ మై వెల్త్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ దీస్ ఇండివిజువల్ వెల్తీ పీపుల్.
0: కనుక నేను ధనమును ఏనాడనుకున్న ఆశించడానికి కూనుకోను. ఆ ధనాశ అనేటువంటిది నాకు ఆ ఆశకు చాలా కోట్లమైన దూరంలో ఉంటుంది.
1: ఐ విల్ నెవర్ అండర్స్టాండ్ టు వాంట్ టు గెట్ వెల్త్. The kind of desire for the possession of health is something which is crores of miles distant from my own thoughts.
0: Aithe aasti dhanavantulu intine ayyante digadaniki kaaranam kodunu meeku telapadaniki nenu aanandistunnanu.
1: But I have the pleasure to let you know the reason behind my going to the houses of such wealthy persons.
0: Aithe ఈ ధనవంతులకు కొన్ని విధమైనటువంటి ధర్మ మార్గములను ప్రబోధించాలా అనేటువంటిది ఒక కారణం. రెండవది ఏమిటంటే కొన్ని వేలాది జనముల కంటే కూడా తగినటువంటి యొక్క వసతి, తగినటువంటి యొక్క ఏర్పాట్లు కూడా వారు చేయడానికి కొంత అవకాశాలు ఉంటున్నాయని రెండవ కారణం. మూడవది ఏమిటంటే నేను నివసించడానికి కానీ వచ్చినటువంటి వారు అక్కడ నా కోసం నిమిత్తమై కాచుకోవడానికి కానీ కొంత అనుకూలమైనటువంటి గృహములుగా ఉంటుంటారని కూడా ఇది మూడవ కారణం. ఈ మూడు కాలంలో కూడా ప్రధానమైనటువంటి కాకపోయినప్పటికీ ధనవంతుల యొక్క ఆధీనము లోపల వేలాది వర్షంతా కూడా ఉంటుంటారు. ఒక్క ధనవంతుని చక్కజేసుకున్న వేల మంది ప్రజలంతా కూడా చక్కబట్టడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటారు.
1: One of the reasons why I do such a thing is to be able to show to these wealthy persons what righteous conduct is and what is the proper way of living. The second reason is that thousands of people come there and those thousands of people will want to have some conveniences by which they can have my darshan. These people are able to provide that. The third reason is number of others will accompany me. There are so many people coming, they have all to live. There are comforts available by which they can provide their staying place for these people. These three reasons exist, but they are not the primary ones. The real primary reason is a wealthy person has thousands of workers working under him, either in his company or in his organization. If I set right one person in this wealthy man, these thousands of workers who look to him for an ideal and example have a chance of improving themselves.
0: Kanuka pettalainatundi varni aadarshavantulaga teerchididdane naa lakshyam. Evaru ee vidhamga anukunnappudu nenu daanini lekka cheyanu.
1: Whatever others may say, I do not care what they say, but it is my objective to set right and correct people who are in positions of authority and wealth.
0: Adi vari vari yokka putti yokka haddulu patte ee bhavamlo untayi kaani naaliki puttiki atheetamaina kunti bhavam kanuka deenini artham chesukovadam vaari saadhyam kaadu.
1: So such people, such small ideas come because of their own limited vision. People with limited vision can never understand my ideals, which have no limitations of this kind.
0: Antiye kaadu ee dhanavantulu ante inte endu nenadaniki kudunu vaariki bhakti lekha nenu cheripovatam ledu vaariki kudunu param bhaktulu gaanu pavitramaina chittam kaligina vaaruga kuda untunnaru.
1: It is not that I am going to the houses of these wealthy persons in spite of the fact that they have no devotion. Amongst them there are many people who are intensely devoted and who have a firm faith.
0: మీరు కేవలము బయట ప్రదేశంలో ఉన్నటువంటి లౌకిక దృష్టిని మాత్రమే మీరు ఏకాగ్రపరచుకుని ఆ ధనముల యందు మాత్రమే మీ దృష్టి కొంతవరకు లీనం గావిస్తున్నారు. కానీ నేను గుణముల యందు మాత్రమే చేరి దానిని పరిశోధన కలుస్తున్నాను.
1: You are only looking at the external appearance of this person, the worldly form and the wealth which he has. But I am looking at the inner self of that person and I am examining his attributes and his guna.
0: ఈ అస్తి గుణ ధనమే ప్రధానమైనటువంటిది. కానీ ఈ తుచ్చమైనటువంటి వచ్చి పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్ వంటి ఈ ధనాన్ని నేను ఏమాత్రం కూడా లక్ష్యం పెట్టుకోవట్లేదు.
1: What is important are his qualities, and that is his wealth. But the kind of wealth which you have in mind, such as the material wealth, is like a passing cloud, and I attach no importance to that kind of wealth.
0: Kana manavu evaru peddavaru evaru ధనవంతుడు అని ఖచ్చితంగా మనం విచారించి ఎవరు సంతృప్తివంతుడిగా ఉంటుంటాడో వాడే నిజమైనటువంటి ధనవంతుడు. ఎవరు సురాశాపరుడుగా ఉంటుంటాడో వాడే మహాబీదవాడు.
1: If we really make the inquiry, who is a wealthy person? Who is a rich man? That rich man is the contented man. Everyone who has satisfaction, everyone who is contented, he is the rich man. One who has no satisfaction, one who has unfulfilled desire, he is the poorest man.
0: కనుక మనము ఈ యొక్క ధనవంతులు దరిద్రులు అనేటువంటి ఖేదములు మన సత్య సాయి సమస్యలు ఎందునటువంటి సభ్యులందే ఈ అపవిత్రమైనటువంటి భావం చేరుతున్నారంటే ఇట్టి సభ్యులు కూడా ఈ సమస్యలో చేరడానికి తగినటువంటి అధికారులు సాధనకులను నొక్కి చెప్పడంలో ఏ సందేహం
1: ఉండదు. Are creeping in, then one has to say without any hesitation that such persons do not deserve to be members of our organization.
0: నిజముగా మన భారతదేశమందు నాస్తికత్వం అభివృద్ధి కావడానికి ఎట్టి ఆస్తిక గురకాలు వేసుకుని నాస్తికత్వాన్ని లోపల లోపల పెంచుకుని పోయేటువంటి ఈ సమస్యలు ఎందుకు ఉన్నటువంటి వారే దీని మూల కారణం చెప్పక తప్పదు.
1: In our country, disbelief is being promoted. It is because of such people who, for external appearances, say that they are believers and they put on appearance, a cloak of being a believer, and yet he is a disbeliever. It is because of such people that in our country, disbelief is on the increase.
0: Yastika, Astika, Nastika, Astika, Nastika, ane kinte rendu padavulu yendu. Nastikudaina manchivade kani, Astika, Nastikunu maatram nammakudu.
1: In the various kinds of people, the believers, the non-believers, and the believing non-believers, it is good to be either a believer or a non-believer. You should never trust a believing non-believer.
0: Kanuka, manam ee samasyalu yandu cheri kudanu, ee vidhamaina tuchya bhavamulu mana hrudayamlo pettukunnamante, nijamuga idi adhirtiki uttamainatiki maatramu kaadu.
1: Which means that we, with being members of this organization, and yet if we have such mean ideas in our minds, this is not right.
0: Kanuka meeru adhikara krishna leka adhikara krishnunu rendunu dooram chesi meeru aarthika krishna anetundi aadhyatmika krishna ga meeru maarchukunnappude sarinaatvanti aanandanni anubhavinchadaniki veelavutundi.
1: If you are capable of shedding this desire for wealth, this desire for authority and position, and in their place promoting your mind a desire for spiritual realization, then it will be the right thing and you will be the correct members of the organization.
0: నేను అప్పుడప్పుడు ఈ ధనం విషయమై కొన్ని పాటల కింద కూడా మీకు తెలుస్తూ ఉంటాను. నిద్ర నేచిన దారి నిద్రపోదాక ఆస్తికై కుస్తీలు వేస్తారయా, రూపాయి కోసమై లోపాయి కాయిగా అడ్డమైనా గట్టి తింటారయా.
1: From the time you get up from your sleep until the time you go back to sleep, for the sake of wealth and acquiring some money, you do all kinds of objectionable things. For the sake of 1 rupee, you get into quarrels and you tell as many lies as you can for acquiring this 1 rupee.
0: Ranga linga yantu donga mokkulu mokki panganamu prajaku pettaraya.
1: You pretend, you talk of Ranga, you talk of Linga, and you pretend to be a great devotee, but you deceive the entire mankind.
0: Itaru erugakunna Ishwarum gedugada.
1: Even if others do not know this, does not the Lord Ishwara know all your deceit and your pretension?
0: Tagina phalamunu anubhavistaraya.
1: You will get the necessary results out of your deceit.
0: Kanuka manamu yeviga tirugutunnamante ఏదో కొంతవరకు విశ్రాంతమైనటువంటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ధన నిమిత్తమై మనం సేవలు పడుతున్నామే కాని దయ నిమిత్తమై దైవ నిమిత్తమై ధర్మ నిమిత్తమై ఎవరు కూడా ప్రయత్నం అంత తీవ్రంగా కలపటం లేదు.
1: Mostly all our efforts, as if we have no leisure at all, are being directed towards acquiring money. Nobody is spending his energy towards acquiring kindness, towards acquiring divine grace.
0: పుట్టినప్పుడు ఏడ్చినారు.
1: When you were born, you cried.
0: ఇచ్చినప్పుడు ఏడ్చినారు.
1: When you died, you cried.
0: మధ్య మధ్య ఎన్నో విషయాలకు ఏడ్చినారు.
1: Many times during the birth and death, you have cried for many things.
0: ధర్మజ్ఞానం అవతరింప దానిని తప్పించడానికి ఏడ్చినారా?
1: When the dharma or righteousness was declining, have we ever cried to be able to halt this decline?
0: లేక దానిని ఉత్తరింపై ఏడ్చినారా?
1: Or have you ever cried to promote dharma?
0: దేని కోసం ఏడ్చినారు? ఏడ్పు కోసం ఏడ్చినారా?
1: For what did you cry? Did you cry for the sake of crying?
0: కానీ దీని కోసం ఏడ్చినట్టుగా ఆ దైవం కోసం ధర్మం కోసం ఏడిస్తే దైవం ఎంత నీకు సాక్షాత్కారంగా రాత్రి ఒక కథన కూడా గ్రామాల్లో మీరు చూస్తారు. ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు విద్యాశూన్యుడు తాను కేవలం ఏదో ఒక విధమైనటువంటి మూఢ భక్తితో భగవంతుని ప్రార్థించుకుంటూ, భగవంతుడా నేను పెట్టినటువంటి పాలు ఆరగించలేదా అని తన యొక్క జీవితంలో త్యాగం చేయడానికి పూనుకునేటువంటి కట్టడని ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అదే నేను 11 సంవత్సరములకు పూర్వము ఈ గోదావరికి వెళ్ళినప్పుడు నేను కాపు కూటేశ్వరి అనేటువంటి కథను చెప్పి అది ఈ సమీపంలోనే ఉండాలని చెప్పి దానిని ఆ టీచర్స్ విని పిల్లల కంటూ దాని మీద విధమైన దృశ్యముఖంగా రాత్రి ప్రదర్శించేసినారు. కనుక మనకు ధనము కాని విద్య కాని ఇంకే విధమైనటువంటి జనబలము కాని విజబలము కాని భక్తికి అవసరం లేదు. గుణబలమే ప్రధానమైనటువంటి అవసరం. కనుక మనము ఏదో ఒక మూఢభక్తి కిందనైనకూడదు. భగవంతుని తీవ్రంగా విశ్లేషించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తగిన ప్రయత్నం కలిగినప్పుడు తప్పక భగవంతుని అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పక లభిస్తుంది.
1: Have you ever cried for the sake of God? Have you ever cried for the sake of karma? You have cried for so many things. The same thing had been depicted last night in a drama. The devotion which was shown on the part of an unsophisticated and illiterate person, the intense devotion by which he was praying to the Lord that he should come and take the milk which was given by him as an offering, resulted because of the purity of his devotion in the Lord coming and taking the milk. 11 years ago, when I visited Rajahmundry at Godavari, I gave a story of Kakakuteshwara and I told them of this incident. The teachers had remembered that incident and to these boys this incident, and they had put on drama this very incident. And that shows that our devotion does not need either the possession of wealth or being very educated and intelligent. What is needed is unadulterated, unsophisticated devotion to God. God will surely appear and give His grace if you have intense devotion.
0: Manamu లోపల సంస్కారం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి. మన సంస్కారం అనేటువంటిది లోపల ఉన్నటువంటిదే కానీ పైన ఉన్నటువంటిది కాదు.
1: We must purify or cleanse our inner self. The purification or cleaning up is something which is inside, it is not external.
0: పుట్ట మీద అర్పించిన పాము మరణమందున తనువృతా దండించిన విజయభోగం నందున ఆకలి తప్పును మానినంత ఆత్మజ్ఞాని కాదవున.
1: If we strike on the anthill, is the snake inside the anthill going to die? If you punish your body, is the inside of the body going to be cleaned up? If you give up food because of your hunger, is your atma going to be purified?
0: Tanevaro teliyakunna tattvajnanam edutukundi.
1: If one does not know who he himself is, how is he going to get knowledge of the divine?
0: Kanuka tanaku taanu telusukovadaniki tegeetindi priyam cheyandi kaani edo prapanchamu lopala manam edo paadustunnamani nenu ee kaaryamulo okalu paalgunnanani kaani ee ahankara tattvalaku ee maatramu kaanivvaka adhikaram aneetundi daniki oka vidhamaina uttama gunavantuluga unnatundi yokka tattvalanu manam teechukovali tappa నాకు అధికారం కావాలి, అతను నాకేం చెప్పదు, నేను అతని మాట ఎందుకు వినాలి అనేటువంటి యొక్క తారతమ్యాలు కూడా మన సంస్థలో కొంత బయలుదేరుతున్నాయి.
1: విత్ ఆల్ హ్యూమిలిటీ ట్రై అండ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ హూ యు ఆర్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ గో అబౌట్ ఇన్ ది వరల్డ్ అండ్ థింక్ దట్ యూ కెన్ అచీవ్ వన్ థింగ్ అండ్ అనదర్, ఇఫ్ యూ డెవలప్ ఎ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఈగో టు యువర్ ఓన్ కెపాసిటీస్ అండ్ ఇఫ్ యూ వాంట్ పొజిషన్ అండ్ అథారిటీ, దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అచీవ్. You cannot go on asking, why should I listen to somebody else? Why should he not listen to my position of authority? This kind of thing will only promote ego and will not lead you anywhere.
0: ఇది ఆరవ సమావేశమునందైనా కూడా మన యొక్క అహంకార భావములు కొంతవరకు అణగద్రొక్కుని ఈ గుణ ప్రకృతి సంబంధం నుంచి కూడా ఈ స్థిర ప్రకృతి సంబంధంలోకి ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం.
1: At least in this 6th assembly of ours, I am hoping that you will suppress all matters relating to your person and your ego, and that you will make an attempt to travel from being in the worldly matter to spiritual matter and relating to the divine. Hope you will be able.
0: Kanuka, meer ee ahankara prakriti nunchi kudano aatmatattva prakriti yandu praveshinchi sananda tattvani sadhulokala meer andukovadaniki prayatnam cheyandi.
1: You must make an attempt to move from the aspect of ego to the aspect of atma. By moving to the aspect of atma, you will be able to experience Sachidananda. By such experience of Sachidananda, you will be able to do good to the society in which you live.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను తగినటువంటి యొక్క బాధ్యత కలిగినటువంటి యొక్క డిసిప్లిన్ చేస్తూ స్టేట్ ప్రశ్నించే వారు ఇది మరింత జాగ్రత్తగా గమనించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: Such discipline contained in all the statements, positions who are holding responsibility, the district president, the state president, they should observe, even with the greatest care than the other members, the rules of this discipline.
0: అనేక మంది సమస్య యొక్క సభ్యులు కూడాను ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇట్టి నిబంధనలు ఎందుకు అని కూడా కొన్ని ప్రశ్నలు వేసుకుంటారు.
1: Many members who are members of our organizations ask silly questions like, is for a spiritual organization or such rules and regulations also necessary?
0: దేనికైనా కూడా ఒక విధమైనటువంటి క్రమశిక్షణ లేకుండా అయినకపోతే ఆ సాధన పూర్ణవంతం కాలేదు.
1: Whatever the task may be, for every task, unless there are some disciplines and some rules, the task cannot be executed fully.
0: ఒక చిన్న మొక్కను మన పెరటిలో నాటుకున్నప్పుడు దానికి కొన్ని రకములైనటువంటి యొక్క పెన్స్ పట్టుకుని దానికి తగినటువంటి రక్షణ కూడా మనం అందించుకోవటం మనకు ఇచ్చే అనుభవం.
1: When you put in even a small plant in your backyard, in order that the plant may be safe and grow, we know as a matter of our experience that we put a small fence around it and protect it.
0: ఆ యొక్క ఫెన్స్ లేకపోతే కొన్ని రకములైనటువంటి యొక్క జంతువులు అనగా మేక, గొర్రె, పశువు ఇలాంటివంతా వచ్చి ఆ మొక్కను ధ్వంసం చేయడానికి పోతుంటాయి.
1: ఇఫ్ దేర్ ఇస్ నో సచ్ ఫెన్స్ అరౌండ్ దట్ ప్లాంట్, వేరియస్ యానిమల్స్ గోట్స్ షీప్ అండ్ సో ఆన్ దే కమ్ అండ్ దే ట్రై టు డిస్ట్రాయ్ దిస్ ప్లాంట్.
0: అది ఏ పెద్ద వృక్షంగా మారినప్పుడు దీనికి పూర్వము ఆ వృక్షమును ఆ మొక్కని హింసింపజేసేటువంటి యొక్క ఈ గొర్రె మేక పశువులంతేపడదు దాని చల్లని.
1: When this very same plant grows into a big tree, these animals, the very same animals, the goat and the sheep, which at one time came in order to destroy the plant, they come again. For what purpose? For the purpose of enjoying the cool shade of this big tree.
0: మన యొక్క ఆధ్యాత్మిక మొక్క అతి చిన్నదిగా ఉండినప్పుడు దానికి క్రమశిక్షణ అనేటువంటి కంచి కట్టుకోక తప్పదు.
1: In the same manner, when our own spiritual plant is a small, tiny thing, it is necessary that we should have a fence around that spiritual plant.
0: అదే పెద్ద వృక్షంగా మారిపోయినా నిన్ను ఏ హింస ఇచ్చేటువంటి జంతువులను సమీపించినప్పటికీ నీ చల్లని ఆనందాన్ని అనుభవించిపోతాయే కానీ నిన్ను ఏమాత్రం కూడా
1: When the same spiritual plant has grown into a big tree, it does not matter what evil intention things come near you. They will only experience the coolness, the peace of mind which you have as a big tree, and they will not cause any harm.
0: అదే విధంగానే మరొక చిన్న ఆదర్శము.
1: In the same manner, there is another small example.
0: ఒక చిన్న అగ్గి పుల్లను తీసి మనము ఎండినటువంటి పుల్లలు దానికైన పెట్టినప్పటికీ ఆ అగ్ని పుల్ల యొక్క అగ్ని ఆరిపోవటానికి.
1: When we strike a small matchstick and take considerable amount of even dry wood and put it on this matchstick, the result will be to extinguish the flame of the matchstick.
0: అదే ఒక అగ్ని ప్రజ్వలిల్లుతూ అరణ్యములో తాను దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి సమయంలో పచ్చి అరి చెట్లు తీసుకుని పోయి వేసినప్పటికీ నీ భస్మం చేసుకుంది.
1: ద సేమ్ ఫైర్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎ లార్జ్ ప్రపోర్షన్, ఇఫ్ ఇట్ ఈస్ బిగ్ లైక్ ఎ ఫారెస్ట్ ఫైర్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్లేజింగ్ ఇన్ ఎ ఫారెస్ట్, దెన్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ డ్రై, ఈవెన్ ఇఫ్ యూ టేక్ గ్రీన్ ప్లాంట్ అండ్ లీవ్ అండ్ గ్రీన్ ప్లాంట్ అండ్ పుట్ దెమ్ ఇన్ టు దిస్ బిగ్ ఫారెస్ట్ ఫైర్, దే విల్ బి కన్స్యూమ్ అండ్ దే విల్ బర్న్.
0: అదే విధంగా నీ లోపల జ్ఞానాగ్ని చాలా చిన్నదిగా ఉంటున్నప్పుడు సర్వ సమాన వారాన్ని దానిపైన వేసుకుంటున్నా తప్పక నీలో ఉన్నటువంటి యొక్క ఈ ఆధ్యాత్మిక జ్ఞాన జ్యోతి కూడా మారిపోవడానికి కోరుకుంటుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్, వెన్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇన్ యూ ఈస్ ఎ స్మాల్ వన్ అండ్ ఇస్ నాట్ ఎ బిగ్ వన్ అండ్ ఇఫ్ యూ పుట్ ఆన్ దట్ దిస్ హెవీ లోడ్ ఆఫ్ హావింగ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఇన్ అన్ ఈక్వల్ మేనర్, దెన్ దర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ దిస్ స్మాల్ టైనీ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ఇట్సెల్ఫ్ బీయింగ్ ఎక్స్టింగ్విష్డ్.
0: అదే నీలో జ్ఞానాగ్ని ఈ యొక్క దేహమును కానీ మనసు కానీ బుద్ధికి కానీ అతీతమైనటువంటి స్థితి ఎందు నీవు ఉండినప్పుడు సర్వ సమానత్వం అనేటువంటి భారాన్ని అది భరించుకోవటానికి ఎంతైనా భద్రంగా ఉంటుంది.
1: ది సేమ్ ఫైర్ ఆఫ్ విజ్డమ్, ఇఫ్ ఇట్ ఈస్ సో బిగ్ అండ్ ఇఫ్ ఎక్సెల్స్ అండ్ ఎక్సీడ్స్ యువర్ ఓన్ అటాచ్మెంట్స్ టు వేరియస్ థింగ్స్, దెన్ ఎనీ హెవీ బర్డన్ ఆఫ్ హావింగ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ అన్ ఈక్వల్ మైండ్, దాట్ విల్ బి ఇట్ విల్ బి ఏబుల్ టు టేక్ దిస్ బర్డన్ అండ్ విల్ నాట్ బి ఎక్స్టింగ్విష్డ్.
0: ఉన్నది చిన్న శక్తి, వేసేది పెద్ద భారం, ఇది ఏ రీతిగా భరించుకోగలదు?
1: If what you have is a small capacity, small strength, if you put a heavy load on that, how is it going to bear it?
0: కనుక మనము ఈ సంవత్సరం లోపల ఉండినటువంటి సమయం లోపల ఇటు సమర్థము అనేటువంటి దానిని వాదించటము సమయస్ఫూర్తిగా అని అనిపించే కానీ ఇది హృదయపూర్వకంగా ఉండే పదము కాదని వారిని ప్రకటన పెట్టాలి.
1: When we are in this organization under those conditions, argument about treating everything as an equal, it is only a word. And we have to set it aside because it does not come from the bottom of our heart.
0: ఇది ఆత్మస్వరూపులారా, ఈ విషయములంతా కూడా కేవలము మీ యొక్క భవిష్యత్తు లోపల భద్రమైనటువంటి యొక్క మార్గమును ప్రవేశింపచేయటానికే వచ్చినటువంటి కానీ, లేక మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ, లేక మిమ్మల్ని ఒక విధమైనటువంటి యొక్క ఈయన స్థితిలో చూడటం కానీ కానేదనుకూడదు నేను భావించాను.
1: క్రియాత్మకరూప ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ది ఆర్గనైజేషన్ షుడ్ బి లుక్డ్ అపాన్ బై యూ having been created in order to secure your future, in order to provide the necessary protection for you in future. You should not look at them as being constituted either to discourage you or to look upon you as people who need not be given freedom.
0: కాని ఈ ప్రస్తుత పరిస్థితి యందు స్వామి చెప్పేటువంటి మాటలు, స్వామి బోధించేటువంటి పలుకులు మీకు సుత్తి ఏటుగాను కత్తి కోర్చుగాను మీకు అనుభవించవచ్చు లేక అగుపించవచ్చు. కానీ భవిష్యత్తులో ఇవే చక్కని పూల బాటలుగాను మల్ల ఊటలుగాను వేల ఊటలుగాను మీరు ఆరగించడానికి తగిన అవకాశం ఉంటారు.
1: ఇన్ ది ప్రజెంట్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ది వర్డ్స్ దట్ ఆర్ బీయింగ్ అటర్డ్ బై స్వామి ఆర్ ది ఐడియల్స్ దట్ ఆర్ బీయింగ్ పుట్ బిఫోర్ యూ బై స్వామి మే లుక్ వెరీ హార్ష్, మే లుక్ లైక్ స్ట్రోక్స్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ టు యూ ఇన్ అ వెరీ పెయిన్ఫుల్ మేనర్. But as time goes on, for your own future, you will see them that they lay the flowery path for attaining all our ideals.
0: మీ పైన అమితమైనటువంటి ప్రేమాదయాలు ఉండటం చేతనే మీ అభివృద్ధిని అమితంగా ఆశించే, మీ ఉన్నత స్థితిని అమితంగా నేను ప్రేమించే, మీ తీర్చి ప్రబోధన చేయడానికి నేను ఆనందంగా కూనుకున్నాను కానీ, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కానీ, మిమ్మల్ని నిస్పృహలో చేర్చడానికి కానీ నేను ఏమాత్రం కూడా కూనుకోలేదు.
1: I have undertaken to tell you these things because I have infinite amount of prema for you. I have kindness towards you which has no limit. Having your own prosperity and your own well-being in my mind, I have undertaken to tell you these things. These things have not been told to you either to discourage you or to remove the amount of enthusiasm that is already in you.
0: అమితంగా ప్రేమించినటువంటి బిడ్డకు ఏదైనా రోగం ప్రాప్తించినప్పుడు ఆ తల్లి అమితమైనటువంటి యొక్క పత్యం కొడుము పెట్టడానికి కోరుకుంటుంది.
1: ఇఫ్ ఎ మదర్ లవ్స్ ఏ చైల్డ్ ఎక్సెసివ్లీ అండ్ ఇఫ్ దట్ చైల్డ్ ఇస్ అన్వెల్, ది సేమ్ మదర్ విల్ అండర్టేక్ టు గివ్ సచ్ స్ట్రిక్ట్ డైట్ టు ది చైల్డ్.
0: నిజముగా ఆ బిడ్డ పైన అంత ప్రేమనే, గాఢమైన ప్రేమనే లేకపోతే ఈ పత్యం అంత తీవ్రంగా పెట్టదు.
1: ఇఫ్ రియల్లీ the mother has not got such deep affection to the child, the mother will not put in such an amount of strictness into the diet to feed the child when the child is ill.
0: ఈ పత్యము లోపల ఏ కించిత్తు తప్పినప్పటికీ నా బిడ్డకు ఏ ప్రమాదం వస్తుందో అని అమితమైనటువంటి ప్రేమతోని అమితమైనటువంటి కఠినమైనటువంటి యొక్క పత్యం పెడుతుంది.
1: Owing to the fear that any small deviation from the prescribed discipline in feeding the child may result in small illness to the child, it is because of the great fear arising out of intense devotion and affection to the child that the mother will take such a harsh path.
0: అదే విధముగా మీరందరూ కూడా తాయి మాతకు పరమ ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా ఉండటం చేతనే, మీ యొక్క మనసు అనేటువంటి ఆరోగ్యము చెడిపోవటం చేతనే దానికి ఈ కఠినమైనటువంటి పత్యము పెట్టి మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి కోరేటువంటి నిమిత్తంగా నేను ఈ విధమైన ప్రసంగం జరుపుతూ వచ్చాను.
1: I in the position of Sai Mata, of Mother Sai, for all of you who are the children for whom I have great affection, and because I realize that the health of your mind needs strict treatment in order that the disease of mind may be removed, I have given you this harsh disciplinary track.
0: నాకు మీకు అవినాభావ సంబంధమైనటువంటిది ఆత్మరూపంగా ఉంటుండాలి. నేను ఇప్పుడు బయట ఉన్నటువంటి వారందరికీ వెళ్ళి ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధం నేను సార్థకం లేదు.
1: Between me and you, the connection is an inseparable connection. Because of this inseparable connection which exists through the Atma, I am preaching you these things. I do not go and preach similar things to people who are outside.
0: Kanuka, meeru itti uttamainatti bhavamunu chittamunu chetukoni sai hrudayanni hattukunnattuga nenu pravartinchandi.
1: Therefore, take these good ideas into your heart and feel that you are close to Mother Sai's heart and conduct yourself in that manner.
0: స్వామి ఏనాడు కూడా నువ్వు మిమ్మల్ని దూరం చేయదు, ఏనాడు కూడా నువ్వు నీ హృదయాన్ని వదలి ఒకటి పోడు, కానీ అట్టి భావాన్ని కూడా నువ్వు మీరు మరింత శ్రద్ధా భక్తులతో కొంత అభివృద్ధి పరుచుకున్నప్పుడు మరింత సన్నిహితమైనటువంటి సంబంధము సాయికి మీకు ఏర్పడి సాయే మీరు మీరే సాయిగా రూపొందడానికి వీలవుతుంది.
1: స్వామి విల్ నెవర్ గో అవే టు ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ, స్వామి విల్ నెవర్ మేక్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ యువర్ హార్ట్, బట్ యూ మస్ట్ ఆల్సో డెవలప్ సచ్ ఎన్ ఐడియా ఇన్ యువర్ హార్ట్. By developing such an idea of closeness to Sai, you will become even closer. And Sai is you, and you are Sai.
0: Kanuka, ee pavitramainatundi margamulo prabodhinchi nimittamai, Bharatiya rasamulainatundi yokka, dvaita, vichitra dvaita, advaitamainatundi margamulo, ee Shankara, Ramanuja, Madhvacharya prabodhistu vachcharu.
1: In order that these sacred ideas may be promoted in your mind, in our ancient culture,
0: సాయికి మీకు ఏర్పడి సాయే మీరు మీరే సాయిగా రూపొందడానికి వీలవుతుంది.
1: స్వామి విల్ నెవర్ గో అవే టు ఎ డిస్టెన్స్ ఫ్రమ్ యూ, స్వామి విల్ నెవర్ మేక్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ యువర్.

0: మధ్వాచార్య ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ దట్ ది సీక్రెట్ ఐడియాస్ మే బి ప్రమోటెడ్ ఇన్ యువర్ మైండ్ ఇన్ అవర్ ఏన్షియంట్ కల్చర్ ఇన్ ఇండియన్ కల్చర్ ఇన్ ది త్రీ నేమ్ ద్వైత విశిష్టాద్వైత అండ్ అద్వైత ది త్రీ గ్రేట్ రిలీజియస్ లీడర్స్ శంకర రామానుజ అండ్ మాధ్వ ప్రీచింగ్ దీస్ థింగ్స్.
2: ఈ మూడు మూడు మార్గములుగా మూడు రూపములుగా మూడు పేర్లుగా విభజింపబడడానికి వీలవుతుంది కానీ దీనిని వేరు చేయడానికి మాత్రం వీలు కాదు. అనగా రెండింటి యొక్క అర్థము ఏకత్వంగా ఉన్నటువంటిది గమ్యము ఒక్కటే.
1: దీస్ త్రీ కెన్ ఓన్లీ బి త్రీ డిఫరెంట్ నేమ్స్ ఫర్ త్రీ డిఫరెంట్ పార్ట్స్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు సెపరేట్ ది డెస్టినేషన్ టు విచ్ ది త్రీ పార్ట్ లీడర్. ది డెస్టినేషన్ ఆర్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
2: అది ఒక ద్వైతమైనటువంటిది ఐ ఆమ్ ఇన్ ది లైట్. అనగా నేను స్వతంత్రుడు కాదు, నేను ఒక లైట్ లోపల చిక్కుంటూ ఉన్నాను, నేను లైట్ లో ఉంటున్నాను, నాలో కాదు లైట్, నేను లైట్ లో ఉన్నాను అనేటువంటి కింద తాను ఒక పరాధీనుడిగా భావించుకోవడమే ఈ ద్వైతం.
1: దిస్ ఐడియా ఆఫ్ ద్వైత ఆర్ డ్యువాలిటీ ఈజ్ ఎక్స్ప్రెస్ వెన్ యూ సే ఐ ఆమ్ ఇన్ ది లైట్. దేర్ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ డ్యువాలిటీ. ఐ ఆమ్ సబార్డినేట్ టు ది లైట్. ఐ ఆమ్ నాట్ ఇండిపెండెంట్. ఐ ఆమ్ ఇన్ ది లైట్. ఐ అండ్ లైట్ ఆర్ టూ థింగ్స్ హియర్ అండ్ ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ ఆఫ్ డ్యువాలిటీ.
2: కానీ క్రమక్రమేణా ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ వచ్చేటప్పటికి ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఈ లైట్ ఈజ్ ఇన్ మీ, ఈ లైట్ ఈజ్ ఇన్ మీ కనుక నాలోనే ఉంటుండదు లైట్, తాను లైట్ ఒక్క యొక్క స్వరూపాన్ని పొందినది. కనుక ఇదే విశిష్టమైనటువంటి అర్థం ఇచ్చేది కనుక దీనికి విశిష్టాద్వైతం అన్నారు.
1: Gradually, as time goes on and as one understands this thing better and better, you begin to say, the light is in me, the light is in me. This implies that the light is in you. There is nothing separate from the light. The light and you are together in one body. This is something special. It is a qualified duality. This has been referred to as Vishishta Advaita.
2: Kramakramena atti anubhutulu mana yokka bhavamlo cherinappudu I am the light, I am the light.
1: When gradually again such experiences come into your own ideas, you come to the conclusion, I am the light.
2: Kanuka adi advaitam annaru. I am in the light anna, the light is in me anna, I am the light anna kuda okka ekatvaniki sariyadiga idi rupodutundi.
1: To say I am the light represents the non-dual being, the oneness. Whether you say I am in the light, or you say the light is in me, or you say I am the light, it is the oneness, the non-dual feeling that exists here that should predominate.
2: Aite kai vibhoga ee moodinte kante vishishtamainatundiga apurunnu.
1: However, the teaching of sai is something which is superior to all these three.
2: సముద్రమునకు అలలుండవు కానీ అలలు సముద్రము కాదు అనేటువంటి స్థితిని ప్రబోధించడమే సాయి యొక్క తత్వం.
1: ది ఓషన్ హ్యాస్ గాట్ టైడ్ బట్ ది వేవ్స్ ఆర్ నాట్ దే డు నాట్ బిలాంగ్ టు ది ఓషన్. ది ఓషన్ ఇస్ నాట్ కాన్స్టిట్యూట్ ది ఓషన్ ఇస్ కాన్స్టిట్యూటెడ్ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేవ్స్. దిస్ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ టైడ్.
2: అలలు లేకుండా కూడా సముద్రం ఉండవచ్చును కానీ సముద్రము లేకుండా మాత్రం అలలు ఉండడానికి వీలు కాదు.
1: ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేవ్స్ దేర్ క్యాన్ బి ది ఓషన్. But without the ocean, there cannot be the waves.
2: కనుకనే జలములేనటువంటి అలలు ఎక్కడైనా మనం చూడటానికి వీలవుతుందా?
1: Can we ever find waves when there is no water?
2: కనుక మనము సముద్రము అనేటువంటి యొక్క దైవత్వములు అంటే ఈ ఇన్ని రకములైనటువంటి మానవత్వం అనేటువంటి అలలు ముక్కొక్కుతూ వస్తుంటాయి.
1: It is from the ocean of divinity that all these small waves of human beings are coming.
2: కనుక సముద్రం నుంచి అలలు వేరు చేయలేనటువంటి యొక్క పరిస్థితి కింద భగవంతుడి నుంచి మానవుడు వేరు కాదు అనేటువంటి యొక్క తత్వాన్ని మనము కొంత గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ యూ కెనాట్ సెపరేట్ ది వేవ్ వాటర్ ఆఫ్ ది ఓషన్, సో ఆల్సో యూ కెనాట్ సెపరేట్ హ్యూమన్ బీయింగ్ హూ ఆర్ టైనీ వేవ్ ఫ్రమ్ ది డివైన్ ఓషన్ ఈజ్ ఎ ఫీలింగ్ విచ్ యూ షుడ్ హ్యావ్.
2: కనుక మన హృదయం అనేటువంటి యొక్క సాగరము లోపల లేక మనో ఒక సామ్రాజ్యమునందు లేక మానసిక సరోవరమునందు కొన్ని రకములైనటువంటి మంచి చెడ్డలు అనేటువంటి భావములైనటువంటి అలలు ఉప్పొంగుతూ వస్తుంటాయి.
1: ఇన్ ది ఓషన్ ఆఫ్ అవర్ హార్ట్, ఆర్ యూ మే సే ఇన్ ది వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ అవర్ మైండ్, ఇన్ దిస్ ఇన్ఫినిట్ ఓషన్ అవర్ ఐడియాస్, అవర్ డిజైర్, దే కమ్ లైక్ స్మాల్ రిపుల్స్ ఆర్ వేవ్స్.
2: కనుక ఈ అలలు మాత్రం మనం లక్ష్యంగా దుర్చక సముద్రము మాత్రమే ఆ యొక్క సరోవరమును మాత్రమే లక్ష్యంగా

0: వస్తున్నప్పుడు అలలు ఎన్ని వచ్చినప్పటికీ మనకి ఎక్కి అహకారం కూడా గురి కావు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దీస్ స్మాల్ రిపుల్స్ ఆర్ వేవ్స్ ఇన్ అవర్ మైండ్. Neglecting these small ripples and waves, if only concentrate on this infinite ocean, the ocean of the heart, then they won't give you any trouble.
0: Jivyatma swarupulara, dinadinamunaku perigipoyeatundi ee samasthala yokka tattvanni manamu marinta jagrataga kanipettukoni kontha varaku deeniki edaganti apakaranam gani kalapaka sadhyamainanta varaku దీన్ని రక్షించి దీని ఇతర దేశములకు కానీ ఇతర సంస్థలు ఎందుకు కానీ ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆదేశాలను అందించడానికి అయినటువంటి ప్రయత్నం కలిపినప్పుడు ఖచ్చితంగా సంస్థలు ఈ విధమైనటువంటి రీత్యా మనం స్థాపించినందుకు తగినటువంటి ఫలితాన్ని మనం అనుభవించుకోవడానికి వీలవుతుంది.
1: Divyatma Sarupa, our organizations are growing from day to day. They need to be looked after with great care. We have to see that we do not cause any harm to them. All our actions should be directed towards protecting them. In so doing, we will be able to spread the good ideas that are contained in them to other organizations, to other countries as well. It is only then that the Satisai organization would have achieved what they are intended to achieve.
0: పసిబిడ్డగా ఉన్నంత కాలము తల్లికంత శ్రమం ఉండదు. ఏదో పాలిచ్చి తొట్టెల్లో పండబెట్టినప్పుడు తాను లేచిన తర్వాత తిరిగి పాలివ్వటము స్నానం చేయించడము ఇంత మాత్రమే తన యొక్క బాధ్యతగా ఉంటుంది. కానీ ఆ బిడ్డ పెరిగి పెరిగి పెరిగి లోపల వెలుపల పరిగెత్తడానికి ఏమైనా ప్రయత్నం చేసేటువంటి వయసు వచ్చినా అప్పుడు తల్లి చాలా తన బిడ్డంతా బిడ్డపై పెట్టుకోవచ్చు బాధ్యతగా ఉంటుంది.
1: When the child is very small and young, the mother is not worried too much about looking after the child. The mother will probably feed the child with milk and put it to sleep. When the child gets up again, perhaps it will give it another feed and put it back to sleep. But when the child grows and becomes older, begins to run in the house, begins to run out of the house, and begins to run inside the house, the mother gets greatly worried. She has more work to do. She has to look after the child every time because the child is growing, running inwards and outwards.
0: Kanuka, mana satyajayi samasthala yokka samaveshamulu, idi aa roju kavatam valla, idi aa samvatsaramulo pichavantidiga untundi. ఇది కేవలము మరింత మనం జాగ్రత్తగా దీనిని కాపాడుకుంటేనే తప్ప లేకపోతే ఏ బజారులకు వెళ్లి ఏ కారు కిందనో ఏ లారీ కిందనో ఏ బస్సు కిందనో పడే ప్రమాదానికి గురి అవుతుంది. కనుక మీరు ఈ బిడ్డను కాపాడుకోవడానికి తల్లులైనటువంటి ఈ సభ్యులందరికీ తగినటువంటి జాగ్రత్త వహించాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని
1: జరుగుతున్నాయి. The 6-year-old child needs great care. The reason is that once it has learned to walk and run, this child may run out into your bazaar and it may get mixed up with the traffic. It may be killed by a car, or it may go under a lorry, or it may go under a bus. Those of you who are members of these organizations are like the mothers of this 6-year-old child. You have to take great care. I hope and I bless that you will be able to bestow the necessary care for protecting this 6-year-old child. After giving you this blessing, I will bring my discourse to a close.
0: I say, ee pasto, karo, lari ane kvinti danta kudu mi, yeman kudu mi, meen kontha varu yosinsko vatsu. Ewe, jealousy, anger, ego. ఈ మూడింటికి ఇప్పుడు కాకుండా చూసుకోవాలి.
1: యూ మే టు సమ్ ఎక్స్టెంట్ ఆస్క్ ఎ క్వశ్చన్, వాట్ ఈస్ దిస్ బస్, లారీ ఆర్ కార్ అండర్ విచ్ వీ ఆర్ లైక్లీ టు ఫాల్. దీస్ ఆర్ ది త్రీ థింగ్స్, ది జెలసీ, ది యాంగర్ అండ్ ఈగో. దీస్ త్రీ థింగ్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ బై యూ యాజ్ పాసిబుల్ యాక్సిడెంట్ అండ్ యూ షుడ్ టేక్ గ్రేట్ కేర్ అబౌట్ దట్.
0: ఈ మూడింటికి గురి కాకుండా ఈ సమస్యలు పెంచుకుంటారా చక్కన నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం అనేటువంటి పరోక్షంగా మన సమస్యను తీర్చిదిద్దడానికి ఏమాత్రము సందేహం ఉండదు.
1: If only you take great care to see that these organizations are not subject to these three, jealousy, anger and ego, there is no doubt whatsoever that our organizations will grow as pure, as radiating all brilliance, as something which is powerful and which have no particular greed or no particular bad qualities.

0: the one whose mind is not pure in this world, he will not be able to attain success in any effort that he may make. On the other hand, for one who has got a clean and pure heart, everything will become a success. These are the common rules that apply to our social life in this world. Bahirmukham drishyati, bahirmukham pashyati drishyajata. Antarmukham pashyati ishtarupa. Madhye prata chakra maya hi sishti. Ramadhi devam manasa svabhava. ప్రాకృత దృష్టిలో మనం చూసినప్పుడు ప్రపంచమంతయు మనం సత్యమే గుర్తించి ఈ ప్రపంచం యొక్క అవస్థల నిమిత్తమై అనేక విధములైనటువంటి ఆరాధనకు మనం గురి అవుతాం. ఇది ఒక మనస్సు యొక్క తత్వం.
1: When we look at the world with material vision, we think that the entire world we see is all true, and it is normal that we form such a conception of the world when we have the material vision.
0: Antarmukhamu pashyati chittarupam. Mane yokka drishtini antarmukham vachinappudu andulo oka vidhamainatuvanti aatmanandam manu praptistuntadi. Aatmanandam dwara bahirmukhamainatuvanti oka drishti kalpitamainatuvanti jagattunantai kuda manam marachi aanandamainatuvanti oka aatmayogam lokala mana yokka jeevitanni sukhajeevitanga maarchukogalugutunnam. దీనిని అంతర్దృష్టి అని కూడా చెప్పబడుతుంది. ఇది మనసు యొక్క రెండవ భాగం.
1: ఇఫ్ వీ కెన్ టర్న్ అవర్ విజన్ ఇన్వర్డ్, దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు సీ వాట్ ఇస్ కాల్డ్ ఆత్మ అండ్ డిరైవ్ ది ప్లెజర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ఆత్మ. ఇఫ్ వీ కెన్ టర్న్ అవర్ విజన్ ఇన్వర్డ్ అండ్ ఎంజాయ్ ది ప్లెజర్ ఆఫ్ ఆత్మ, దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు ఫర్గెట్ వాట్ యు హ్యావ్ సరౌండింగ్ యూ ఇన్ ది మెటీరియల్ వరల్డ్. By this process, it is possible for us to realize the happiness of Atma.
0: Antardrishti bahirdrishti ki madhyayandu maraka satvadrishti anekadiki kuda untundi.
1: Between the inner vision and the external vision, there is also what may be called the dream vision.
0: Satva mundu manam chusinatuvanti drishyam antayikudu satyame ani aa satva kalamunaku maatrame manam visvasinchatam kaadu.
1: What we see in our dreams, we do think that that is also truth, but that truth is believed to be true only for the period for which the dream lasts.
0: కానీ జాగ్రత్తకు వచ్చిన తరువాత అది స్వప్నమని మనం అలక్ష్యం చేసి ఆ స్వప్నం యొక్క అవస్థను కూడాను మనం అలక్ష్యం చేయడం కూడాను కద్దు.
1: The moment we wake up, it is quite natural that we neglect what we have seen in the dream. Not only do we neglect, we think that that is not true and we do not pay any importance to what we see in our dream.
0: జాగ్రత్తలో ఉన్నంత కాలము అనగా మనం నిద్రించేంత వరకు కూడా ఈ జాగ్రత్త సత్యమని, నిద్రించిన తర్వాత స్వప్నమందు ఆ స్వప్నమే సత్యమని మనం భావించుకోవటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అవసరం యొక్క అనుభవం.
1: During our waking state and till we go to sleep, whatever we see during the waking state, we regard it as truth. It is natural for every individual to have a feeling till he goes to sleep that what he sees in the waking state represents the truth.
0: Satramayandu jagratta yemaatram kudanu manam vishinchadaniki veelu kaadu. Jagratayandu satramayandu manamu kevalam vishinchaga alakshyam cheyadam kudanu jarugutu untadi. కనుక ఇది జాగ్రత్త సత్యమా లేక స్వప్నం సత్యమా అని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్ రెండు కూడా ఒక రెండు డ్రీమ్ కాకూడదు మనం గుర్తుకోవడం జరుగుతుంది. ఇదే మధ్య అవస్థ.
1: డ్యూరింగ్ ది డ్రీమింగ్ స్టేట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు హ్యావ్ ఎనీ కాన్షియస్నెస్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది వేకింగ్ స్టేట్. సో ఆల్సో డ్యూరింగ్ ది వేకింగ్ స్టేట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ ఎనీ కాగ్నైజెన్స్ ఆఫ్ వాట్ వి వుడ్ సీ ఇన్ ది డ్రీమింగ్ స్టేట్. To regard the dreaming state as untrue while we are awake and to regard the waking state as untrue while we are dreaming, this is a kind of intermediary position between the dream and the waking state. What we see during the dream is a night dream. What we see during the day is a day dream. Both of them are untrue and both are dreams.
0: Kiri, Sapranakul యందు ఆ యొక్క సత్యం మనం గుర్తించడము మనది. జాగ్రత్త వ్యవస్థ యందు దీని యొక్క అవస్థను గుర్తించడము మనది. కానీ ఈ రెండు కుడులు రెండు కాలము యొక్క సత్రులుగా మనం ఉండినప్పటికీ రెండు కాలము ఎందు సత్రులు ఎందు కూడా మనము సత్వరూపులుగా ఉంటుంటాం చేత ఆ సత్యము ఈ సత్యము రెండు కుడులు అసత్యము అయినప్పటికీ రెండింటి ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యమని మనము విశ్లేషించక తప్పదు.
1: While we regard what we see in the dream as untrue and as a dream, while we regard what we see in the day also as a dream and as untrue, it is necessary and you cannot escape from the fact that both in the day dream and in the night dream, there is some individual, yourself, who is recognizing these things and who is regarding them as untrue. That self, the Atma, is something which is only true between these untrue.
0: జాగ్రత్ సత్యమును విశ్లేషించి తన యొక్క సత్యమునే తాను గుర్తించుకోవటమే మానవుని యొక్క కర్తవ్యమని కూడా మనం గుర్తించుకున్నప్పుడే ఈ యొక్క అవస్థలకు మనం గురికాక ఆనందంలో మనము లగ్నం కాగలము.
1: టు ఫర్గెట్ అండ్ డిస్మిస్ వాట్ యు సీ డ్యూరింగ్ ది డ్రీమ్ యాజ్ అన్ట్రూ అండ్ ఆల్సో టు ఫర్గెట్ అండ్ డిస్మిస్ వాట్ యు సీ డ్యూరింగ్ యువర్ వేకింగ్ స్లీప్ యాజ్ ఆల్సో అన్ట్రూ అండ్ రికగ్నైజ్ దట్ ది ఓన్లీ ట్రూత్ ఈస్ యువర్ సెల్ఫ్ దట్ ఇస్ కామన్ టు బోత్. This is an essential duty of yours and this is something which everyone has to exercise and recognize.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సూత్రాలను చరిత్రలను మనకు ప్రబోధించినటువంటి భారతీయ సంస్కృతి, ఇట్టి పవిత్రమైనటువంటి భారత సంస్కృతిని ఈనాడు మనం విస్మరించి కేవలం పాశ్చాత్య నాగరికత ఎందు మనం విశ్వసించి మన జీవితంలో వ్యర్థం రాణించుకోవడానికి ప్రయత్నం చేయడం మానవత్వానికి విరుద్ధమైనటువంటి తత్వమని కూడా మనం గుర్తించవలసినటువంటి అవసరం.
1: Indian culture has been characterized by the teacher that it has taught us such sacred principles and such basic truth. For us today to disregard Indian culture, which has been the basis of such sacred principles, and to turn our beliefs to Western culture is something which is causing us great harm to ourselves.
0: Anati mana prachina avyuktimulaku ఈనాటి దురవస్థలకు ఉన్నటువంటి వ్యత్యాసములు మనం గుర్తించుకోవటము అత్యవసరం.
1: పవిత్రాత్మ స్వరూప ఇట్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్ దట్ వీ షుడ్ రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎన్షియంట్ గ్రేట్నెస్ దట్ వీ హాడ్ ఎంజాయ్డ్ అట్ వన్ టైం అండ్ ది ప్రెసెంట్ డే మిజరీ ఇన్ విచ్ వీ హావ్ ల్యాండెడ్ అవర్ సెల్ఫ్.
0: నిజంగా ఈనాటి మన పరిస్థితిని గుర్తించుకున్నప్పుడు పర్వత స్థానం ఇచ్చే కూడా ఏదో దిగుదారి పడినటువంటి వారి అవసరాలే గుర్తించుకోవడానికి వీలవుతా ఉంది.
1: Truly, if we can understand the level at which we are today, we will be able to recognize that we have fallen down to the depths in which we are today from the very heights of civilization.
0: భౌతికమునందు కాని, వైజ్ఞానికమునందు కాని, ధార్మికమునందు కాని, ఆధ్యాత్మికమునందు కాని, ఆర్థిక పరిస్థితులు ఎందు కాని, ఆనాడి మన పరిస్థితులు ధర్మ మాత్రం అనుసరించడం చేత అనేక రకమైన ఔన్నత్యములకు గురి అయి సుఖశాంతులకు ఆనవాలమై ఆనందమైనటువంటి జీవితానికి మనం నోచుకోగలిగాం. ఆనాడు
1: బికాస్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది మెటీరియల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ మొరాలిటీ వీ హావ్ ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ధర్మ. బికాస్ వీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ధర్మ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇట్ వాస్ పాసిబుల్ ఇన్ దోస్ డేస్ ఫర్ us to live at the heights of greatness, to have a peaceful life, to have a happy life. This was possible because they followed the path of dharma.
0: Sruti, Sruti, Margamana, Ansarichi, Manu, Dharani, Aneka, Rekamayin, Sushirka, Premato, Dharani, Swagatichi, Sahana, Bhavun, Manu, Tenshikoni, Manu, Manu, Manu, Manu, Manu, Manu, Manu, Manu, Manu, Manu, Manu, అనేక రకమైనటువంటి అన్యోన్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాం. ఆనాడు
1: ది పాస్ట్ దెన్ సెట్ డౌన్ ఫర్ అస్ ఇన్ ది స్మృతి అండ్ ఇన్ ది స్మృతి వి ఆర్ గివెన్ గ్రేట్ అటెన్షన్ అండ్ అవర్ లైఫ్ వి కండక్టెడ్ దమ్ విత్ గ్రేట్ ఫర్బేరెన్స్ అండ్ విత్ లవ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ వాస్ ది ప్రైమరీ బేసిస్ ఆన్ విచ్ వి హాడ్ బిల్ట్ అవర్ లైఫ్ ఇన్ దోస్ డేస్.
0: ఈనాటి పరిస్థితి చూస్తే చాలా అధికారమైనటువంటి విషయాన్ని మనం గుర్తించడానికి కోరుతున్నాం.
1: ఇఫ్ యూ లుక్ ఎట్ ది సిచ్యువేషన్ టుడే వి విల్ ఫైండ్ దట్ వి హావ్ టేకెన్ టు వెరీ సారోఫుల్ పాత్.
0: ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, ధార్మిక అనేక రకమైన ఆర్థిక పరిస్థితులు ఎందుకు ఈనాడు చాలా దురవస్థలకు
1: material field as well as in the social field, today we are subjected to great distress.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: శాంతి కబుర్లు మనము చెబుతూ అశాంతిని బలపరిచేటువంటి యొక్క ప్రయత్నాన్ని బలపరుస్తూ మనము అనేక రకమైన ఆత్మ వంచకులుగా మనం తయారైపోతున్నాం.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ దట్ వి స్పీక్ ఆఫ్ పీస్ దట్ అవర్ యాక్షన్ డూ నాట్ షో ఎనీ డిజైర్ ఫర్ ప్రమోటింగ్ పీస్. వి సింప్లీ డిసీవ్ అవర్ సెల్ఫ్ అండ్ డిసీవ్ ది సెల్ఫ్ అండ్ వి అండర్టేక్ సచ్ టాస్క్ విచ్ ఆర్ క్వైట్ అగెన్స్ట్ పీస్.
0: మానవత్వములకు మొత్తమైనటువంటి త్యాగము, తీరము, సత్యము, నీతి, నిజాయితీలు మన యొక్క దీని ఎందు ఏమాత్రము కూడాను మత్తులు కూడాను కల్పించడానికి వీలు కానటువంటి పరిస్థితిగా మనం మారిపోయినాం.
1: దేర్ ఆర్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్. దీస్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ సాక్రిఫైస్ టు మొరాలిటీ అండ్ క్యారెక్టర్ టుడే ఇన్ మ్యాన్ ఈవెన్ యాజ్ అ స్పెసిమల్ ఈవెన్ యాజ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ వీ డూ నాట్ ఫైండ్ సాక్రిఫైస్ టు మొరాలిటీ అండ్ క్యారెక్టర్.
0: ఆకారం మానవులుగా మనం గుర్తించడానికి వీలవుతున్నామే కాని సత్యమైనటువంటి మానవత్వాన్ని చేర్చుకున్నటువంటి యొక్క సహజ స్వరూపులుగా మనం ఏమాత్రం కూడా తయారు కావటం లేదు.
1: ఇన్ ఫార్మ్ వీ అపియర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ ఇన్ ట్రూత్ ది హ్యూమన్ క్వాలిటీస్ హావ్ ఆల్ డిసపియర్డ్ ఫ్రమ్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మనసులోని యోచన, మాటలోని సూచన, క్రియలోని ఆచరణ ఈ మూడింటి యొక్క ఏకత్వము మానవత్వంలో శూన్యమై ఉంటున్నాయి.
1: The proper study of mankind is man. In the thought which man exhibits, and in the word which man utters, and in the deed which man performs, thought, word and deed, in man we do not find any coordination between his thought, the word which he utters, and the actions which he performs.
0: ఇట్టి పరిస్థితి ఎందు అనేక శతాబ్దముల నుంచి కూడా ఆర్జించినటువంటి భారతీయ సంస్కృతిని దర్మములు మనం ఈ నాడు నిలబెట్టడానికి ప్రతి భారతీయుడు కూడా సంసిద్ధంగా ఉంటుందని కోరుకోవాలి.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ది ట్రెడిషన్స్ దట్ వీ హ్యావ్ అక్వైర్డ్ యాజ్ ఇండియన్ ట్రెడిషన్స్ ఫర్ ఫ్రమ్ టైమ్ ఇన్ మెమోరియల్ ఫర్ ద సెంచురీస్ పాస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ మేక్ ది డిటర్మినేషన్ టు రివైవ్ దీస్ ట్రెడిషన్స్ అండ్ టు సబ్స్టాన్షియేట్ దెమ్.
0: అనాది విషయంలో కూడా ధైర్య, స్థైర్య, పరాక్రమ, తపశక్తిని ఎప్పుడు దారబోసి ఏ ధర్మములకు వారు త్యాగం చేసిరో, ప్రాణ మన ధర్మములు కూడా త్యాగం చేసిరో, అట్టి ధర్మములే మన సనాతన ధర్మములు కూడా పిలువబడుతూ వచ్చింది.
1: అవర్ ఏన్షియంట్ రిషీస్ దే హ్యావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ యూస్డ్ ఆల్ దర్ కరేజ్ దే హ్యావ్ యూస్డ్ ఆల్ దర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ విత్ ద వ్యూ టు ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కర్మ. సచ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కర్మ విచ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై దెమ్ అట్ ది సాక్రిఫైస్ ఆఫ్ ఆల్ దర్ కరేజ్ అండ్ ఆల్ దర్ ఫిజికల్ క్యాపబిలిటీస్ సచ్ ధర్మ హ్యాస్ కమ్ టు బి నోన్ యాజ్ సనాతన ధర్మ.
0: సనాతనం అనగా శాశ్వతమైనటువంటి, అనగా నిత్యమైనటువంటి.
1: ది వర్డ్ సనాతన మీన్స్ ఇటర్నల్, పర్మనెంట్, అన్చేంజింగ్.
0: అట్టి నిత్య సత్య నిర్మలమైనటువంటి ధర్మములకై మనం ప్రాపులాడక అసత్య, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం ఒక అవినీతి మార్గములను ప్రబోధించేటువంటి యొక్క ఈ యొక్క ధర్మములకై మన జీవితాన్ని త్యాగం చేయటం ఇది మానవత్వాన్ని కలిగినటువంటి కానీ కూడా గుర్తించాలి.
1: ది సనాతన ధర్మ విచ్ హెస్ బిన్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ విచ్ రిప్రజెంట్స్ ట్రూత్ విచ్ ఇస్ ఎటర్నల్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ విచ్ ఇస్ అన్చేంజింగ్ విదౌట్ అవర్ హ్యావింగ్ టు ట్రై అండ్ అక్వైర్ సచ్ సనాతన ధర్మ గివింగ్ ఇట్ అప్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది ధర్మ విచ్ టుడే హెస్ బికమ్ అన్ట్రూ విచ్ ఇస్ చేంజింగ్ అండ్ విచ్ హెస్ నో పర్మనెంట్ క్యారెక్టర్ దిస్ ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్.
0: అపవిత్రమైనటువంటి గుణములు ఈనాడు లోకంలో కళ తాండం పరుస్తున్నటువంటి యొక్క స్థితి మీకు తెలిసినటువంటిది.
1: It is a situation which all of you know that unsacred qualities are coming to the surface and are acquiring importance today in the life of the country.
0: ఎక్కడ చూసినా కూడా అశాంతి, అల్లకల్లోలములు కూడా మానవత్వాన్ని భ్రమింపజేసేటువంటి యొక్క అవస్థలు కూడా తాండవ మారుతూ ఉన్నాయి.
1: వేర్ ఎవర్ యూ మే గో అండ్ సీ వాట్ యు నోటీస్ ఇస్ ల్యాక్ ఆఫ్ పీస్ వాట్ యు నోటీస్ ఇస్ కన్ఫ్యూజన్ ఆల్ దట్ యు సీ ఇస్ సంథింగ్ విచ్ క్రియేట్ కన్ఫ్యూజన్ అండ్ రిమూవ్ పీస్ ఫ్రమ్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: అన్ని రంగముల కూడా ఎందుకూడను ఒక విధమైనటువంటి అనుమాన ఆస్పదములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: In every field of activity, you find suspicion growing to enormous ranges.
0: మానవుడు తనను తాను కూడా నమ్మలేని పరిస్థితిగా మారిపోతున్నాడు.
1: Man has so much changed that he has no belief, he has no confidence in himself.
0: தன் యొక్క ఆత్మ విశ్వాసమే లేనప్పుడు ఆత్మానందం ఏ రీతిగా వారికి లభిస్తుందో అర్థం కాకలేదు.
1: He has no confidence. Whenever you may go and see, what you notice is lack of peace.

0: If he has no confidence in himself, how is he going to acquire happiness through himself?
1: ఆత్మానందమే లేనప్పుడు తాను త్యాగానికి ఏ రీతిగా కూరుకుంటారో మనం అర్థం కావట్లేదు.
0: ఇఫ్ హి హస్ నో హ్యాపీనెస్ ఫర్ హిమ్సెల్ఫ్, హౌ ఇస్ హి గోయింగ్ టు అండర్టేక్ ఎనీ సాక్రిఫైస్?
1: ఏ విధంగా త్యాగము చేయడో అప్పుడు ఆనందం అనేటువంటి దానికి తాను నోచుకోలేదు. ఆ ఆనందమే మోక్షము. కనుకనే మొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెండవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మూడవది సెల్ఫ్ సాక్రిఫైస్, నాలుగోది సెల్ఫ్ రియలైజేషన్. కనుక సెల్ఫ్ రియలైజేషన్ అంతప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: The first thing you want to acquire is self-confidence. After getting self-confidence, one can get self-satisfaction. After getting self-satisfaction, one can undertake self-sacrifice. If one undertakes self-sacrifice, one can have self-realization. Therefore, for you to get happiness through self-realization, the first thing which you should have as the basis is confidence in oneself.
1: కనుక మొట్టమొదట తనను తాను నమ్మడానికి ప్రయత్నం చేయడానికి గురుకోవాలి మానవుడు.
0: Man must make the very first attempt to have some trust and confidence in himself.
1: ఈనాడు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇట్టి అనుమాన ఆస్పదములకు గురి అయి మానవుడు అనేక రకములైనటువంటి యొక్క సందిగ్ధావస్థ లోపల జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
0: Today in the spiritual field as well, man suffers from lack of confidence. Man is throwing himself into confusion and he has a great deal of doubt.
1: భగవంతుడు విజ్ఞాన భాస్కరు అని భగవంతుడి ఒక పేరు.
0: గాడ్ ఈజ్ నోన్ యాజ్ వన్ హూ రేడియేట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: అతను ఆత్మస్వరూపుడైపోయిన మరొక పేరు.
0: దేర్ ఇస్ ఆల్సో అనదర్ నేమ్ ఫర్ గాడ్ అండ్ హీ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ది ఆత్మ.
1: అతను సర్వవ్యాపి అనేటువంటిది అతని యొక్క స్థానం.
0: హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వన్ హూ ఇస్ ఆమ్నిప్రెసెంట్.
1: భగవంతుడికి ఇట్టి పేరెంట్స్ కూడినటువంటి వాడు అయినప్పుడు అనేక మంది ఈనాడు విజ్ఞానవంతుడు అనేటువంటి పేరు వ్యక్తులకు గురి అయినటువంటి వ్యక్తులు కూడాను భగవంతుడు అనేటువంటి వారు ఉన్నాడా లేదా అనేటువంటి అనుమానములకు వారు కొంత గురి అయిపోతున్నారు.
0: గాడ్ హూ ఇస్ ఓమ్నిప్రెసెంట్, హూ రేడియేట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ హూ ఇస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ఆత్మ. వైల్ దిస్ ఇస్ సో, టుడే పీపుల్ హూ క్లెయిమ్ టు హావ్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, సచ్ పీపుల్ దెంసెల్వ్స్ రేజ్ డౌట్ whether God exists or not.
1: అంతట్లో వారి యొక్క కృత్యములు కాని వారి యొక్క వాదములు కాని మాటలు ఒకవేళ భగవంతుడే ఉండగా అటువంటి భగవంతుడికి మా యొక్క మనసులో స్థానం లేదని కూడా వాదించడానికి కోరుకుంటున్నారు.
0: They do not stop their argument at that point. They even go further with their argument and say, even if there be a God, such God has no place in our thinking and in our mind.
1: దీని యొక్క అంతరాక్షం ఏమిటి అని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
0: ఇట్ ఇస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ సచ్ డౌట్.
1: భగవంతుడు విజ్ఞాన భాస్కరుడు అనేటువంటి పేరుతో కూడినటువంటి వాడు కనుక అటువంటి వాడికి నా యొక్క మనసులో స్థానం లేదని చెప్తాం చేత అతనిలో విజ్ఞానం శూన్యుడు అనేటువంటి తనకు తానే చెప్పుకుంటున్నాడు.
0: హావింగ్ అండర్స్టూడ్ గాడ్ యాజ్ వన్ హూ రేడియేట్స్ విజ్డమ్, who is effervescent with wisdom, and if anyone says that such God has no place in his own mind, it simply means that he is proclaiming that there is no place for wisdom in his own mind.
1: అతను విజ్ఞాని ఏ రీతిగా కాదరు.
0: How can one who proclaims that there is no place for wisdom in his own mind can himself be a wise man?
1: ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడికి తన యొక్క మనసులో స్థానం లేదంటే తనకు తాను వేడిని తాను వాదించుకోవడమే జరుగుతూ ఉంటుంది.
0: ఇఫ్ హి ఆర్గ్యూస్ దట్ గాడ్ హూ ఇస్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ ఆత్మ హ్యాస్ నో ప్లేస్ ఇన్ హిజ్ ఓన్ మైండ్, ఇట్ సింప్లీ మీన్స్ హి ఇస్ ఆర్గ్యూయింగ్ దట్ హి హింసెల్ఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: నాకు నాలుక లేదని వాదించేటువంటి వారి మూర్ఖత్వంగా ఉంటుండాలి, నేను గొడ్డురాని ఇద్దరు అని వాదించేటువంటి మూర్ఖత్వంగా ఉంటుండాలి. ఇలాంటి యొక్క వాదన
0: సచ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అనలాగస్ టు అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ ఇడియాటిక్ ఎనఫ్ టు కంటిన్యూ టు ఆర్గ్యూ అండ్ సే దట్ హీ హాస్ నో టంగ్, ఆర్ ఇఫ్ ఎ పర్సన్ గోస్ ఆన్ ఆర్గ్యూయింగ్ దట్ హీ హాస్ బీన్ బోర్న్ టు ఎ వుమన్ హూ ఇస్ బ్యారన్ బై నేచర్. ఇఫ్ హీ కంటిన్యూస్ టు ఆర్గ్యూ దట్ హీ ఇస్ ది సన్ ఆఫ్ ఎ బ్యారన్ వుమన్, the argument is as idiotic as one who keeps on arguing that there is no place in himself for God who is the embodiment of wisdom.
1: ఇలాంటి వారు మేము విజ్ఞానవంతులమని చెప్పుకోవడం కూడా ఇప్పుడు చేస్తాం.
0: Such people who call themselves

0: ఇంపాసిబుల్ పర్సన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ షేమ్ఫుల్ సిచ్యువేషన్ కనుక భగవంతుడు విజ్ఞాన భక్తుడు కనుక విజ్ఞానమే మన యొక్క దైవ స్వరూపం ఆత్మతత్వమే మన యొక్క దైవ స్వరూపం భగవంతుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యాన్ని అటువంటి భగవంతుడికి నా ఉదయంలో చూడమే తెలుసుకున్నట్టు కేవలం తనకు తాను ధిక్కరించుకోవటమే జరుగుతుంటాడు కానీ శరీరానికి వాదన కాలేదని చెప్పు మీరు గుర్తించాలి
1: గాడ్ ఈజ్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ గాడ్ రేడియేట్స్ నాలెడ్జ్ ఇఫ్ ఎనీ వన్ ఆర్గ్యూ ద గాడ్ హూ ఇస్ ఆమ్ని ప్రెసెంట్ ద గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్ అండ్ ఇఫ్ యూ సే ఇఫ్ వన్ ప్లేస్ దట్ ఫర్ సచ్ ద పర్సన్ దర్ నో ప్లేస్ ఇన్ హిస్ మైండ్ యూ విల్ హ్యావ్ టు కంక్లూడ్ దట్ దిస్ ఇండివిజువల్ ఈజ్ సింప్లీ ఫాలోయింగ్ ఎ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ బై విచ్ హీ డినైస్ హిస్ ఓన్ ఎగ్జిస్టెన్స్
0: మన పవిత్రమైనటువంటి వేదము యందు ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి సత్స్వం అస్తి అనేటువంటి మహావాక్యాలు ఉంటున్నాయి
1: ఇన్ అవర్ సేక్రెడ్ వేద దేర్ ఆర్ దీస్ గ్రేట్ సేయింగ్స్ పుట్టే ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సత్వం అస్తి దీస్ ఆర్ ది గ్రేట్ సేయింగ్స్ విచ్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ అవర్ సేక్రెడ్ వేద
0: మనము ఏ ప్రజ్ఞ వల్ల మనం చూడగలుగుతున్నాము ఏ ప్రజ్ఞ ఆధారం చేత మనం వినగలుగుతున్నాము ఏ ప్రజ్ఞ యొక్క ఆధారం చేత మన జీవితాన్ని జరుపుకోగలుగుతున్నాము అట్టి ప్రజ్ఞనే భగవంతుడు కనుకనే అట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు మానవుడు కనుకనే అట్టి ప్రజ్ఞ కలిగినటువంటి వాడి హృదయం నుండి భగవంతుడు దేశమానంగా ప్రకాశిస్తున్నాడు అనేటువంటిది మనకు గుర్తించడానికి వీలవుతుంది
1: ప్రజ్ఞానం బ్రహ్మ వాట్ వి ఇంప్లై ఇస్ దట్ పవర్ విత్ విచ్ వి ఆర్ ఏబుల్ టు సీ థింగ్స్ దట్ పవర్ విత్ విచ్ వి ఆర్ ఏబుల్ టు హియర్ థింగ్స్ That power, with the help of which we are able to carry on our life, that power is God. And therefore, when man is able to see, is able to hear, and is able to carry on his life, all the power which enables him to do this is God himself.
0: భగవంతుని బయట బయట వెతకటమనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క అజ్ఞాని యొక్క లక్షణం.
1: It's the common mistake which ignorant people generally commit. Wherein they look for and search for God outside.
0: భగవంతుడు బయట స్థానంలో లేదు భగవంతుడు తన హృదయ స్థానంలో ఉంటున్నారు
1: God is not somewhere external to you. God is resident in one's own heart.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన దేహమే ఆ యొక్క దేవుని యొక్క దేవాలయం
1: The human body is the temple of God. Jiva is the God who resides in the temple.
0: అట్టి దేశం నుండే భగవంతుడిని వెతడానికి తగినటువంటి ప్రయత్నం చేసేటువంటి వారే ఉత్తమ మార్గాన్ని అవలంబించేటువంటి వారు అవుతారు
1: వన్ హూ సీక్స్ గాడ్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ దట్ పర్సన్ విల్ బి ఫాలోయింగ్ ది రైట్ పాత్
0: తనలో ఉన్నటువంటి భగవంతుని విశ్వసించక బయట ప్రదేశం నుండి మాత్రమే భగవంతుని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయటం ఇది చాలా మూర్ఖత్వంగా ఉంటుంటాయి
1: నాట్ టు బిలీవ్ and not to try and look at the God who is residing within oneself, and yet to try and find God external to him. This is a very foolish attempt.
0: Sadhuke payasam tyaktva anna. Anaga mana gruhamlo chesinatvanti yokka aneka panchabaccha paramanamunu visarjinchi bayata bazaarlo bichchamittukunetvanti vaadu maha moorkhuduga untunnattuga మన ఉదయ స్థానం నుండి ఉన్నటువంటి యొక్క తరఫ తరము వంటి యొక్క భగవంతుని మనం విశ్వసించక బయట ప్రదేశంలో మనం భగవంతుడికి వెతకడానికి ప్రయత్నం చేసుకోవటం ఇది అతిథిగానే గుర్తించడానికి వీలవుతుందా
1: యూ కెన్ ఇమాజిన్ సిచ్యువేషన్ వన్ రిజెక్ట్ ఆల్ ది స్వీట్స్ విచ్ వన్ కెన్ మేక్ ఇన్ వన్ ఓన్ హౌస్ అండ్ గో అవుట్ ఇన్ టు ది మార్కెట్ అండ్ ట్రై టు బెగ్ ద స్వీట్ అవుట్ సైడ్ ఇన్ ది మార్కెట్ హౌ ఫూలిష్ సచ్ సిచ్యువేషన్ ఈజ్ For one who does not try and find God within one's own heart, but goes on and looking for Him outside, external to one's own heart, such foolishness is comparable to this individual who goes and begs for sweets outside, while in his own home he has prepared all the different kinds of sweets.
0: కనుక మన హృదయ స్థానం నుండి అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకుని అతి ప్రకాశవంతమైనటువంటి ప్రజ్ఞా స్వరూపుని మనం దర్శించడానికి తగిన ప్రయత్నం చేయాలి
1: వన్ షుడ్ మేక్ ఆల్ ఎఫర్ట్ బై విచ్ వన్ డెవలప్స్ ఇన్నర్ విజన్ లుక్స్ ఇన్సైడ్ వన్ ఓన్ హార్ట్ అండ్ ట్రై అండ్ లుక్ ఎట్ దిస్ ఇఫల్జెంట్ సెల్ఫ్ గాడ్ హూ ఇస్ రిసైడింగ్ విత్ ఇన్ వన్ ఓన్ హార్ట్
0: మనకు భగవంతుడు అవసరం లేదని చెప్పుకోవడంలో ఏమాత్రం అర్థం లేనిటువంటి యొక్క వ్యక్తిత్వం
1: It is a meaningless expression to say that we have no need for God.
0: భగవంతుడే లేకపోతే మన బ్రతికే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో గాడ్ అవర్ లైఫ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: హిరణ్యకశిపుడైనటువంటి వాడు నేనే భగవంతుడు ఇంకొక వేరే భగవంతుడు నేనే చెప్పండి అనేక రకములుగా పరిశోధన చేసినటువంటి వాడు కట్ట గడపడి తనకుడు భగవంతుడు కావాల్సి వచ్చినాడు. కనుక ఈనాడు జగత్తులో ఉన్నటువంటి వాడు హిరణ్యకశిపుని కంటే పెద్దవాడు కాదని కూడా గుర్తించుకోవాలి.
1: You know the story of Hiranyakashipu, who proclaimed himself as God and who went on saying that there is no other God besides himself. He said all the things and ultimately he had to end up his life by recognizing this as a falsehood and by realizing the existence of God. Today, people who proclaim that there is no need for God are certainly not more eminent or more capable than Hiranyakashipu.
0: కనుక అతి నాస్తికుడిగా ఉన్నటువంటి హిరణ్యకశిపునికి హిరణ్యాక్షునికి అవసరమైనప్పుడు నీకు మాత్రం అవసరం లేదా? కనుక ప్రతి మానవుడు కూడా ఏనాటికైనప్పుడు భగవంతుడు అత్యవసరంగా ఉంటుంటాడు.
1: ఇఫ్ గాడ్ బికేమ్ ఎ నెసెసిటీ టు సచ్ డిస్బిలీవర్స్ లైక్ హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష, డోంట్ యూ థింక్ టు యూ దట్ ఇట్ విల్ కమ్ దట్ గాడ్ విల్ బి నెసెసరీ? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టు బి అక్సెప్టెడ్ దట్ ఫర్ ఎవ్రీవన్ సమ్డే ఆర్ అదర్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ గాడ్.
0: ఈనాడు లోకంలో మాణిక్యాలు గాని వజ్రులు కానీ మనకు వెతకాలి చిక్కాలనుకున్నప్పుడు చెట్టలో పోయి మనం మాణిక్యాలు వెతకడానికి వీలు కాదు.
1: టుడే ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఫైండ్ సమ్ ప్రెషర్ స్టోన్స్ ఆర్ డైమండ్స్, వన్ కెనాట్ గో అండ్ లుక్ ఫర్ ప్రెషర్ స్టోన్స్ అండ్ డైమండ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ట్రీ.
0: మనకు ఈ మాణిక్యులు చిక్కాలనుకున్నప్పుడు మట్టిలోనే వెతకాలి కానీ మాంట్లో చిక్కడానికి వీలు కాదు.
1: If you want to find precious stones or diamonds, you have to search for them in the bowels of the earth, in the dust. You cannot find them on the tree.
0: అదే విధముగానే ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి మాణిక్యమును ఈ మృదుమయమైనటువంటి దేహం నుండి మనం వెతకవలసింది కానీ ఈ చిన్నమైనటువంటి ఒక తత్వంలో మనకు ఏమాత్రం కూడా గుర్తించుకోవడానికి వీలు కాదు.
1: In the same manner, precious things like knowledge, like wisdom and such precious qualities can only be found in this body, the body which after all is just made up of dust. You cannot find such precious things as knowledge outside in this unbelievable, untrue world.
0: ఈ మృన్మయం అంటే చిన్మయం మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
1: You have to recognize the truth that you can only find the truth in this human body which is made up of dust.
0: మన దేహము కేవలం ఆరక్షణ చేసుకోవడానికి కొనుక్కోకూడదు. ఈ దేహం అనేటువంటి మనకు అనేక రకమైనటువంటి మోక్షానికి మార్గము చూపించేటువంటి ఒక సాధన శక్తి.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ది హ్యూమన్ బాడీ. ది హ్యూమన్ బాడీ ఈజ్ ఇంటెండెడ్ టు షో యూ ది పాత్ అలాంగ్ విచ్ యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ ఆర్డర్ దట్ యూ అల్టిమేట్లీ రియలైజ్ ది ట్రూత్.
0: దేహమే లేకపోతే దేహిని మనం తెలుసుకోలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ యూ కెనాట్ అండర్స్టాండ్ ది వన్ హూ రిసైడ్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: దేహమే లేకపోతే దేహాన్ని మనం లక్ష్యం చేయము.
1: If there is not the divinity that resides in the human body, then you would not care for the human body.
0: దేహి ఉండటం చేతనే దీనికి దేహము అని పేరు.
1: Because divinity is residing in this body, the body is called the deha.
0: శరీరి అనేటువంటి వాడు ఉండటం చేతనే దీనికి శరీరము అని పేరు.
1: Because there is someone who is residing in this sharira, who is called the shariri, this is called the sharira.
0: దేవుడే లేకపోతే క్షేత్రం అనేటువంటి పేరు కూడా ఆ యొక్క గ్రామంలోకి రాదు.
1: If there is not the residing deity, then you would not give the name Kshetra to the place where the deity is residing.
0: Ippu Kashi oka kshetram, Prayaga oka kshetram, inka Tirupati oka kshetram, ilanti vantappudu endukosam kshetram ani pavitramaina daivatvam anetundi pavitramaina kruti oka teertharajam anetundi akkada pravahinchadam cheta prakashinchadam cheta aa gramamunaku kshetram anetundi sarthaka namam vachindi.
1: There are various pilgrim centers. Banaras is a pilgrim center. Prayag is a pilgrim center. Tirupati is a pilgrim center. We call them kshetras because divinity is residing in some form or other in these pilgrim centers. We call them divine places because divinity is residing there.
0: Kashilo Visheshwara lekapothe Kashi kshetra anetundi pere raadu.
1: If Visheshwara is not present in Kashi, we would not have called Kashi a kshetra.
0: అదే విధంగానే ఇందు లోపల దేహి అనేటువంటి వాడు లేకపోతే దీనికి దేహము అనేటువంటి పేరే లేదు.
1: సిమిలర్లీ అవర్ బాడీ హ్యాస్ గాట్ ది నేమ్ దేహ బికాస్ ది డివినిటీ ఇస్ రిసైడింగ్ ఇన్ దిస్ దేహ.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి దేవుడు తగినటువంటి ఈ యొక్క దేవాలయమైనటువంటి ఈ దేహమును మనం అతి జాగ్రత్తగా సక్రమైనటువంటి కార్యము ఎందు పవిత్రమైనటువంటి ప్రవర్తన ఎందు దీన్ని ప్రవేశించడానికి తగినట్టు ప్రయత్నం చేయాలి.
1: అవర్ బాడీ ఈజ్ సేక్రెడ్, సేక్రెడ్ డివినిటీ ఈజ్ రిసైడింగ్ ఇన్ అవర్ బాడీ. దేర్ఫోర్ ఇట్ ఫాలోస్ దట్ యు షుడ్ టేక్ ఆల్ కేర్ అబౌట్ ది బాడీ అండ్ పుట్ ఇట్ టు సచ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ సేక్రెడ్ అండ్ నాట్ అన్సేక్రెడ్.
0: ఈ దేహం యొక్క వాసన నిమిత్తమై మనం అనేక రకమైన తప్పు మార్గములను ప్రవేశించి తద్వారా దేహిని కూడా మనం దూరం చేసుకునే దానికి కూడుకోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ దిస్ బాడీ వీ షుడ్ నాట్ టేక్ రాంగ్ థాట్ అండ్ వైల్ టేకింగ్ రాంగ్ థాట్ మేర్లీ టు ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ దిస్ బాడీ వీ విల్ బి మేకింగ్ డిస్టెన్స్ ది డివైన్ రెసిడెంట్ ఇన్ దిస్ బాడీ.
0: ఏ పనిముట్లు ఏ నిమిత్తమే సృష్టించినాయో సృష్టింపబడినాయో ఆ యొక్క పనిముట్లు ఆ యొక్క కార్యములు ఏంటే తాను పాల్గొనటేట అవి పవిత్రమైపోతుంటాయి.
1: The various kinds of tools which have been created in this world, if those tools are used only for the purpose of fulfilling the task for which they have been created, those tools will then become sacred.
0: Mariyeva manishyanam karanam bandhamochehu. దీనిని ఉపయోగపెట్టేటువంటి విధానం లోపల మనస్సు ప్రధానమైన స్థానాన్ని అలంకరించి ఉంటాయి.
1: మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మ్యాన్స్ బాండేజ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మ్యాన్స్ లిబరేషన్. దేర్ఫోర్ ఇన్ యూజింగ్ మ్యాన్స్ బాడీ మైండ్ హాస్ గాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్.
0: మన ఇంటి లోపల ఒక కట్టి మనం పెట్టుకుని ఉంటున్నాం, అనగా ఏదైనా కూరగాయలు తరుపుకోవడం కోసము లేక ఒక విధమైనటువంటి యొక్క పండు తరుపుకోవడం కోసము ఒక నైఫ్ మన దగ్గర పెట్టుకున్నాం.
1: We have a knife in our house for either for cutting vegetables or for some specific purpose. We have a knife in our house.
0: ఈ knife ను మనం సరైనటువంటి మార్గంలో ఉపయోగపెట్టినప్పుడు అది చాలా ఉపకారిగా ఉంటుంటాయి, చాలా ఫ్రెండ్స్ గా మనకు అనుభవించడానికి ఫీల్ అవుతుంటాయి. దానిని మనం కోపం వచ్చినప్పుడు దానితో ఎవరైనా కొరికి అపకారం చేయడానికి కూడా ఫీల్ అవుతుంటాయి.
1: When we use this knife for a useful purpose, then the knife is very friendly to you and you get benefit out of this knife. But if you are angry and when you are angry you use this knife for hurting someone else or for killing someone else, then with the same knife you will be achieving something which is very wrong.
0: నాయకు ఒక్కటే అయినప్పటికీ అంతకుడు అనేటువంటి చెడ్డ పేరు కానీ ఉపకారి అనేటువంటి యొక్క మంచి పేరు కానీ తన యొక్క ప్రవర్తనే కారణమైపోతున్నాయి.
1: The tool, knife, is one and the same. But for the individual who wields this knife, whether he gets the name of a killer or whether he gets the name of a useful person, the responsibility does not lie on the knife, but it is the individual's action that brings him the name of a killer or a useful individual. In the same manner, as in this analogy, our body is like a knife.
0: Paropakara samhitam sharira. ఈ శరీరం పరోపకార నిమిత్తమై ఉద్భవించినటువంటి కనుక దీనిని సత్కర్మ సదాలోచన సత్ప్రవర్తన సత్చింతన అనేటువంటి దాంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇతను చాలా పవిత్రమైనటువంటి వాడిగా కూడాను మహనీయుడిగా కూడాను మానవత్వమైనటువంటి దివ్యత్వాన్ని విక్షిప్పజేసేటువంటి వాడిగా కూడాను అతనికి సాక్షక నామం వస్తుంది.
1: దిస్ బాడీ ఈజ్ ఇంటెండెడ్ టు డూ గుడ్ టు అదర్స్. దేర్ఫోర్ ది బాడీ హ్యాస్ టు బి ఎ టూల్ బై విచ్ యూ కెన్ డూ గుడ్ టు అదర్స్. In order that you may use this tool properly, one has to indulge in good quality, one has to indulge in good company, one has to indulge in good thought. Therefore, if one indulges in good company, in good thought and good actions, then he gets the name that he is a useful person to others.
0: అట్టు కాకుండా స్వచ్ఛంగా దుష్ప్రవర్తన దురాలోచనతో ఈ యొక్క దేహాన్ని అందరికీ కొంత బాధను కలిగించేటువంటి ప్రవర్తనలో ఈ దేహాన్ని ఉపయోగపెట్టడం చేత ఇతను ఒక మూర్ఖుడని కానీ లేక ఇతను ఒక దుర్మార్గుడని కానీ కొంత చెప్పరానేటువంటి పేర్లతో అతని యొక్క హీనమైన స్థితిని అందుకుంటాడు.
1: ఆన్ ది కాంట్రరీ, ఇఫ్ ఎన్ ఇండివిజువల్ యూజెస్ హిస్ బాడీ అండ్ ఇండల్జెస్ ఇన్ బ్యాడ్ కంపెనీ ఇన్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్, హి విల్ బి కాజింగ్ హర్ట్ అండ్ హార్మ్ టు అదర్స్ and he will acquire a name which is a bad name. People will call him that he is simply a wicked person and he is causing harm to others.
0: Manavattam, Danavattam, Daivattam. Ee moonu tattvalu kuda oka manushyatvaniki kuda prasthistunnayi.
1: Human nature, demoniac nature and divine nature. All these three names are used in describing a human being.
0: Evaru upakaram chesaro, evaru manchiga untunnaro, వారిని దూషించేటువంటి వారు దానవులు అని, ఎవరు ఇద్దరిని ప్రేమించారో ఆ ప్రేమించేటువంటి వారిని ద్వేషించడం అనేటువంటిది దానవత్వం.
1: వన్ హూ డస్ గుడ్, వన్ హూ డస్ హెల్ప్, ఇఫ్ సచ్ ఎ పర్సన్ ఇస్ హేటెడ్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ in bad terms, the one who describes a good man in bad terms, he will be called a demon.
0: ఎవరు ప్రేమిస్తున్నారో అతన్ని ప్రేమించేటువంటి వారు మానవుడు.
1: వన్ హూ లవ్స్ అండ్ ఇఫ్ వన్ డస్ నాట్ రిటర్న్ ద ప్రేమ దెన్ హీ విల్ బి కాల్డ్ ఎ డెమన్. బట్ ఇఫ్ వన్ హూ లవ్స్ అండ్ ఇఫ్ వన్ రిటర్న్స్ ద ప్రేమ దెన్ హీ విల్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఎవరు ద్వేషిస్తున్నారో వారినే ప్రేమించేటువంటి వారు దైవం.
1: ఇఫ్ వన్ హేట్స్ యూ అండ్ ఇన్ రిటర్న్ యూ షో ప్రేమ టు హిమ్ దెన్ యువర్ నేచర్ ఇస్ డివైన్ నేచర్.
0: ప్రేమించేటువంటి వారిని ద్వేషించడం అనేటువంటిది దానవత్వం. ప్రేమించేటువంటి వాడిని ప్రేమించేటువంటి వాడు మానవత్వం. ద్వేషించినటువంటి వాడిని కూడా నువ్వు ప్రేమించడం దైవత్వం.
1: సో హేట్రెడ్ టు వన్ హూ గివ్స్ యూ ప్రేమ దట్ ఇస్ కాల్డ్ డెమోనియక్ నేచర్. టు రిటర్న్ ప్రేమ ఫర్ ప్రేమ దట్ ఇస్ హ్యూమన్ నేచర్. టు రిటర్న్ ప్రేమ ఫర్ హేట్రెడ్ దట్ ఇస్ డివైన్ నేచర్.
0: కనుక ఈ మూడు యొక్క పరిస్థితుల్లో మనం ఏ స్థానంలో ఉంటున్నామో ఎవరికి వారు యోచించుకొని మార్పు చేసుకోవచ్చు.
1: ఇన్ దీస్ త్రీ సిచ్యువేషన్ whether one is returning hatred to prema or returning prema to prema or returning prema even to hatred, in what situation is each individual, one can analyze for oneself and one can ascribe marks to oneself by his own analysis of his conduct.
0: Kanuka aakaranni maatrame meer gurtinchi manavulani maatrame meer cheppukovadam ye maatram arhata kaadu. మన యొక్క ప్రవర్తనను మన యొక్క భావనను గుర్తించుకొని మన మానవులని చెప్పుకునేటువంటి యొక్క అధికారానికి మనం పూర్తి పూనుకోవాలి.
1: ఇట్ ఇస్ నాట్ రైట్ టు అటాచ్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ది ఫామ్ అండ్ కాల్ వన్ ఎ హ్యూమన్ బీయింగ్. బిఫోర్ యూ జడ్జ్ వన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ హ్యాస్ టు గివ్ సమ్ అటెన్షన్ టు హిస్ కాండక్ట్ అండ్ టు హిస్ థాట్. అండ్ ఇట్ ఇస్ ఓన్లీ దెన్ బై అసెసింగ్ హిస్ నేచర్ దట్ యూ కెన్ కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఆకుపచ్చ పక్షులన్ని చిరుకులవలె పలుకునా.
1: Do all green birds utter sounds like parrots?
0: Pushpampai paarayadu purugulu kundagalaguna.
1: Do all worms which move on flowers, will they all become bees?
0: Pulicharmamu kappinatti gaadidata puliyaguna.
1: If you simply cover a donkey with the skin of a lion, will it become a lion?
0: Yenuganta balichiyunna pandu yenu undaya.
1: If a pig simply becomes as fat as an elephant, will the pig become an elephant?
0: Kanuka manam aakaramlo manavudiga untunnattu maatrama manam manavulam kaadu. Manavattam anetti gunamullo manam yenaadu pravartisthamo aanaade manam manavattvaniki ostaam.
1: So if in form we are like a man, one does not become a human being. One becomes a human being only when in his conduct and in his thought he take what is appropriate to a human being, then alone he can be called a human being.
0: Chinta, chitti, ee rendinti yokka samanvayamulo kuda manam kontha varaku gurtinchukovalsinatundi avasaram.
1: In your thoughts and in your worries, you have to recognize that there should be an amount of reconciliation.
0: Oka fire, agni, ekkaina mana yokka dehaniki tagilite, ekka tagindo akkada maatrame aa dehamu
1: bobbayipothundi. Let us take the example of fire touching the skin. If fire touches the skin, just at the place where the fire touches the skin, you will have the scar.
0: Agni chotine chote aa dehanni matram kal chestuntadi agni.
1: It is the quality of fire that it will burn, scorch only the place of contact where the fire has come in contact with the skin.
0: Kani vari matram dehanantha kal chestundi.
1: On the other hand, if you are troubled by worry as against fire, that worry will burn up your entire body.
0: ఎప్పుడు మనకు వరి మనసులో చేరుతున్నట్టే మనలో దుర్భావం ఉండినప్పుడే వరి అధికంగా చేరుకుంటారు.
1: Worry enters your mind only when your own mind is filled with bad ideas.
0: దురభ్యాసము చేత దుష్కర్మము చేత వరి అధికమైపోతున్నాయి.
1: By bad habit and by bad company, worry goes on increasing.
0: నిజముగా ఆ దురభ్యాసములు దుష్టంగంలో లేనటువంటి వాడికి ఇన్ని రకములైనటువంటి చింతలు వాడి హృదయంలో చేయడానికి వీల్లేదు.
1: ఫర్ వన్ హూ హ్యాస్ నో బ్యాడ్ హ్యాబిట్ అండ్ హూ డస్ నాట్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ కంపెనీ, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ సో మెనీ ఐడియాస్ టు ఎంటర్ హిస్ మైండ్.
0: కనుక అనేక మంది స్వామి మాకు చాలా మనశ్శాంతి లేకుండా ఉంటుందని చెప్తే అతను చాలా అధికమైనటువంటి విచారణలు చేసుకుంటూ అధికమైనటువంటి దుర్మార్గంలో పోవటం చేతనే అతని మనసు ఆ రకమైనటువంటి యొక్క పరిస్థితిని పొందుతూ ఉంటున్నారు.
1: వెన్ మెనీ పీపుల్ కమ్ అండ్ ఆస్క్ స్వామి ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్, ఇట్ సింప్లీ ఫాలోస్ దట్ సచ్ take a long journey.
0: కానీ ఈ దీర్ఘ ప్రయాణం లోపల మనం ఈ చింతన అనేటువంటి సామాన్లు అధికంగా తీసుకోవటం వల్ల చాలా కష్టమవుతుంది. అందువల్లనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ నీట్ హ్యావ్ లెస్ చేసే.
1: అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ లాంగ్ జర్నీ. ఇఫ్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్ ఇఫ్ వీ క్యారీ సచ్ లగేజ్ విత్ సో మెనీ వరీస్ ది జర్నీ బికమ్స్ అ వెరీ డిఫికల్ట్ వన్. దట్ ఈస్ వై దే సే లెస్ లగేజ్ మేక్స్ ట్రావెల్ మోర్ కంఫర్టబుల్.
0: ఇటువంటి పరిస్థితిని మన యొక్క విచారణను తగ్గించుకోవడానికి ఒక ఆధ్యాత్మిక మార్గమే ప్రధానమైనటువంటి మార్గం.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ అవర్ వరీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ బ్యాడ్ థాట్స్ ది ఓన్లీ పాత్ దట్ కెన్ హెల్ప్ అస్ ఈస్ ది స్పిరిచువల్ పాత్.
0: దివ్యాత్మ స్వరూపులారా, మానవత్వం అంటే అనేక రకమైన చింతలతో కూడుకునేటువంటి తలను పెట్టుకోవడం మానవత్వం కాదు. చింతా రహితమైనటువంటి యొక్క ఆనంద ఉదయంతో మనము కొంతవరకు మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవటమే మానవత్వం యొక్క సార్థకత.
1: దివ్యాత్మ స్వరూప హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ టు బి డిస్క్రైబ్డ్ బై హావింగ్ సో మెనీ డిఫరెంట్ థాట్స్ సో మెనీ వరీస్ ఫిల్లింగ్ యువర్ హెడ్. ఇట్ విల్ బి కాల్డ్ ఎ హ్యూమన్ క్వాలిటీ ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ హ్యాపీ హార్ట్, యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ హ్యాపీ ఐడియాస్ అండ్ యూ కంటిన్యూ టు డూ యువర్ డ్యూటీ విదౌట్ దీస్ వరీస్.
0: ఎటువంటి కష్టములు ఎందుకు కూడాను మనం ఆధ్యాత్మిక భావములు ఏమాత్రం కూడా మార్చుకోకుండా దృఢమైనటువంటి విశ్వాసంతో చెలించని మనసును ధరించని బుద్ధిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వాట్ ఎవర్ ట్రబుల్స్ వీ మే బి ఇన్ వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ స్పిరిచువల్ పాత్. యు మస్ట్ హావ్ ఎ ఫర్మ్ బిలీఫ్, యువర్ ఫేత్ మస్ట్ బి ఫర్మ్, యువర్ మైండ్ మస్ట్ అన్వేవరింగ్.
0: అటువంటి స్థిరమైనటువంటి భక్తిని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మనం ఎట్టి దుఃఖములు కాని విచారణలు కాని మన దగ్గర రావడానికి కూడా భయపడిపోతాయి.
1: వెన్ యూ హ్యావ్ డెవలప్ సచ్ ఫర్మ్ ఫెయిత్ ఎనీ కైండ్ ఆఫ్ సారో విల్ బి అఫ్రేడ్ ఆఫ్ కమింగ్ ఎనీవేర్ నియర్ యూ.
0: ఇతరులకు నీవు అపకారం చేయకుండా సాధ్యమైనంత వరకు నీవు ఉపకారం చేసుకునేటువంటి యొక్క పవిత్రమైన భావనను అభివృద్ధి పరచుకో.
1: డూ నాట్ డూ ఎనీ హార్మ్ టు అదర్స్. యూ మస్ట్ డెవలప్ సచ్ సేక్రెడ్ ఐడియాస్ బై విచ్ యూ విల్ ఓన్లీ బి ఆఫ్ సమ్ హెల్ప్ టు అదర్స్ అండ్ నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు అదర్స్.
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుష్టవ మామక పాండవాస్తేవ హిమకుర్వత సంజయ. సందేయాలుగా సమ్యక్ జయం, సర్వేంద్రియములు కూడా అరికట్టుకునేటువంటి వారు సందేయుడు అని ఇందులో ఒక అర్థం.
1: సంజయ వాజ్ అడ్రెస్డ్ వైల్ ఆస్కింగ్ వాట్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ధర్మక్షేత్ర ఇన్ కురుక్షేత్ర. హియర్ సంజయ మీన్స్ వన్ హూ హ్యాస్ గాట్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఆల్ హిస్ సెన్సరీ ఆర్గన్స్.
0: ధర్మక్షేత్రం అనగా ఈ పవిత్రమైన దేహమే ధర్మక్షేత్రం.
1: ది వర్డ్ ధర్మక్షేత్ర హియర్ డినోట్స్ దిస్ సేక్రెడ్ హ్యూమన్ బాడీ.
0: కురుయమైనటువంటి యొక్క రజో తమోగుణముల యొక్క వికారములే ఇందులో కురుక్షేత్రం.
1: ది వర్డ్ కురుక్షేత్ర హియర్ రిఫర్స్ టు ది వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్ విచ్ వన్ హ్యాస్.
0: రజుల సాత్వికమైనటువంటి యొక్క పాండురాజు పుత్రులంతా కూడా పాండవులని, కౌరవులు అనగా ఒక కురువృందమైనటువంటి వారు క్రోధములకు ఆలవారమైనటువంటి వారు కౌరవులని, ఈ రెండింటికి హృదయస్థానంలో యుద్ధం జరుగుతూనే ఉంటుందని కూడా దీనినే భారత యుద్ధం అని దీనినే హృదయ యుద్ధం అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
1: చిల్డ్రన్ ఆఫ్ పాండవ్, పాండవ్ హు రిప్రజెంట్స్ ది సాత్విక, దీస్ ఆర్ కాల్డ్ పాండవ. చిల్డ్రన్ ఆఫ్ కురు హు ఆర్ గ్రోన్ అవుట్ ఆఫ్ యాంగర్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ కాల్డ్ కౌరవ. That went on between Pandavas and Kauravas is symbolic of the fight that is continually going on in one's own heart between the good qualities and the bad qualities. It is something which is going on eternally for all time.
0: Pandaputra anipati dharmaja bhima atma nakula sahadeva viru aitamandu. అదే సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస. ఈ పాండవులు మన హృదయస్థానంలో పెట్టుకున్నప్పుడు భగవంతుడు అనేటువంటి శిష్యుడు పాండవ పక్షుడై ఉంటుంటారు. కౌరవులనే దుర్గుణములు అనేక నూర్లు వచ్చినప్పటికీ పాండవులకే విజయం, కనుక సద్గుణములకే విజయం కాని దుర్గుణములకు ఏమాత్రము విజయం కాదని కూడా మనం గుర్తుంచుకోవాలి.
1: ది ఫైవ్ పాండవాలిటీస్ సత్య ధర్మ ప్రేమ శాంతి అండ్ అహింస. Provided we can have these five good qualities, Satya, Dharma, Prema, Shanti and Ahimsa firmly in our heart, then the Lord Krishna, God, will be with us and we will be able to defeat the bad qualities, the Kauravas, all the bad qualities will come near us.
0: ఈ పంచ గుణములతో చేసినటువంటి సాత్వికములు కలిగినటువంటి వారికి ద్రౌపది అనగా అనగా ద్రుపద పుత్రి, ద్రుపద పుత్రి అనగా ఈ పృథ్వీ పుత్రికని ఈ ద్రౌపది.
1: Associated with these five good qualities, Satya, Dharma, Prema, Shanti and Ahimsa, is Draupadi. Draupadi is symbolic of the fact that she is the daughter of Drupada, Drupada Putri, that is, she is the daughter of the earth itself.
0: Kanuka Prakruti, ee pancha pandavulakunu lobadi untuntadi. Sattvikamainatuvanti aidu gunamulakunu Prakruti lobadi untuntadi kanuka aa lobadinatuvanti yokka Draupadi తన దుఃఖమును భరించుకోలేక ఒకనొక సమయంలో కృష్ణుని ఇంటికి వెళ్ళింది.
1: ద్రౌపది ఈజ్ సింబాలిక్ ఆఫ్ నేచర్. ద్రౌపది ఈజ్ ఇన్ దిస్ పిక్చర్, ఇన్ దిస్ అనాలజీ, ఈజ్ సబ్సర్వియంట్ టు ది ఫైవ్ పాండవర్స్, ది ఫైవ్ గుడ్ క్వాలిటీ. అండ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది సబ్సర్వియన్స్, వన్ డే షీ వెంట్ టు ది లార్డ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని ఇంటికి వెళ్ళినప్పటికీ కృష్ణుడు ఆ యొక్క తన గృహంలో లేదు.
1: వెన్ షీ వెంట్ టు కృష్ణ's house, కృష్ణ వాజ్ నాట్ ఇన్ ది హౌస్.
0: ద్రౌపది పిట్టిని ఇంటిలో సర్వ స్వతంత్రము ఉన్నది కనుక తన యొక్క గదికి కూడా తాను వెళ్లి
1: షి హ్యాడ్ ఆల్ ది ఫ్రీడమ్ ఇన్ టు మూవ్ అబౌట్ ఇన్ కృష్ణ's house. సో ఈవెన్ ఇఫ్ కృష్ణ వాజ్ నాట్ దేర్ షి వెంట్ అండ్ ఎంటర్డ్ ది రూమ్.
0: కానీ తన గదిలో మాత్రము మురళి మాత్రము ఒక టేబుల్ పైన పెట్టి ఉంటుంది.
1: వెన్ ద్రౌపది ఎంటర్డ్ కృష్ణ's రూమ్ షి ఫౌండ్ దట్ ఆన్ ఎ టేబుల్ వాజ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
0: అప్పుడు ఆ ఫ్లూట్ దగ్గరికి వెళ్లి ఓ మురళి, భగవంతుని యొక్క చిరునవ్వుల మధ్యందు తన స్వాతముతో వచ్చేటువంటి సుగంధాన్ని అనుభవించడానికి ఉన్నటువంటిది నీకు అర్హత ఉంటుందా? ఇలాంటి అర్హత కలిగినటువంటి నీవు మరొక పర్యాయము భగవంతుని పెదవులపై కూర్చొని తన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నీ ద్వారా వదిలేటువంటి సమయంలో నీవు చెవు దగ్గరికి వెళుతుంటావు. కనుక ఆ చెవు దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రౌపది యొక్క తీర అవస్థలను చెప్పడము నీవు భగవంతుని చెవులో పడవేయమని ప్రార్థించి వచ్చింది.
1: Draupadi, when she found this flute on the table, she addressed the flute and said, "You are very lucky in as much as you are able to go between the lips of the Lord himself, and while the Lord is playing on you, you will move from one side to the other and you have a chance of going near the ear of the Lord. You have the ear of the Lord. When you go near the ear of the Lord, please tell the Lord the bad situation, the uncomfortable situation in which Draupadi is now located."
0: Kanuka atti dukkhamula samayamunnati kudanu prakruti swaroopamainatundi Draupadi bhagavantunni marapettukomani prarthinchindi gaani bhagavantunu naatinni kattalu cheppinchaadani bhagavantunni desinchadaniki koorukoledu.
1: The moral of this story is that even in a sorrowful and difficult situation, Draupadi asked the flute to pray to the Lord. It is not as if Draupadi is accusing the Lord for putting her in such a difficult situation. She asked to pray to the Lord to remove her from such a situation.
0: Yakinta bhul putra putra bharana vyapara sambhashane yakinta dhanadhanya bhoga yaksam labhe sada jayati sakinta bhuvi nandanandana padatvam dvara vindeshane sakinta yavaraja bhima sadadvara prayane prabhonna. అనగా మనకు ఎన్ని కష్టములు ఎందు కాని, ఎన్ని దుఃఖములు ఎందు కాని, ఎంత విచారములు ఎందు కాని, ఆ భగవంతుని యొక్క అనుగ్రహమే ఉంటుంటే తన యొక్క దీని కూడా యమరాజు యొక్క భయంకరమైనటువంటి యొక్క దీనిని కూడా దాటుకుని స్వర్గతుల్యమైనటువంటి ఆనందాన్ని కూడా అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
1: వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఇన్ థింకింగ్ అబౌట్ అవర్ ఓన్ మెటీరియల్ వెల్త్, అవర్ ఓన్ మెటీరియల్ ఎక్విజిషన్స్ అండ్ సో ఆన్. వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఇన్ థింకింగ్ అబౌట్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్, అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ అండ్ అబౌట్ హౌ వీ కెన్ బిక్వీత్ ప్రాపర్టీ టు దెమ్. Even if we spend a small fraction of this time in thinking of the Lord, and if we can get the grace of the Lord by spending a small fraction of the time on the Lord, of what we spend with regard to our property, our children and our grandchildren, we will earn His grace to such an extent that the difficult door, the entrance door to heaven will all be open to us, and we will have no difficulty with any sins that we may commit.
0: భగవంతు యొక్క విశ్వాసం దృఢంగా ఉంటున్నప్పుడు ఎవరు కూడా మనల్ని కదిలించలేదు, అదిలించలేదు, బెదిరించలేదు.
1: ఇఫ్ అవర్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ ఈజ్ స్ట్రాంగ్, ఈజ్ అన్షేకబుల్, నో వన్ కెన్ మూవ్ అస్, నో వన్ కెన్ డూ ఎనీ హార్మ్ టు అస్.
0: ఇటువంటి ప్రేమను మనం పెంచుకున్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం అతి సులభంగా కూడా లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ సచ్ లవ్ అండ్ సచ్ ఫెయిత్, దెన్ గాడ్ గ్రేస్ విల్ కమ్ టు అస్ క్వైట్ ఈజీలీ.
0: ఏనాడో మనకు ఒక ఆనందం ప్రాప్తిస్తుందని కానీ ఎప్పటికో భగవంతుడు అనుభవిస్తాడని కానీ మనం నిరాశకు గురి కారాదు. ఎప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: One should not feel that happiness and pleasure will be given to us at a distant place by the Lord. One should try and acquire happiness and enjoy the pleasure right at this moment and not postpone it.
0: Kanuka manam garchipoyina dani marchipovali.
1: We should forget what has gone behind us as past.
0: Kaaranam enti poyinatvatiki manaku vaastu raadu.
1: What is the reason? What has gone behind us as past is not going to return to us.
0: నువ్వు ఫ్యూచర్ కోసమని నువ్వు అనేక రకములుగా యోచన పడడం అక్కర్లేదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్స్ అబౌట్ ది ఫ్యూచర్.
0: ఎందుకనగా అది ష్యూర్ కాదు.
1: రీజన్ ఈస్ వన్ ఇస్ నాట్ సర్టన్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్.
0: రేపు రేపు అనుకున్నటువంటిది రేపటి వరకు మనం ఉంటామని ఏం ఖాయ?
1: వెన్ యూ థాట్ ఆఫ్ టుమారో అండ్ టుమారో, వేర్ ఇస్ ది సర్టనిటీ దట్ వి విల్ రిమైన్ టిల్ టుమారో?
0: కనుక గడిచిపోయిన కాలము తిరిగి రాదు, వచ్చే కాలము మంది కాదు, ఉన్న నిమిషము స్థిరం లేదు.
1: వాట్ హెస్ గాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ అగైన్. వాట్ బిలాంగ్స్ టు ది ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ అండ్ ఇట్ ఇస్ నాట్ అవర్. వాట్ ఈజ్ రైట్ నౌ ఈజ్ సంథింగ్ అబౌట్ విచ్ వీ డూ నాట్ నో.
0: కనుక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ లో కలపడము నీ ఉన్నావు. కనుక ఫ్యూచర్ పాస్ట్ ఉన్నది, పాస్ట్ ఫ్యూచర్ లో ఉంటుండాలి. కానీ రెండింటి ఎందుకు నీవు ఆమ్ని ప్రజెంట్ గా నీవు భావించుకోవాలి.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ, ఇన్ ది పాస్ట్, ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్, the only thing that remains as a common element is yourself. Therefore, you should regard yourself, who is part and parcel of the past, present and future, as one who is omnipresent, who is present at all these three times.
0: నిన్నటి దినము ఈనాటిని మీరు ఏమంటున్నారు? శనివారం నాడు, ఆదివారం నాడు, టుమారో అన్నా.
1: Yesterday, that was on Saturday, we refer to this day, the Sunday, as a tomorrow.
0: కానీ ఈనాడు మనము మండేని టుమారో అంటున్నాం.
1: బట్ టుడే వి రిఫర్ టు మండే యాజ్ టుమారో.
0: కానీ సాటర్డేని ఎస్టర్డే అంటున్నాం.
1: సాటర్డే ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ ఎస్టర్డే.
0: కనుక ఎస్టర్డే నీవు ఉన్నావు, టుడే నీవు ఉన్నావు, టుమారో నీవు ఉన్నావు. కనుక టుమారో ఎస్టర్డే కాదు, ఎస్టర్డే టుమారో కాదు, కానీ టుడే ఎస్టర్డే కాదు. కానీ ఎస్టర్డే టుడే అండ్ టుమారో కూడా నీవున్నావు. కనుక నీవే సత్యము. ఎస్టర్డే టుడే అండ్ టుమారో అసత్యం.
1: యువర్ ప్రెసెంట్ ఎస్టర్డే, యువర్ ప్రెసెంట్ టుడే, యూ విల్ బి ప్రెసెంట్ టుమారో. ఎస్టర్డే ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ అగైన్ టుడే అండ్ టుడే ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ అగైన్ టుమారో. వాట్ ఈస్ కంటిన్యూలీ ప్రెసెంట్ ఈజ్ ఓన్లీ యూ, యువర్ ప్రెసెంట్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. ది ఓన్లీ ట్రూత్ హియర్ ఈస్ యూ. ఎస్టర్డే, టుడే అండ్ టుమారో ఆర్ ఓన్లీ నేమ్స్ అండ్ దే ఆర్ నాట్ ది ట్రూత్.
0: నీ ఉంటే ఎస్టర్డే, టుడే, టుమారో అంటావు. నీవే లేకపోతే ఎస్టర్డే ఎందుకు, టుడే ఎందుకు, టుమారో?
1: It is because you are there, you are talking about yesterday, today and tomorrow. If you are not there, who is there to talk about yesterday, today and tomorrow?
0: Kanuka, neevu mooru kaalamu yendu undetundi vaadu kanuka, neeve omnipresent, neeve God.
1: You who are present in all these three, past, present and future, you are the only omnipresent, you are the God.
0: Sarvasya hudim, sarvasya chakam hudiyi ennaru. అనగా సర్వుల యొక్క హృదయములందు కూడా తాను భగవంతుడుగా ఆత్మస్వరూపుడుగా ఉంటున్నాడు కనుక అందరి ఎందుకు కూడా భగవంతున్నాడు కనుక ఎవరిని ఏ విధంగా నొప్పింపుకోకుండా మనం ప్రయత్నించాలి, మన జీవితాన్ని సాకరంగా ఆలోచించుకోవాలి.
1: గాడ్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ బ్రెత్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్ టు బ్రీత్. గాడ్ ఇస్ టు బి రిగార్డెడ్ యాజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్ విచ్ హ్యాస్ ఎ బ్రెత్. సిన్స్ హీ ఇస్ ది బ్రెత్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్, we should regard God as being present in everyone, and we should regard everyone as divine, and we should not develop any hatred to anyone.
0: Divyatma Swarupulaya, Eenaadu, Prapanchamlo, ye chinna padarthanni manam teesukovadaniki prayatnam chesina gaani, aakashanni minchetuvanti, anteetuvanti viralaga manamu gurtistu untundi.
1: Divyatma Swarupa, today, whatever small thing which you may want to acquire or purchase, we find that such a small thing, however small it may be, it has a value which reaches the sky itself.
0: Manishi tellavari maro ratri varaku kudunu tana jeevinchadaniki kudunu sadhyam kaanatundi paristhiti yerpadindi.
1: A situation has arisen when man is not able to live comfortably since the morning till the evening.
0: Neeru kavalsinte neeru vela adhikamaipoyindi, మట్టి కావాల్సింటే మట్టి వేల అధికమైపోయింది, రాయి కావాల్సింటే రాయి వేల అధికమైపోయింది, ఇంకా బియ్యము బేడ వేల చెప్పనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ వాటర్, ది కాస్ట్ ఆఫ్ వాటర్ హెస్ గోన్ అప్. ఇఫ్ యూ వాంట్ డస్ట్, డస్ట్ Even the cost of dirt and dust has gone up. If you want stone, the cost of stone also has gone up. One doesn't have to describe in this situation how the cost of things like rice or things like dal has gone up.
0: అన్నింటికంటే చాలా చీప్ గా ఉన్నటువంటి వస్తువు మాత్రం ఒక్కటే ఉంటుంది అది లోకంలో.
1: Of all things, there is one thing which is cheaper than everything else in this world.
0: అది ఏమిటంటే మానవత్వమే చీప్ గా ఉంటుంది.
1: What is that which is cheaper than anything else? And that is human nature itself.
0: మనుషులకి విలువ లేకుండా పోతుండాలి, పదార్థాలకంతా విలువ ఎక్కువైపోతుంటుంది కనుక అది సీసా మాదిరి ఆడుతూ ఉంటుండాలి.
1: Man has lost all value. Material has got its value gone very high.
0: ఈనాడు ఈ వెలంతా కూడా తగ్గిపోవాలని మనం ఆశించేటట్టు ఒక అభిప్రాయమే ఉంటుంటే మనిషిని వెల ఎక్కించుకోవడానికి మీరు ప్రయత్నం చేసుకోండి, పదార్థాల వెల తగ్గిపోతుంది.
1: If you really want the cost of various materials to come down, then the one thing which you have to do is to make an attempt and raise the value of man. If the value of man goes up, then the values of the materials will come down.
0: కనుక మనము ఈ మెటీరియల్స్ వ్యాల్యూ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. మన వేళ మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ వేళ అంతా తగ్గిపోతుంది.
1: దేర్ ఇస్ నో యూస్ అవర్ మేకింగ్ ఎనీ అటెంప్ట్ టు బ్రింగ్ డౌన్ ది కాస్ట్ ఆఫ్ మెటీరియల్. ది అటెంప్ట్ విచ్ యూ షుడ్ మేక్ ఇస్ టు బ్రింగ్ అప్ ది వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ మ్యాన్, దెన్ ది మెటీరియల్స్ విల్ కమ్ డౌన్ ఆటోమేటిక్.
0: అన్ని పదార్థాలు కూడా మనిషికి అవసరమే కానీ పదార్థాలకు మనిషి అవసరం కాదు.
1: All things in this world are necessary for man. Man is not an essential thing for various items in the world.
0: కనుక మెయిన్గా ఉన్నటువంటి మనుషత్వంకి వెళ్ళలేకపోతే ఇంకా ఆ పదార్థములు ఏం ప్రయోజనం?
1: If man, who is the most essential thing, for whose benefit all other things exist, if he has no value, what is the value of all these things?
0: కనుక మనకు విలువైనటువంటి మనిషి విలువైనటువంటి దీనిని అనుభవిస్తున్నారంటే ఇది కూడా ఒక అవమానమే.
1: If man who has no value is wanting to experience material things which have got such a high value, it is also a very disreputable situation.
0: కనుక మొట్టమొదటి మానవత్వమైనటువంటి దాన్ని పవిత్రమైనటువంటి యొక్క ప్రయత్నం ద్వారా పవిత్రమైనటువంటి కృత్యముల ద్వారా ప్రయత్నమైన పూర్వకంగా మనం సాధించడానికి కోరుకున్నప్పుడు ఈ ప్రపంచం అనేటువంటి మన హస్తగతం అయిపోతుంది.
1: Through sacred effort and through conscious effort, if you can raise the value of human nature, then all that you see around you in the world, that will be in your palm. In your
0: mana vidya kani, bujjabalamu kani, buddhibalamu kani, inka adhikarabalamu kani, ikka yemaatram kudunu veeru kaadu.
1: Whether it is your education, or whether it is the strength of your position, or whether it is your physical strength, whatever power of that kind which you may possess, that is not going to help you in this effort at all.
0: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్, కొట్టుకుపోయేటువంటి మేఘములే.
1: All these strengths are like passing clouds.
0: ఒక కణంలో ఉండవచ్చును, మరొక కణంలో పోవచ్చును.
1: In one moment they seem to be strong, in the next moment they may all disappear.
0: మన గుణమే శాశ్వతమైనటువంటి యొక్క ప్రాపర్టీ.
1: It is only your qualities, your good qualities or your permanent property.
0: కనుక మన క్వాలిటీని అభివృద్ధి పరచుకోండి కానీ క్వాంటిటీని మాత్రం అభివృద్ధి పరచుకోని ప్రయోజనం లేదు.
1: మేక్ ఎన్ అటెంప్ట్ టు ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇంప్రూవింగ్ ది క్వాంటిటీ.
0: కడవల కడవల గాడి పాలు ఉంటుంది కూడా ప్రయోజనం లేదు, ఒక్క టీ స్పూన్ కౌ మిల్క్ పాలు.
1: దేర్ ఇస్ నో యూస్ హ్యావింగ్ బిగ్ పాట్ఫుల్ ఆఫ్ ఆసెస్ మిల్క్, ఈవెన్ ఎ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ డౌంటీ మిల్క్.
0: కనుక మనము ఏదో లోకంలో ఏదో సాధిస్తున్నామని చెప్పని మనం కాలమునంతా వ్యర్థం చేసుకోవటము, కాలమును అంతా కూడా అపవిత్రం చేసుకోవటము, మన యొక్క కర్మను కూడా అపవిత్రం చేసుకోవటం జరుగుతుండాలి. దివ్యాత్మ స్వరూపులారా, పవిత్రమైన కాలము, కాలము అపవిత్రమైనటువంటిది కాదు, కాలమే దైవ స్వరూపము, కాలమే అన్ని విధమైనటువంటి మనస్కెళ్ళని మూల కారణం. కనుక టైమ్ ఈజ్ ఎవర్చింగ్, టైమ్ ఈజ్ గాడ్, టైమ్ ఈజ్ డాష్, అంతా టైమ్. కనుక టైమ్ ను మనం పవిత్రం చేసుకోవాలి. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. కనుక మనం టైం వేస్ట్ చేయకుండా మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలు ఆచరిస్తుంటూ మన జన్మను సార్థకంగా అందించుకునేటువంటి మానవత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి ప్రయత్నంలో మనం తగినటువంటి కృషి కలపాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: టు డిసీవ్ యువర్ సెల్ఫ్ అండ్ టు థింక్ దట్ యు ఆర్ అచీవింగ్ సంథింగ్ వర్ది ఆఫ్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ టు స్పెండ్ ఆల్ యువర్ ఫిజికల్ ఎనర్జీ అండ్ యువర్ టైం ఇన్ థింకింగ్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అచీవింగ్ సంథింగ్ ఇస్ సింప్లీ వేస్టింగ్ టైం. Do not use your body and your physical strength and the time that is available for you in following these illusory things. Divyatma Swarupa, time is very important. Time is energy. Time is God. If you waste time, you will be wasting your life. you must improve and use your body and your strength and the time that is available to you to raise the value and improve human nature, the quality of human nature.
0: You know, 99% time wasted me kaadi jarugutu untundadi.
1: Today it is such that all activities, 99% of all activities, human activities are in the direction of wasting time.
0: కనుక మనము టైం వేస్ట్ చేయకుండా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి కొన్ని కర్తవ్యాలు కూడా మనం చేపట్టాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ సమ్ టాస్క్ విచ్ క్లియర్లీ ఆర్ నాట్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ వేస్టింగ్ టైం.
0: చాలా మాటలతోనే మనము జీవితాన్ని వ్యర్థం సాగిస్తున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ లైఫ్ విత్ జస్ట్ వర్డ్.
0: ఈ అంతా కూడా కేవలం ఒక గ్యాస్ ఏ, కానీ ఏమి ప్రయోజనం లేదు.
1: ఆల్ దిస్ ఇస్ సింప్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ యూస్లెస్ గ్యాస్. ఇట్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఎనీథింగ్ సబ్స్టాన్షియల్.
0: ఈ అపవిత్రమైనటువంటి మాటలతో, అపవిత్రమైనటువంటి క్రియలతో, అపవిత్రమైనటువంటి యోచనతో మనం సాధించే ఇక్కడ ఏమాత్రం ఉండదు.
1: విత్ అన్సేక్రెడ్ వర్డ్స్, విత్ అన్సేక్రెడ్ వర్క్, దేర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెన్ అచీవ్.
0: కనుక ప్రతి ఒక్క తారము కూడాను దివ్యత్వమైనటువంటి ఆనందము మన హృదయ స్థానంలో ఉంటుండాలనే సత్యాన్ని మనం గుర్తించుకొని కృష్ణుని అంతర్ముఖంగా అందించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ డివైన్ ప్లెజర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్. And we should turn our vision inward into ourselves.
0: Several times
1: I have given you an example to illustrate this point.
0: ఒక తప్పు ఉంటుంది.
1: We have one tumbler.
0: కానీ ఆ టంబ్లర్ లో నీరు పోసాం.
1: We pour water into the tumbler.
0: దాంట్లో ఒక స్పూన్ చక్కెర వేశాం.
1: We put a spoon of sugar into this.
0: కానీ ఆ షుగర్ అడుగు భాగంలో పోయి కూర్చుంది.
1: This sugar goes right down below the water.
0: కాని పై భాగంలో ఉన్నటువంటి జలాన్ని మనం త్రాగడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: And we make an attempt to drink the water on the surface.
0: కాని అందులో ఏమాత్రము మాధుర్యం మనకు గోచరించడం లేదు.
1: We will not see the sweetness in the water that is taken from the top surface.
0: అప్పుడు మనం ఏం చేస్తాం?
1: What do we do in those conditions?
0: ఒక స్పూన్ వేస్తాము, దాన్ని చక్కగా తిప్పుతాం.
1: Then we put the spoon in the tumbler and mix up the water.
0: అడుగు భాగంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యమైన చక్కెర పై భాగంలో ఉన్నటువంటి నీరు సర్వత్రా కూడా చేరిపోయి నీరంతా కూడా మధురమైనటువంటి రుచిగా మారుతుంది.
1: The sugar which is at the bottom gets stirred up and gets mixed in the water and all the water that is in the tumbler acquires the sweetness of the sugar.
0: కనుక పై నీరు క్రింద చక్కెర రెండు కూడా ఏకమైపోవటం వల్ల సర్వత్రా మాధుర్యమే చేరిపోతుంది.
1: Water that is on the surface and the sugar that is at the bottom, they get mixed up. They get mixed up so that sweetness is present all round in the tumbler.
0: కనుక ఈనాడు మనం లోకంలో అశాంతికి గురి అయినామంటే దీనికి ఏది కారణం?
1: Today, if in the world we are subjected to lack of peace, what is the reason for it?
0: మన హృదయమే ఒక కప్పు.
1: Our heart is like a cup.
0: మన డివినిటీ ఎందులో ఉన్నటువంటి షుగర్.
1: Divinity is the sugar in the cup of our heart.
0: పైన ఉన్నటువంటి కెరమే వరల్డీ డిజైర్.
1: The water which is on the surface is the worldly desire.
0: వరల్డీ డిజైర్ అనేటువంటి వాటర్ తాగుతున్నాము, ఇందులో తృప్తి మనకు రావటం లేదు.
1: We are drinking this surface water, this worldly desire, and we feel no satisfaction.
0: కనుక బుద్ధి అనేటువంటి స్పూన్ అక్కడ వేయి.
1: So put the spoon of your buddhi.
0: సాధన అనేటువంటి కవి వచ్చే
1: యు టర్న్ విత్ ది స్కూల్ విచ్ ఇస్ యువర్ బుద్ధి బై వే సాధన ఆర్ ప్రాక్టీస్.
0: అప్పుడు ఈ దివ్యత్వము ప్రకృతత్వము రెండు ఏకమైపోతుంది, సర్వత్రా ఆనందం అనేటువంటిది మనకు లభిస్తుంది.
1: దెన్ డివినిటీ విచ్ ఇస్ ద బాటమ్ లైక్ ది షుగర్ ది స్వీట్ షుగర్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది వరల్డ్లీ డిజైర్ అండ్ రైట్ అరౌండ్ ఆల్వేస్ యూ ఫైండ్ ది స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ getting mixed up and present everywhere.
0: ప్రకృతి సంబంధమైనటువంటి కర్మను నీవు విసర్జించనక్కర్లేదు. అందులో కూడా నువ్వు దైవత్వాన్ని నీవు విసర్జించు. సర్వత్రా సర్వకర్మ భగవద్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు చేసినప్పుడు అన్నింటి ఎందుకు మనకు ఆనందమే లభిస్తుంది.
1: యూ డో నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ నార్మల్ యాక్షన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది మెటీరియల్ వరల్డ్ బట్ ఇన్ ది యాక్షన్స్ రిలేటెడ్ టు ది మెటీరియల్ వరల్డ్ యూ స్పీక్ డివినిటీ, యూ ఫైండ్ డివినిటీ. వెన్ యూ డూ దట్ దెన్ యూ విల్ గెట్ స్వీట్నెస్. The divinity which is sweet will be present in all your actions which are related to the material world as well.
0: Ajnana drishtito chusinappudu idi prakruti, idi jagattu.
1: It's only when you look at things with an ignorant vision then you will call this the world.
0: Adhe nivu jnana drishtito chusinappudu adhe vishva virasakta roopam. అదే విశ్వేశ్వర ఆకారం.
1: But if you look at the world with the wisdom eye, with the eye which is wise, then that very world is the manifestation of the Lord.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక బంగారు చైన్ని నీవు చూసినప్పుడు అందులో చైన్ యొక్క ఆకారాన్ని నువ్వు చూసినప్పుడు బంగారం నీవు మర్చిపోతావు.
1: There is a small example for this. If you look at a gold chain and if you concentrate only on the chain, then you will forget the gold with which the chain has been made.
0: నీవు గోల్డ్ పైనే దృష్టిని పెట్టినప్పుడు చైన్ నీవు మర్చిపోతావు.
1: బట్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ది గోల్డ్ విత్ విచ్ ది చైన్ హ్యాస్ బీన్ మేడ్ యూ విల్ ఫర్గెట్ ది చైన్.
0: కానీ గోల్డ్ చైన్ రెండు ఒక్కటే.
1: బట్ గోల్డ్ అండ్ చైన్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఓన్లీ వన్ పీస్.
0: కనుక జగత్తు జగదీశ్వరుడు ఇద్దరు ఒక్కరే.
1: దేర్ఫోర్ ది గోల్డ్ అండ్ ది లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ బోత్ వన్ అండ్ ది సేమ్.
0: కనుక జగత్తు చూసినప్పుడు ఇది ఒక విశ్వం.
1: ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ సిచ్యువేషన్ by concentrating on the worldly aspect, then this is the world.
0: దీనిని దైవత్వంతో నీవు చూసుకో సర్వము ఈశ్వరత్వం.
1: బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ విత్ ది డివైన్ ఆస్పెక్ట్ దెన్ ది హోల్ థింగ్ ఇస్ డివినిటీ ఇట్సెల్ఫ్.
0: దీనికి అప్పుడప్పుడు చిన్న చిన్న ఉదాహరణ కూడా చెప్తుంటాను పిల్లలు కూడా అర్థమైతేగా.
1: And I give this, I mention small illustrations and examples so that even children can understand the situation.
0: ఇప్పుడు మనం మహారాష్ట్ర స్టేట్ లోపల అనేక రకమైన పీపుల్ చేస్తుంటారు.
1: In the Maharashtra state, you are used to preparing many different kinds of sweets.
0: Mysore Pak, Gulab Jam, Barfi, Palko, Mithai, Jalebi, Kheer, Pappad, ఎన్నో చేస్తుంటారు. కానీ అన్నింటి ఎందుకు కామన్ ఇది షుగర్ గా ఉంటుంటారు. ఈ షుగరే లేకపోతే మైసూర్ పాక్ లేదు, గులాబ్ జామున్. ఈ రూపనామముల వ్యత్యాసమే కానీ షుగర్ ఒక్కటిగా ఉండినట్టుగా ఒక్కొక్కరు రూపం ఒక్కొక్కటి, ఒక్కొక్కరు నామం ఒక్కొక్కటి, ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కొక్కటి ఉండవచ్చు. రూపనామములు భేదమే కానీ దైవత్వం ఏకత్వం కాకుండా నేను విశ్వసిస్తాను.
1: జస్ట్ యాజ్ ఇన్ ఆల్ దీస్ డిఫరెంట్ స్వీట్స్, మైసూర్ పాక్, గులాబ్ జామున్, సో మెనీ డిఫరెంట్ స్వీట్స్, ది వన్ కామన్ థింగ్ ఈస్ ది షుగర్. ది షుగర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆర్డర్ దట్ ఆల్ దీస్ స్వీట్స్ get that taste. So also there are so many human beings. These human beings may differ in name and form. One individual has one name and one form. Another individual has another name and another form. The difference is only in the name and the form. But the basic essential content, namely the divinity in all of them, is one and the same, like the sugar in all the sweets.
0: Kaduka, meer sarvam endukonu daivattu unnaru ee satyanni meer gurtinchukoni తగినటువంటి జాగ్రత్తలో మనం మెరిగినప్పుడు నిజముగా మానవత్వం కంటే ఇంకా పవిత్రమైనటువంటి జీవితము మరొకటి లేదు. జంతువు నాం నరజన్మ దుర్లభము. నరజన్మము చాలా పవిత్రమైనటువంటి జన్మము. ఎన్నో జన్మముల యొక్క పుణ్యధనం అనేటువంటి దీనిని ప్రోగు చేసి అందించుకున్నటువంటి వరప్రసాదము మానవత్వం. అలాంటి మానవత్వాన్ని వ్యర్థం కాదించుకోకుండా చూసుకోవాలని కూడా మీరు గుర్తించాలని
1: ఆశిస్తున్నాను. In accordance with that recognition, then there is nothing more sacred than the human nature itself. In fact, of all the animals that are born, to be born as a human being is one of the greatest gifts of God. One earns the birth of a human being amongst all the animals that are born by so many good deeds which he would have done over several births. I am hoping that you will recognize this value of human nature and you will be able to use the fact that divinity is present in every human being as the basis itself to shape your ideas and your life. Prem

0: Love is his form. Brahman is full of love. It is absolutely necessary to have love-to-love contact, and hence one has to strengthen the love so as to experience the non-dualism.
1: Prema Swarupulara,
0: embodiments of love.
1: Intavaraku entayo haiga anandanga ahladanga mee matalu vinnanu.
0: Bhagavan heard you in ecstasy, in joy, in a blissful state.
1: Neenu em cheppali anetundide tochatam ledhu.
0: He has lost himself as that he does not know what is to be spoken right now.
1: Mee premaku premaye sariyaina saati.
0: In fact, love to love is unparalleled.
1: Premaku minchinatvanti yokka phalam marokati legetro kaanu raadu.
0: In this universe there is nothing that is beyond love.
1: Prati manavuni yokka bhavamulu bahya drushtiki veru veruga kanipinchinappatikini తన అంతర్భావం యొక్క ప్రతిబింబమే తన స్వరూపంగా కనిపిస్తూ ఉండాలి.
0: The feelings from the external point of view may appear to be varied, but the inner current of oneness is the very reflection of the inner being.
1: వివేకానందుడు జీవితంపై విసుగుపుట్టి జీవిత గమ్యం ఏమిటి, జీవిత మార్గం ఏమిటి, జీవిత ధన్యం ఏమిటి అని గుర్తించాలని అనేక విధములుగా పరితపిస్తూ వచ్చాడు.
0: వివేకానంద హ్యాడ్ పైన్డ్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ ఇన్ దిస్ లైఫ్ అండ్ హీ వాంటెడ్ టు నో ద వెరీ గోల్ అండ్ ద పాత్ టువర్డ్స్ రిడెంప్షన్ అండ్ ద పాత్ టువర్డ్స్ గాడ్.
1: ఈ స్థితి లోపల మెల్లగా నడిచి చల్లని ప్రదేశము చేరి రామకృష్ణుని దర్శించాడు.
0: At this moment of time, he approached softly and went to the feet of his guru, Ramakrishna Paramahamsa.
1: కొంతకాలము నెమ్మదిగా హృదయానందముగా కాలమును గడిపాడు.
0: He spent for some time peacefully and delightfully.
1: కానీ ఈ లోపల నరేంద్రుని తండ్రి మరణించినట్టుగా వార్త వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ హీ రిసీవ్డ్ ద మెసేజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ హిస్ ఫాదర్.
1: తాను ఇటువైపున అటువైపున ఉండుటకు తగినటువంటి స్థితి లేకపోవటం చేత, అనగా స్థిరచిత్తుడు కాకపోవటం చేత తిరిగి వెనుకకు తిరిగి ఇంటికి వచ్చాడు.
0: He was in a fix. He could not decide what to be done at that moment.
1: స్థిరచిత్తము లేనటువంటి మానవునకు చంచలత్వము అమితంగా ఉంటుంటాది.
0: The one without steadiness will have wavering mind.
1: తల్లికి నమస్కరించి, అమ్మా నేను వచ్చాను, పవిత్రమైనటువంటి స్థానమును వదిలాను, నా నిత్య సత్యమును బోధించేటువంటి గురువును వదిలాను, నీ దగ్గరికి వచ్చి చేరాను, నా యొక్క పరమ అవస్థ ఏమిటి అని ప్రశ్నించాడు.
0: Approach his mother and questioned her. Oh mother, I return. I left the company of my guru, the preceptor. I am away from the lotus feet of my master. What is going to happen to me now?
1: కొంతకాలము గురువు సన్నిధిని చేరి ఆ పెన్నిధిని అనుభవించి ఆనందించి తిరిగి ప్రాకృతమైనటువంటి జగత్తులో చేరాలంటే అది సాధ్యం కాదు.
0: ఆఫ్టర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఎట్ ది లోటస్ ఫీట్ ద ప్రాక్సిమిటీ విచ్ ఇస్ ద వెల్త్ అండ్ లీవింగ్ దట్ ప్రాక్సిమిటీ అండ్ టు బి అవే ఫ్రమ్ ద ఫీట్ ఇట్ ఇస్ నాట్ క్వైట్ పాసిబుల్ టు అడ్జస్ట్ and reconcile.
1: తండ్రికి 11వ దినములో అనేక మందికి బీదలకు అన్నదానం చేయాలని తల్లి సంకల్పించుకుంది.
0: మదర్ వాంటెడ్ ద ఫీడింగ్ ఆఫ్ ద పూర్ ఆన్ ద 11th డే ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: గ్రామ సంత అని పల్లెది ఎందు జరుగుతూ ఉండేటువంటిది. ఆ సంతకు వెళ్లి తల్లి చెప్పిన సామానంతా తీసుకుని వస్తుండది ఇంటికి.
0: యు నో వి ఫైండ్ ద ఫేర్ ఇన్ విలేజెస్. ఆల్ ద ప్రొవిజన్స్ నెసెసరీ వర్ బాట్ అండ్ షీ వాజ్ రిటర్నింగ్ విత్ దెం.
1: మధ్య మార్గంలో చీకటి క్రమ్ముకుంది, మేఘములు మురిచాయి, వర్షం కురిచింది, మార్గం కనిపించలేదు.
0: ఆన్ ద వే యాజ్ ఇట్ హ్యాపెన్ టు బి డార్క్ ద రెయిన్ స్టార్టెడ్ హెవీలీ అండ్ షీ కుడ్ నాట్ ఫైండ్ ద పాత్.
1: అతనితో పాటు ఇద్దరు పువ్వులు అమ్ముకునేటువంటి స్త్రీలు, చేపలు అమ్ముకునేటువంటి వ్యక్తులు అతనితో చేరారు.
0: ఇన్ హిస్ కంపెనీ ఆర్ టూ మోర్. వన్ ఈస్ ద వెండర్ ఆఫ్ ఫ్లవర్స్, ద అదర్ వన్ ద ఫిష్ సెల్లర్.
1: మార్గ మధ్యం లోపల ముందు పోవుటకు ఏమాత్రం కూడాను అవకాశం చిక్కనందున ప్రక్క గ్రామంలో చేరి ఆ రాత్రి కాలం గడుపుతూ వచ్చారు.
0: As they could not find the path to the village, they had to rest there that night in a neighboring village.
1: కాని ఒక వరండాలో నలుగురు కూర్చున్నారు.
0: All the four sat in the veranda.
1: ఈ చేపలు అమ్మేటువంటి యొక్క స్త్రీలిద్దరూ, అక్క నాకు నిద్ర పట్టడం లేదే, ఈ పువ్వుల వాసన చేత నా యొక్క మదనంతా కూడాను చాలా భారం ఎక్కుతుండాలి, కనుక నేనేం చేయాలి అన్నది.
0: ద ఫిష్ సెల్లర్, షీ వెంట్ ఆన్ కంప్లైనింగ్ దట్ షీ కుడ్ నాట్ గెట్ ద స్లీప్ బికాస్ ఆఫ్ ద ఫ్లవర్ బాస్కెట్ బై హర్ సైడ్.
1: ఈ లోపల పువ్వులు అమ్మేటువంటి వారు ఈ పువ్వుల యొక్క పరిమళంను గుర్తించి, వీరు ఈ పువ్వులను ఎందుకు ఇష్టపడటం లేదు, ఈ యొక్క నిరంతరము మీను తినేటువంటి యొక్క వ్యక్తులకు మీ యొక్క భావమే కలుస్తుంటుంది, వీరికి ఇట్టి వాసనే అభ్యమవుతుండాలి అని చింతిస్తూ వచ్చారు.
0: ద వెండర్ ఆఫ్ ద ఫ్లవర్స్ వెంట్ ఆన్ వండరింగ్ వై ఇస్ ఇట్ దట్ ద ఫిష్ సెల్లర్ కుడ్ నాట్ రిలిష్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ because they spend all the time eating the fishes they could not bear.
1: ee cheepalam metuvanti streelu aa buttannu tama talakinda pettukoni aa vaasanu anubhavistu nidrincharu.
0: The fish seller had to keep the basket of fish as a pillow and rest and try to sleep.
1: Tellavaru lechi ivanni gamanistunnatuvanti narendrudu evarevari bhavam ee reetiga untundo చెప్పుటకు వీలు కాదన్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ నరేంద్ర గాట్ అప్ అండ్ హి వాస్ వండరింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పీపుల్.
1: తాను తీసుకున్నటువంటి ఒక సరుకంతా తీసుకుని దారి నడుచుకుంటూ వచ్చాడు మార్గంలో.
0: కలెక్టింగ్ ఆల్ ద ప్రొవిజన్స్ దట్ హి బాట్ ఆన్ ద ప్రీవియస్ డే హి వాస్ పాసింగ్ బై అలాంగ్ ద పాత్.
1: ఇంకా చీకటిగానే ఉంటుండది.
0: ఇట్ వాస్ స్టిల్ డార్క్.
1: ఈ మార్గ మధ్యం లోపల ఒక వ్యక్తి మయమర్చి పడి ఉంటున్నాడు.
0: Along the midway, he saw a person fallen on the ground.
1: చూచాడు.
0: He watched.
1: అయ్యో పాపం, ఇతను ఎలాంటి పవిత్రమైనటువంటి హృదయం కలిగవాడో, ఈ విధమైనటువంటి నది ఒడ్డున పడిపోయాడే, మయమర్చినాడే అని విచారిస్తూ వచ్చాడు.
0: He was very much worried watching the man who fell on the ground, lost himself quite unconscious along the shore of the river.
1: ఈ లోపల తిరిగి సంతకు వెళ్లి వస్తున్నటువంటి వ్యక్తులు చూచారు, వీడు ఎవరు తప్పతాగి పడిపోయాడు, వీడి యొక్క గతి ఇంతే అని వాడిని దూషిస్తూ వెళ్లిపోయారు.
0: In the meantime, few more from the fair started returning along the same path and saw the man who fell unconscious and thought that he was intoxicated.
1: Mari okaru vacharu chucharu, ayyo paapam, itaniki navale fits vacheyatvanti vyakti emo, kanuka itaniki fits vachi indlo padipoyadu, paapam evaru chuseyatvanti vaaru lere ani vicharistu vellaadu.
0: Some other person thought that the man fell on the ground because of fits and he was pitying him because he was left with none to take care of.
1: నరేంద్రుడు వచ్చి ఈ మహనీయుడు ఎట్టి మహనీయుడు ఒక సేవ చేస్తుండినాడు ఏమో, నేను చేస్తుండినట్టుగా రామకృష్ణ పరమహంస సేవ చేసినట్టుగా చేస్తూ ఉండినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతను ఆ యొక్క చింతనలందు మైమర్చి ఉన్నాడు అని ఆ పడినటువంటి వ్యక్తికి పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడు నరేంద్రుడు.
0: ఇన్ ద మీన్ టైమ్ నరేంద్ర అరైవ్డ్ దేర్ అండ్ హి వాచ్డ్ ద మ్యాన్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హి థాట్ దట్ దిస్ పర్సన్ హూ లాస్ట్ హింసెల్ఫ్ మస్ట్ హావ్ బీన్ సర్వింగ్ హిస్ గురు ద ప్రిసెప్టర్ యాజ్ హీ వాజ్ సర్వింగ్ పరమహంస అండ్ సో హీ స్టార్టెడ్ ప్రెసింగ్ హిస్ ఫీట్ అటెండింగ్ ఆన్ హిమ్.
1: సరే, ఇదంతా జరిగిన తర్వాత ఎవరిపాటి వారు తమ తమ స్థానం చేరిపోయారు.
0: As things went on, people returned in their own direction.
1: కానీ నరేంద్రుని యందు ఈ భావములు హత్తుకొని పోయాయి.
0: But these feelings got imprinted on the heart of Narendra.
1: యద్ భావం తద్ భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని వారు వారి వారి ప్రతిబింబాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Basing on one's own feelings and sentiments, people started following their own reflections.
1: తిరిగి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా ఇదిగో సరకంతా తెచ్చాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసే, రేపటి దినము అన్నదానం జరుపుదాము, తరువాత నాకు ఆ మహనీయుని చెంతకు పోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రార్థించాడు.
0: He approached his mother and said, Mother, I brought all the provisions and tomorrow let us arrange the poor feeding and permit me to go back and return to my master.
1: నేను ఈనాడు ఒక పెద్ద అవినీతమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి భావములు ఈనాడు నా హృదయంలో ప్రవేశించాయి.
0: This day the delightful thoughts stepped into my heart.
1: ప్రతి మానవునకును తన దృష్టికి కనిపించేటువంటి వస్తువులు కాని విషయములు కాని ఇవన్నీ తనలో ఉన్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములేనే సత్యానిగా గుర్తించాడు.
0: He has realized the basic fact that all that he saw in front of him, the objection, the material, are only the reflections of his inner being.
1: భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
0: God has no desire whatsoever.
1: భగవంతునికి ఎట్టి వాంఛలు లేవు.
0: He has no desire or ambition.
1: కేవలము అతను అవాంగ్మానస గోచరుడు.
0: He is beyond comprehension.
1: నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు.
0: He is attributeless, he is formless.
1: ప్రతి మానవుని యొక్క హృదయమునందు కూడాను ఆవిర్భవించేటువంటి యొక్క భావములే అతనికి ప్రతిబింబిస్తూ ఉంటుంటాయి.
0: In fact, the feelings that arise out of one's own heart will stand as a testimony of his personality and reflection.
1: ఇది కేవలము ఆ చేపలమ్మేటువంటి వారి యొక్క భావములు వారి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే.
0: These are all the reflections of the fish sellers, their feelings within.
1: పూలమ్మేటువంటి వ్యక్తుల యొక్క భావములు తమ నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతిబింబములే.
0: Likewise, the flower vendor also had her own thoughts reflected.
1: నా నుంచి వచ్చినటువంటి భావములు ఇది నా ప్రతిబింబములే.
0: All the feelings within me are my own reflection.
1: భగవంతుని యందు ఇట్టి ప్రతిబింబములే ఏ నాటికి కనిపించవు.
0: There will be no sort of reflections in God.
1: అలాంటి భగవంతుని యందు కొన్ని భావములను గుర్తించుకోవటము చాలా కష్టము.
0: It is very difficult to understand the actual feeling background of God.
1: కానీ భగవంతునకు ఎట్టి వాంఛలు లేనటువంటి భగవంతుని యందు నేను వాంఛను కల్పించటము ఇది నా యొక్క ప్రతిబింబమే.
0: God has no desire to attribute desire to God is my own reflection of my thought.
1: కనుక ఇది సర్వము ప్రతి మానవుని యందు కూడాను ఆవిర్భవించేటువంటి భావముల యొక్క స్వరూపములే.
0: These are all the very forms personified of one's own feelings and thoughts.
1: ఈ విధంగా తిరుగుతూ కట్టకడబడికి ఇల్లు వదలి రామకృష్ణ మఠమునకు చేరాడు.
0: As things went on, he ultimately arrived at the hermitage of Ramakrishna.
1: ప్రతి మానవుని ఎందుకును ఆవిర్భవించేటువంటి యొక్క భావములు కాని ఊహలు కాని తలంపులు కాని ఇవన్నీ కూడాను వాణి యొక్క భాంతులే కాని భగవంతుని యొక్క సంకల్పములు కాదు.
0: In fact, all the feelings, the sentiments, the imaginations and thoughts,
1: ఇవన్నీ కూడాను కేవలం భగవంతుని యొక్క సంకల్పములని భావించి భగవంతుని కూడాను అనేక విధములుగా కూడాను కొన్ని తూలు నాడుతుంటారు.
0: They are of our own making, but at times we blame God, attributing these to God.
1: నా యొక్క మంచి చెట్టులే నా యొక్క తలంపులకు మూల కారణము.
0: The good and bad in me are responsible for మై ఓన్ థాట్స్
1: నా నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క సంకల్పములు నా చెడ్డ సంకల్పములే
0: ఆల్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ మీ ఆర్ బ్యాడ్ నేచురలే
1: నా నుండి ప్రతిబింబించేటువంటి యొక్క సంకల్పములు నాలోని మంచివై
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఇండికేట్ మై ఓన్ గుడ్
1: ఎవరి మంచి చెడ్డలైనటువంటి వారికి హృదయం నుండి ఆవిర్భవించి ప్రతిబింబిస్తూ ఉంటాయి
0: The good and bad find their origin in one's own heart and come out by way of reflection.
1: కనుకా ఇట్టి భగవంతుని యొక్క సంకల్పములు ఏ మాత్రం కూడా ఇవి భగవంతునికి సంబంధించినవి కాదు.
0: These thoughts have got nothing to do with the divine.
1: భగవంతుని సంకల్పరహితుడు.
0: God is beyond the thought.
1: భగవంతునికి ఎట్టి సంకల్పములు లేవు.
0: He has nothing to do with the thought process.
1: ఈ వచ్చినటువంటి సంకల్పములు ఎవరి సంకల్పములు వారివే.
0: The thoughts belong to you of your own making.
1: కానీ మరి ఒక డౌట్ పుట్టింది ఈ నరేంద్రునకు.
0: నరేంద్ర హ్యాడ్ అనదర్ డౌట్.
1: ఈ డౌట్స్ కూడాను నా నుంచి ఆవిర్భవించినటువంటి ఒక దుర్గుణములే కానీ ఇది భగవంతుడు ప్రవేశించినటువంటి కాదు.
0: దీస్ డౌట్స్ ఆర్ అవుట్ ఆఫ్ మీ ఫ్రమ్ విదిన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంటెంట్.
1: ఒకనాడు కొంచెం నరేంద్రునికి సందేహం కలిగింది.
0: వన్ డే నరేంద్ర డౌటెడ్.
1: రామకృష్ణునికి వాంఛలు ఉన్నాయా లేదా అని తనిఖీ చేయాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ ఇఫ్ రామకృష్ణ హ్యాడ్ ఎనీ డిజైర్.
1: ఒకనాడు రామకృష్ణ బెడ్ కింద కొన్ని కాసులు వేసి తాను ఒక చోట కూర్చున్నాడు.
0: వన్ డే హీ కెప్ట్ ఫ్యూ కాయిన్స్ అండర్ ద పిల్లో ఆఫ్ రామకృష్ణ అండ్ హీ వాస్ వెయిటింగ్ బై హిస్ బెడ్ సైడ్.
1: రామకృష్ణుడు వచ్చి తల పెట్టిన తక్షణమే చిక్కును లేచాడు.
0: The moment Ramakrishna rested his head on the pillow, he immediately got up.
1: ఏమిటో చీమలు కుట్టినట్టుగా ఉన్నది అన్నాడు.
0: As he was bitten by ants they around.
1: ఈ సత్యాన్ని గుర్తించినాడు నరేంద్రుడు.
0: Narendra noticed this happening.
1: స్వామి నన్ను క్షమించండి.
0: He said, Swami, pardon me.
1: నాలో ఉన్నటువంటి దుర్బుద్ధులు ఈ విధమైన సంకల్పమును ప్రవేశించి నిన్ను ఈ విధంగా పరీక్షించాలని నేను పూనుకున్నానన్నాడు.
0: It is only my perverted mind, the diverted thought, made me to test you like this and made me prompted me
1: ప్రతి మహనీయుల దగ్గర కూడాను అనేక మంది డౌటింగ్ థామస్ చేరుతుంటారు.
0: ఎవ్రీ నోబుల్ సోల్ విల్ హ్యావ్ అరౌండ్ ద డౌటింగ్ థామస్.
1: ఈ డౌటింగ్ థామసులు లేనటువంటి ఒక ప్రదేశము ఎక్కడ కూడా కనిపించదు.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్ వితౌట్ దిస్ డౌటింగ్ థామస్.
1: ఈ డౌటింగ్ థామసుల వల్లనే మానవుని యొక్క పవిత్రమైన హృదయాలు కూడాను పాడైపోతుంటాయి.
0: The sacred hearts are polluted because of these doubting Thomases.
1: ఈ విధంగా తారయో ఆవిర్భవించినటువంటి యొక్క డౌట్స్ అంతా కూడాను రామకృష్ణ దగ్గర నివారణ గావించుకుంటూ వచ్చాడు.
0: He started submitting all his doubts and got them cleared from Ramakrishna.
1: ఇది నా సంకల్పములు కాదు.
0: They are not mine.
1: దైవ సంకల్పములు కాదు.
0: They are nothing to do with the divine.
1: కేవలం జీవ సంకల్పములే ఇవన్నీ.
0: They are only individual thoughts.
1: జీవులకు ఆహార విహారం చేత ఇలాంటి సంకల్పములు ఏర్పడుతుంటాయి.
0: The thoughts are based on the food and habits.
1: దైవం నిర్గుణుడు.
0: God is attributed.
1: నిరంజనుడు.
0: He is ever
1: shining. సనాతనుడు.
0: Ancient.
1: నికేతనుడు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపుడు.
0: Pure unsullied immortal nectarine ever fresh.
1: ఇలాంటి భగవంతుని యందు ఈ విధమైనటువంటి భావాలు పుట్టడానికి వీల్లేదు.
0: Such thoughts cannot find a place in God whatsoever.
1: ఎప్పుడుకున్న మానవులు భగవంతుని యొక్క సంకల్పములను అనుసరిస్తూ పోరు.
0: Man does not proceed, does not tread along the path of
1: తన సంకల్పమే సత్యమని గుర్తించి
0: he considers his own thought true.
1: తన దుర్భావమే సత్యమని భావించి
0: he considers wicked ideas true.
1: తన యొక్క దుర్భావమును సంకల్పములే తాను అనుసరిస్తూ పోతుంటారు.
0: హీ గోస్ ఆన్ ఫాలోయింగ్ హిజ్ ఓన్ బ్యాడ్ థాట్స్ అండ్ వికెట్ థాట్స్.
1: ఈ విధమైనటువంటి మార్గమును ప్రవేశించి
0: Proceeding along this path,
1: కట్టకడబడికి తన సత్యాన్ని గుర్తించి
0: has realized the truth at the end.
1: ఇది నా యొక్క దోషమనే కాని నా యొక్క గురువు దోషం కాదు.
0: He has concluded that the mistake lies with him, not with
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి నరేంద్రునకు 6 సంవత్సరాలు పట్టింది.
0: To recognize and experience this truth, it took about 6 years for Narendra.
1: కట్టకడబడికి ఈ దుష్ట సంకల్పములు నావే కాని గురువు కాదు అనుకున్నాడు.
0: He could finally understand that all bad thoughts had their origin within him, nothing to do with
1: ప్రతి మానవుని కూడాను తాను దర్శించేటువంటివి కాని తాను స్పర్శించేటువంటివి కాని తాను చూసేటువంటివి కాని తనలో ఉన్నటువంటి యొక్క సంకల్పం యొక్క ప్రభావం లేని గుర్తించాడు.
0: నరేంద్ర కుడ్ రికగ్నైజ్ వాట్ ఎవర్ మ్యాన్ విజువలైజెస్ వాట్ ఎవర్ మ్యాన్ టచెస్ వాట్ ఎవర్ హీ సీస్ అండ్ హియర్స్ ఆర్ మియర్లీ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్స్.
1: మన సంకల్పంలో యొక్క ప్రభావములే మనకు దుర్గుణములు గాను సద్గుణములు గాను మనకు కనిపిస్తుంటాయి.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అవర్ థాట్స్ విల్ అపియర్ విల్ మేనిఫెస్ట్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పంలే.
0: If there is any good, it is only you backed by your thought.
1: నేక అది నీకు చెడ్డదిగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పంలే.
0: If you find it anything bad, it's nothing but the bad within.
1: భగవంతుడు సంకల్పరహితుడు.
0: God is beyond thought.
1: ఎట్టి సంకల్పమును కూడా నువ్వు తాను సంకల్పించడు, పనులకు సంకల్పింప చెయ్యడు.
0: He is beyond the realm of thought and he will never be the source of thought in anybody.
1: కనుక ఇది భగవంతుని సంకల్పములు కాదు. భగవంతుని సంకల్పములని ఎప్పటికీ నీ మంచిని కోరుతుంటాయి కానీ చెడ్డని కోరవు.
0: It is not the divine thought, but the divine will is always for good.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు. నీకు మంచి కనిపించినా అది కూడా నీ సంకల్పములే.
0: If there is any good, it is only you backed by your thought.
1: లేక అది నీకు చెడ్డదిగా కనిపించినా అది నీ దుష్ట సంకల్పములే.
0: If you find it anything bad, it's

0: ఈ విధంగా ఉంటున్నప్పుడు ఒకనాడు నరేంద్రుడు దగ్గరికి పిలిచాడు.
1: One day he called Naren to come close by.
0: Narendra, నీకు వచ్చేటువంటి సంకల్పములన్నీ కూడాను పూర్వము నువ్వు తిన్నటువంటి ఆహార విహారం చేత వచ్చినటువంటి దుష్టభావములే కాని సజ్జన భావములు కాదు.
1: All the thoughts you had so far are based on the food that you have partaken and the habits that you have had then. They are only bad thoughts.
0: ప్రతి మానవునికి కూడాను అష్టగుణముల చేత దశగుణముల చేత ఈ యొక్క సంకల్పం ప్రారంభిస్తుంటాయి.
1: The thoughts are based on the fundamental traits behind.
0: కనుక నీవు దీన్ని ఇంద్రియ నిగ్రహం గావించుకో అన్నాడు.
1: Have self control, he said.
0: అంత సులభం కాదే అన్నాడు నరేంద్రుడు.
1: Narendra said it's not that simple and easy.
0: నరేంద్ర, ఈ ఇంద్రియ నిగ్రహంకు ఉండే సులభమైన మార్గము మరి దేని ఎందుకు నువ్వు కానరాదు?
1: రామకృష్ణ సెడ్ నరేంద్ర, to control senses is easiest of all.
0: ఇది చాలా సులభమైన మార్గము నరేంద్ర.
1: నరేంద్ర, నో, దట్ ఇస్ ఎ వెరీ
0: ఈ సులభమైన మార్గమును విసర్జించి,
1: యూ గివ్ అప్ దిస్ ఈజీ,
0: విస్మరించి,
1: యూ ఫర్గెట్,
0: కష్ట నష్టములను గుర్చేటువంటి యొక్క సంకల్పమునే నీవు అనుసరిస్తుంటారు.
1: యూ ఫాలో ఆల్ ద థాట్స్ విచ్ ఆర్ సో డిఫికల్ట్ టు ఫాలో అండ్ అడాప్ట్.
0: నీ ఒక్కతూరి ఈ సంకల్పమును కంట్రోల్ చేయి చూద్దాం.
1: కంట్రోల్ యువర్ థాట్స్, లెట్ us see what will happen.
0: అప్పుడు అడిగాడు, ఎట్లా దీన్ని కంట్రోల్ చేయటము?
1: Then he said, how to control the thoughts?
0: ఒక చిన్న మార్గము,
1: ఈజీ పాత్.
0: నీకు పరమ ద్వేషి ఉన్నాడు,
1: పోజింగ్
0: పరమ విరోధి ఉన్నాడు.
1: యూ హ్యావ్ వన్ ఎనిమీ.
0: అతను నీ మార్గంలో నడుస్తుంటే ఎదురు వస్తాడు ఆ విరోధి.
1: సపోజింగ్ యూ ఎన్కౌంటర్ యువర్ ఓన్ ఎనిమీ,
0: అతన్ని చూసిన తక్షణమే నీవు పక్కన నవ్వు.
1: The moment you see your enemy, just smile.
0: My brother, brother, brother, how are you? How are you? అని ప్రశ్నించు.
1: Now say to him, your enemy, oh brother, brother, how are you?
0: Brother, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అను.
1: Say once, brother, I love you.
0: అప్పుడు ఆ యొక్క ద్వేషి ప్రేమంతా కూడా అభివృద్ధి అయిపోయి ద్వేషం మానిపోతుంది.
1: The hatred ends there and love arises.
0: నేను ఇంత దుష్టిగుణములతో వచ్చినప్పటికి కూడాను నన్ను ఇంత ప్రేమతో చూస్తున్నాడని అతను కూడా అతన్ని కౌగలించుకొని, బ్రదర్, నేను ఇంకా నిన్ను ద్వేషించను అని వాగ్దానం చేశాడు.
1: He will understand with all the wickedness, yet he is loved by you. And in turn, he will hug you and say, in spite of all hatred I had towards you, you love me. This is the path.
0: నీకు ఎవరిపైన ద్వేషం ఉందో, ఎవరు నీపైన ద్వేషం ఉందో, ఎవరు నీకు అసూయగా ఉన్నారో, ఎవరు నిన్ను ద్వేషంగా ఉన్నారో, వారిని చూస్తానే నీవు నవ్వు, వారిని పలుకరించి ప్రేమతో.
1: Whosoever might be the enemy, the one of jealousy, you are likely to face them.
0: ఆ విధంగా ప్రేమించేటప్పటికి వాడు కూడా నిన్ను ప్రేమిస్తాడు.
1: And you will be loved in turn.
0: ఈ ద్వేషం శూన్యమైపోతుంది.
1: The hatred will be lost.
0: దీన్ని ఒక రకంగా కూడా బుద్ధుని కూడా పోల్చినాడు.
1: And this was also explained by Buddha.
0: బుద్ధుడంటే గిట్టనటువంటి ఒక రైతు ఉండేటువంటి వాడు.
1: There was a farmer who didn't like Buddha.
0: అంతేకాకుండా ఒక భూతం వచ్చింది.
1: And there came a demon.
0: డెమన్ వచ్చేసేసి తన దగ్గరికి వస్తే కత్తి ఎత్తింది.
1: And the demon lifted the sword.
0: బుద్ధుడు పక్కన నవ్వాడు.
1: Buddha smiled at once.
0: ఓ దయ్యమా, నన్ను చంపడానికి నువ్వు వచ్చినావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను చంపు అని తల వంచాడు.
1: He said, oh demon, you are ready to behead me with the sword. Come on, you kill me, he said.
0: అప్పుడు ఆ దూత, చా, ఇంత ఆనందంతో నన్ను చంపమని కోరేటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా?
1: Then the demon was very much surprised. Will you find anyone who would invite you with a smile and be prepared to be
0: చంపమని తల వంచేటువంటి వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడా?
1: Is there any person who will bend down his head?
0: నేను అతను ద్వేషిస్తూ ఉండినప్పటికీ అతను నన్ను ప్రేమిస్తూ రావడానికి ఇట్టి మానవ లోకంలో పుట్టారా?
1: Will there be anyone in this world who will love you in spite of the hatred that he is making?
0: అన్ని విధాలా సంకల్పించి నమస్కరించి ఆ దయ్యము వెళ్లిపోయింది.
1: This demon paid respects and all humble offering of salutations and left.
0: Mana prema aneetvantidi etti kiratakunnaina kudanu maarpu chendipistundi.
1: Love will transform any brutal wicked man.
0: Manalo vacheetvanti kiratak buddhulu anni kudanu mana yokka bhavamule puttinatvanti yokka durgunamule yokka pratibimbamle.
1: The wickedness is nothing but the reflection of the wicked thoughts behind.
0: Ivanni kudanu manchi kaani chedda kaani reflection reaction resoundle.
1: The good and bad stand for reflection, reaction and resound.
0: కనుకనే మనము ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ కు ఏమాత్రము లొంగకుండా నిరంతరము ప్రేమ చేత నవ్వుతూ ఉంటుండు.
1: So we should not

0: ourselves to reflection, reaction is
1: something. ఎవరు నిన్ను తిట్టడానికి వచ్చినప్పుడు నేను నా బ్రదర్ నన్ను నీవు దూషిస్తున్నావా, దూషణ కాదు ఇది, నాకు భూషణ నేను అను.
0: One may accuse you, one may blame you, yet you smile.
1: ఈ విధమైనటువంటి దీంతో వారిని మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనకు ఎవరు విరోధులే కనిపించరు.
0: ఇఫ్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ నేచర్ యూ నెవర్ హ్యావ్ ఎన్ ఎనిమీ.
1: ఈ దుష్టగుణములు మనలో ఏమాత్రము ప్రవేశించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది వికెడ్ థాట్స్ విత్ హిమ్.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని నిరూపించి వివేకానందుడు అనేక మందికి ఆ రకమైనటువంటి యొక్క ప్రబోధన సలుపుతూ వచ్చాడు.
0: దిస్ హాస్ బీన్ ది సీక్రెట్ పాత్ డెమోన్స్ట్రేటెడ్ లేట్ బై వివేకానంద. And he taught in this direction.
1: ఈ వివేకానందుడు రావడానికి మూల కారణం ఏమిటి?
0: What are the cause behind the advent of Vivekananda?
1: నిరంతరం కూడాను తాను చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
0: He went on brooding over.
1: నా గురుజీ నాకు నిరంతరం కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటి పదములే నా యొక్క హృదయంలో పలికిస్తూ ఉన్నాడు.
0: He thought of his guru who taught the lesson of love and he went on repeating love.
1: అది నాకు ఉపదేశము.
0: That is the message of my guru.
1: ఆ ప్రేమ తత్వాన్ని నేను పెంచుకుంటాను.
0: And this principle of love I
1: నేను కొన్న ప్రేమమై ఉన్నాను.
0: I am also full of love now.
1: ద్వేషమే దూరం అయిపోయింది.
0: There is no hatred now.
1: నాలో ఉన్నటువంటి దుర్గుణాలంతా దూరం అయిపోయినాయి.
0: All wicked habits and thoughts left me.
1: ఆ తల్లికి నమస్కరించి ఆశ్రమం పోయి చేరాడు.
0: And he namaskar to his mother and went to ashram.
1: అక్కడికి వెళ్లి రామకృష్ణుడు బోధించినటువంటి బోధనలన్నీ కూడాను తన యొక్క పవిత్రమైన మార్గములకు ఒక సోపానములుగా భావించాడు.
0: He could understand all the teachings of Ramakrishna will be a sort of rungs in the ladder of his life.
1: కనుక మనలో వచ్చేటువంటి దుర్గుణములు దురాచారములు దుష్టబుద్ధులు మనలో ప్రవేశించేది కేవలం మధ్యలో చేరినవే కానీ ఇది పుట్టుకతో వచ్చినటువంటివి కాదు.
0: The bad thoughts, the bad sentiments, bad feelings have come in between, not from the beginning.
1: మధ్యలో వచ్చిపోయేటువంటివి మాత్రమే.
0: They come in between and pass
1: off. కేవలం passing clouds.
0: They are like passing clouds.
1: ఈ passing clouds కోసం మనం బెదిరిపోయి అదిరిపోవటం కారణం కాదే.
0: We should not be worried, we should not be afraid of this passing cloud.
1: దీనికి ఏ మాత్రం కూడా మనం బెదిరుకోకూడదు.
0: You should not be frightened.
1: అదరకూడదు.
0: You should not be carried away.
1: మన ప్రేమను గట్టిగా మనం సాధిస్తూ రావాలి.
0: You should strengthen your love.
1: నాలో హృదయం నందు ఉన్నటువంటిది భగవంతుడు ప్రేమ స్వరూపుడే కాని మరొక రూపం కాదు.
0: God is present in my heart, the very embodiment of love.
1: నా యందు ఉన్నటువంటి భగవంతుడు నన్ను ప్రేమిస్తుండగా నేను ఇతరుని ఏ విధంగా ద్వేషించడం?
0: When God in me loves me so much, how can I hate
1: anybody? నాలో వచ్చినటువంటి దుర్గుణములన్నీ కూడాను నా యొక్క ప్రతిబింబములే.
0: All the bad qualities are merely my own reflection.
1: ఇది ఎవ్వరివి కాదు.
0: They belong to none.
1: నా గురువు నాకు పరమ పవిత్రుడు.
0: My guru is highly sacred.
1: ప్రేమ స్వరూపుడు.
0: He is very personal.
1: దయామయుడు.
0: Of compassion.
1: అలాంటి ప్రేమ స్వరూపుడు దయామయుడు అనేటువంటి గురువుని నేను ధిక్కరించడం మంచిది కాదు.
0: It is not good on my part to disobey my guru.
1: అది తలుచుకుంటూ తనలో ఉన్నటువంటి దుర్గుణాలను హతమార్చుకుంటూ.
0: So he has removed all his bad qualities.
1: ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు.
0: He has grown in love.
1: అప్పుడే అద్వితీయము చెందంగా అర్హుడగును అన్నాడు.
0: Then only he got this desertness of non-dual experience.
1: ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమమయము.
0: God is full of love. Brahma is love.
1: ప్రేమను ప్రేమతో సంధింప నియమమగును.
0: The discipline calls for love to love connection.
1: గట్టిగా ప్రేమను పట్టుకున్నా.
0: So if you catch hold of love strongly,
1: అద్వితీయము చెందంగా అర్హుడగును.
0: You will be deserving.
1: మన అద్వితీయం పోవడానికి ఇది ఒక్కటే చాలు మనకు ప్రమాణం.
0: This is enough. To have that non-dual experience.
1: మనలో వచ్చేటువంటి దుర్భావములకు మనకు బానిసలు కాకూడదు.
0: We should not be slave to our bad thoughts.
1: ఈ బానిసలు కావటం చేతనే మనము అన్ని విధాల దుర్గుణాలకు దూరం అయిపోతున్నాము.
0: Because we become slaves to our bad habits, our actions are also bad.
1: కనుకనే మనం నిరంతరము ప్రేమనే పెంచుకో.
0: So continuously
1: నీ హృదయమంతా నింపుకున్నటువంటిది ప్రేమనే కాని మరొక పదార్థం కాదు.
0: Fill your heart with love, with nothing else.
1: ఆ దానికి తప్ప మరొక దానికి ఎక్కడ కూడా చోటు ఇవ్వకూడదు.
0: Don't give any chance or scope for any heart to
1: heart ఒక్కటే.
0: Only one thing that you need.
1: దాంట్లో ఒక ప్రేమ నింపుకుంటే ఇంకా ఏ విధమైనటువంటి దుర్గుణాలకు అవకాశమే ఉండదు.
0: Heart is only one. When once it is filled with love, there's no chance for any.
1: కనుక ఎలాంటి వాళ్ళైనా కూడాను మనం ఆ ప్రేమను నింపుకున్నప్పుడు ఎవరు ఏదాన్ని కూడాను సాధించలేరు.
0: సో వెన్ వన్స్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్ యూల్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: క్రిస్టియన్ దగ్గరగా జీసస్ దగ్గర కూడాను డౌటింగ్ థామస్ వచ్చాడు.
0: డౌటింగ్ థామస్ అప్రోచ్డ్ జీసస్.
1: వాడు నిరంతరం కూడాను పరమ భక్తుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ ఇస్ ఆన్ ఆర్డర్ డివోటీ.
1: కానీ ధనాశ చేత 12 రూపాయల కోసం అని చెప్పిన లొంగి ఆ ధనమును పుచ్చుకొని అతనికి ద్రోహం చేయడానికి పూనుకున్నాడు.
0: జూడాస్ బికాస్ ఆఫ్ హిస్ 12 కాయిన్స్ హి బిట్రేడ్ హిస్ గురు.
1: 12 రూపాయల కోసమే పని గురుద్రోహానికి పూనుకున్నాడు ఆ యొక్క థామస్.
0: అండ్ దిస్ జూడాస్ వాస్ హస్ బిట్రేడ్ హిస్ గురు ఫర్ 12 కాయిన్స్.
1: చి ఇది నాకు మంచిది కాదని ఆ యొక్క జీసస్ శిలకు తగిలించిన తర్వాత తాను బాధపడుతూ వచ్చాడు.
0: When Jesus was on the cross, Judas cried. He felt so sad.
1: పడి కట్టగడబడుకు తాను కూడాను కట్టుతో పొడుచుకున్నాడు.
0: Ultimately, he has cut himself. He has put the sword into his chest.
1: నా గురువుకు నేను హింస చేసినటువంటి యొక్క వ్యక్తిని కదా నేను.
0: I have hurt my guru.
1: కేవలం ధన రూపంకు నేను ఇంత లొంగిపోయినాను.
0: I have submitted to this attraction of money.
1: ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థములకును మనం లొంగిపోయి మనం అనేక విధమైనటువంటి బానిసలైపోతున్నాము.
0: In fact, we submit ourselves to different objects and material in this world and turn into slaves.
1: కనుక దేనికి మనం లొంగకూడదు.
0: We should never
1: ఒక ప్రేమకు మాత్రమే లొంగాలి.
0: We should not succumb to anyone.
1: ప్రేమనే మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాణము.
0: And therefore, love is the main arrow.
1: ప్రేమనే నీకు ప్రధానమైనటువంటి అస్త్రము.
0: And love is the main weapon.
1: అట్టి ప్రేమను నీవు ధరించినటువంటి వాడికి ఎట్టి దుర్మార్గ బుద్ధులు కూడాను నీలో ప్రవేశించవు.
0: When you have the weapon and an arrow of love, wickedness find no scope.
1: నీ ఆకలి దప్పులు కూడాను ఆ ప్రేమనే తీరుస్తుంది.
0: And in fact, love quenches your thirst, will appease your hunger.
1: కనుక ఈ ప్రేమను మనం పెంచుకున్నామంటే ప్రేమతో సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు.
0: Therefore, if we develop love, there's nothing you cannot accomplish.
1: మీరు ఎన్ని పాటలు పాడండి, ఎన్ని మాటలు ఆడండి, ఎన్ని విధమైన యాక్ట్ చేయండి, ఏ విధమైనటువంటి ఇది చేసినప్పటికీ ప్రేమను భద్రంగా పెట్టుకోవాలి.
0: All your histrionic talents, be that singing or dramatic,
1: ప్రేమరహితమైన పదములు ఉపయోగించకండి.
0: They should be full of love. Never utter
1: ప్రేమరహితమైన ఆనందాన్ని పంచకండి.
0: And don't distribute anything.
1: ప్రేమరహితమైనటువంటి జీవితాన్ని గడపకూడదు.
0: Never lead the life without love.
1: ప్రతి దాని ఎందుకు నువ్వు ప్రేమను ప్రవేశపెట్టాలి.
0: See that love will be there in every act.
1: ప్రేమకు మించినటువంటి యొక్క ఫలితము, ప్రేమకు మించినటువంటి యొక్క ముక్తి, ప్రేమకు మించినటువంటి యొక్క గురువు మరొకటి లేదు.
0: There's no other preceptor. There's no other liberation beyond love.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: మీరు ఏ విధమైనటువంటి యొక్క కలతలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ ప్రేమను మాత్రం వదలకండి.
0: There may be problems and obstacles. Never give up love.
1: ఆ ప్రేమనే మీకు సర్వైనటువంటి యొక్క రక్ష.
0: And this love will protect.
1: ఆ ప్రేమనే మీకు ప్రధానమైనటువంటి యొక్క రక్షకుడు.
0: And love is your true protector.
1: ఎలాంటి కారణం ఎందు పోయినప్పటికీ నీకు ఆ ప్రేమనే రక్షిస్తుంది.
0: You may be anywhere in a thick forest. It is the love that protects you.
1: ఆ యొక్క రక్షించేటువంటి యొక్క ప్రేమను మనము అన్ని విధాలుగా కాపాడుకుంటూ పోయినప్పుడే నీకు ఏ విధమైనటువంటి శిక్ష కూడా జరగదు.
0: When once you protect your love, raksha, you will never be punished to siksha.
1: శిక్షను పొందే నిమిత్తమై అనేక మంది పోతుంటారు.
0: People go for siksha.
1: భగవంతుడు ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటాడు.
0: The more God tests you, pariksha, you will have excellent results.
1: మీరు చక్కగా విచారణ చేయండి.
0: Investigate clearly well.
1: మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు.
0: As examinations approach, you will be afraid of them.
1: కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు.
0: The ardent devotees of those days were prepared for these tests.
1: టెస్ట్ నాకు కావాలి.
0: Said I want the test.
1: ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్.
0: This test of mine is the test.
1: కాబట్టి భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు.
0: I cannot act against the test of God.
1: అదే నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది.
0: And that very test of God will satisfy me.
1: అని పరీక్షకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడు ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి, ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు.
0: You should always be prepared to face the test. Never ask for their postponement.
1: ఈ టెస్ట్ అనేది ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్ కి మనం ఎక్కిపోవచ్చు.
0: Sooner you are tested, you can be promoted to a higher class.
1: మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి.
0: In order to go to higher classes,
1: ఆ టెస్ట్ కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాలా ఉన్నత స్థాయి చిక్కుతుంది.
0: You are bound to be tested. You should face the test to be promoted.
1: కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి.
0: You should be very happy as the test approaches.
1: ఇంకా పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో, ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి.
0: Very soon you will be having tests or examinations. Never be afraid
1: of them.
0: As examinations are nearing more and more, be joyful.
1: Examinations
0: are fast approaching. The moment I pass, I will go to a higher
1: class.
0: So welcome tests. You should never be away from them.
1: అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు.
0: In olden days, when the preceptors tested, disciples welcomed their test.
1: ఏకలవ్యుడు చాలా ఆనందించాడు.
0: Ekalavya was very happy.
1: అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అని అడిగేటప్పటికి నాకు నేను చిటికిని వేయమని చెప్పాడు.
0: What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given.
1: అప్పుడు ఆ యొక్క థంబ్ ఇచ్చేశాడు.
0: Then he gave this thumb as an offering.
1: ఎంత అదృష్టవంతుడిని నేను.
0: How lucky I am.
1: అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయి చెందాడు.
0: Because of the sacred offering of the thumb, he was exalted.
1: ఎంతటి గొప్పవాడు మరొకడు వేడించి తన గొప్ప కీర్తిని సాధించాడు.
0: Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond.
1: భగవంతునికి ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి.
0: One should be prepared to sacrifice anything.
1: కారణం ఏంటి? భగవంతునికి ఎట్టి ఆశలు లేవు.
0: The reason is God has no desire.
1: నీ కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు.
0: And he is not here to entertain your desire.
1: నీకు అందించే నిమిత్తం వచ్చాడు.
0: God is eternal giver.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోకుండా,
0: without knowing this truth,
1: దీనికి విరుద్ధమైన భావాన్ని మీరు భావించుకొని,
0: if you have the opposite feeling,
1: గురువునే ద్వేషంగా చేసుకుని,
0: and you blame God,
1: కట్టగడపటికి ఈ జీవితంనే వ్యర్థం గావించుకుంటున్నా.
0: Ultimately you waste and ruin your life.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అన్నిటికీ ఉన్నత స్థాయిని చేర్చేటువంటిది ప్రేమనే.
0: దాట్ విచ్ టేక్స్ యూ టు ఎగ్జాల్టెడ్ ఆల్టిట్యూడ్స్ ఇస్
1: లవ్. ఎప్పుడు కూడా నువ్వు పరమ పవిత్రుడే.
0: ప్రిసెప్టర్ గురు ఇస్ ఆల్టిట్యూడ్.
1: దైవం ఎప్పుడు కూడా నువ్వు నిర్మల చిత్తుడే.
0: గాడ్ ఇస్ ఆల్వేస్
1: నిస్వార్థ పరుడే.
0: గాడ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: అలాంటి సెల్ఫ్లెస్ భగవంతుడికి మనం ఎందుకు సెల్ఫిష్ కురిపిస్తున్నాం?
0: When God is selfless, why should we be selfish?
1: భగవంతుని ఎందుకు కించిత్తైన కూడా నువ్వు సెల్ఫిష్ లేదు.
0: There is no trace of selfishness in God.
1: అది మీ భావముల యొక్క ప్రతిబింబాలి.
0: They are only reflections of your thoughts.
1: నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ వచ్చేసి నీ యొక్క భావాన్ని పాడు చేసుకుంటున్నాయి.
0: They come in front of you as reaction, reflection, resound and spoil your thought process.
1: కనుక భగవంతునికి ఏమాత్రము ఒక్క ద్వేషము కాని అసూయ కాని ఇంకేమైనటువంటి దుర్మార్గము భావాలు లేవు.
0: God has no hatred. God has no jealousy. God has no envy.
1: నీ దుర్గుణములే నిన్ను ఆ విధంగా ప్రవేశపెట్టి గురువును ద్వేషిస్తున్నావు.
0: In fact, your own bad qualities, bad thoughts are responsible for your hatred of God.
1: కనుక ఆ విధమైనటువంటి ఉత్తమ భావాలను ఉత్తమమైనటువంటి మార్గంలో మనం వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ wants us to develop noble thoughts, noble sentiments, noble feelings.
1: ఇదియే మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి విషయం.
0: This is what we have to cultivate from.
1: పరీక్షలు వస్తున్నాయంటే మీరు ఆనందించాలి.
0: As examinations are approaching,
1: పరీక్షలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా మనం ఉన్నత స్థాయికి చేరిపోతాం.
0: Sooner they come, you can be promoted very soon.
1: పరీక్షలే రాకపోతే నీ యొక్క ఉన్నత స్థాయి నీకు చిక్కదు.
0: And when there are no examinations, you will never be promoted.
1: కనుకని భగవంతుడు పెట్టేటువంటి టెస్ట్ అంతా కూడాను మన యొక్క పవిత్రమైన టెస్ట్ గా భావించుకోవాలి.
0: Consider all tests of God as your sacred test.
1: కానీ టెస్ట్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది పదం చాలా ఉత్తమమైనటువంటిది కాదు.
0: And in fact, that word is not that great.
1: టెస్ట్.
0: It is only a test.
1: టెస్ట్ కాదు.
0: It is not a waste.
1: ఈ టెస్ట్ అంతా కూడాను నీ మంచి కోసమే చేస్తున్నాడు.
0: The test is for your own good.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను ఏ కష్టములు వచ్చినా, ఏ దుఃఖములు వచ్చినా, ఏ విచారములు వచ్చినా ఇవన్నీ నా మంచి కోసం, నా మంచి కోసం, నా మంచి కోసం అనేటువంటి మంచిదిగా నీవు చింతిస్తూ రావాలి.
0: వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్, ప్రాబ్లమ్స్, వరీస్ అండ్ యాంగ్జైటీస్ మే కమ్ ఇన్ ది వే ఆఫ్ యువర్ లైఫ్, కన్సిడర్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక మనకి ఏ విధమైనటువంటి యొక్క బాధలు కలగకుండా భగవంతుడే సర్వవిధాన రక్షిస్తున్నాడు.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: మీరు అన్నింటినీ అడుగుతున్నారే కానీ భగవంతుడు ఏది అడగటం లేదు.
0: In fact, we have been asking, requesting God.
1: Bhagavantuda, naaku idi kavali, adi kavali, idi kavali, adi kavali ani adugutunnaru.
0: We go on begging God, oh God, I want this, I want this.
1: Kaani deeniki pratibharam em adugutunnadu Bhagavantudu?
0: But what is that God asks him?
1: Anni istu istu istu vachinadu.
0: He goes on giving and giving.
1: Kaani dani phalithamulu meeru artham chesukotam ledhu.
0: But you don't understand the consequences.
1: ఈ ఇచ్చినటువంటి ఏం చేస్తున్నారు మీరు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: దుర్వినియోగం చేసుకుంటున్నారు.
0: యు మిస్ యూజ్ ఆల్ దట్.
1: దుర్మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: యు అలౌ ఇట్ టు గ్రో ఇన్ ఎ క్రూయల్ వే.
1: కనుక నీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక సత్సంకల్పాన్ని నీవు భద్రంగా చేసుకోవాలి.
0: దేర్ఫోర్ సేఫ్ గార్డ్ ద గుడ్ థాట్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: అదియే నీ యొక్క సర్వరక్షకుడు.
0: That will protect you in every possible way.
1: కరకు భగవంతుడు అన్ని కూడాను మనకు మంచిని అందిస్తాడు, కానీ చెడ్డది ఏమాత్రం అందించడు.
0: God gives us all that is good and precious.
1: మీరు ఏమాత్రము భగవంతునికి చెడ్డదిగా మీరు భావించకండి.
0: Never consider anything bad.
1: మీ అదృష్టం కొద్దీ ఇది చిక్కినటువంటి యొక్క దీన్ని దక్కించుకుని చక్కించుకోవాలి.
0: In fact, the present what you have is because of your good luck and fortune.
1: మీ యూకులు గనుక యూకులు యొక్క భావాలు చాలా పిచ్చి పిచ్చి భావాలుగా పోతుంటాయి.
0: Youngsters, naturally your thoughts will be wavered.
1: కాని ఈ యొక్క యువకులుగా ఉన్నప్పుడే దీని ద్వేషాన్ని సాధిస్తూ రావాలి.
0: At this young age you should conquer hatred.
1: ఈ కామక్రోధ లోపమోహమత్సరమైనటువంటి ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవడానికి ప్రేమను ప్రేమించాలి.
0: You should have that intense love as to distance yourself from desire, anger, lust, avarice.
1: ప్రేమతో మీరు జీవితాన్ని గడుపుతుంటే సర్వమును మీరు క్షణంలో సాధించుకోవాలి.
0: When you lead your life with love, you will be able to win over anything in a moment of time.
1: ప్రేమతో సాధించలేనిటువంటి ఈ జగత్తులో ఏది కూడా కరిమించదు.
0: In this world there is nothing that cannot be accomplished without love.
1: ప్రేమ స్వార్థాన్ని మీరు త్యాగం చేసి
0: sacrifice this yourself.
1: ప్రేమను మీరు పెంచుకోండి.
0: Develop love.
1: సర్వము మీకు సంసిద్ధమవుతుంది.
0: Everything will be ready for you.
1: నిన్నటి దినము
0: yesterday
1: నేను లేస్తానే కొంచెం కాలు కొంచెం ఇదవుతుంది అని చెప్పాను దాదాస్వామికి.
0: భగవాన్ సెడ్ ఐ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ అప్.
1: ఆయన చేయి పట్టుకున్నాడు.
0: అండ్ రాధాస్వామి
1: ఇలాంటి మాకు ప్రాప్తిని అందించే నిమిత్తమై మీకు ఈ కాలు నొప్పి వచ్చింది కానీ మీరే కాదు అని చెప్పి అన్నాడు.
0: స్వామి యూ హ్యావ్ గాట్ దిస్ పెయిన్ only to give us this deserve.
1: ఈ సేవ నాకు అందించు అన్నాడు.
0: And he said, Swami, allow me to serve you.
1: ఆయన కొంచెం పాలది ఒత్తాడు.
0: And he pressed Swami's feet.
1: తర్వాత ఆనందంగా జరిగింది.
0: And everything went on happily.
1: నేను చెప్పాను.
0: భగవాన్ సెడ్,
1: రాధాస్వామి ఒక క్షణంలో నేను తలుచుకుంటే ఈ నొప్పి వెళ్లిపోతుంది.
0: In a moment if I will it, the pain will go.
1: కానీ
0: but
1: స్వార్థానికి నేను ఏ సంకల్పము చేయను.
0: భగవాన్ విల్ నెవర్ విల్ ఇట్ ఫర్ హిజ్ ఓన్.
1: ఇదే కాదు ఇంకెంత కష్టమైనటువంటి నేను స్వార్థానికి నా శక్తిని ఉపయోగించను.
0: భగవాన్ విల్ నెవర్ యూజ్ హిస్ పవర్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: పవరే కాదు సంకల్పం కూడా చేయను.
0: హీ డజంట్ విల్ ఇట్.
1: మీకు తెలిసిన పోయిన గురు పౌర్ణమి అప్పుడు ఎంతనో పెద్ద గడ్డ చేసింది.
0: యు నో దట్ ఇట్ టైమ్ ఆఫ్ గురు పౌర్ణమి
1: నేను చక్కగా అనుభవిస్తూ వచ్చానే కానీ కావాలని చెప్పి మానాలని నేను సంకల్పించుకోలేదు.
0: భగవాన్ వెంట్ త్రూ ఆల్ దట్ పీరియడ్. హీ డిడ్ గాట్ ఇట్ రిమూవ్.
1: సంకల్పించుకుంటే ఒక క్షణంలో పోతాయి.
0: ఇఫ్ యు స్ట్రాంగ్లీ విల్ ఇట్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: కానీ అది నీకు స్వసంకల్పము స్వార్థమైనట్టు అవుతుంది.
0: ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
1: అలాంటి స్వార్థానికి నేను ఏమాత్రం ఉపయోగపెట్టను.
0: భగవాన్ విల్ నెవర్ యూజ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ సెల్ఫ్.
1: కనుకనే ఈ విధంగా నేను చెప్పాను రాధాస్వామికి. స్వార్థం అవుతుంది రాధాస్వామి నేను దీన్ని సంకల్పించుకోను. ఇంతేకాదు ఇంకెంత నొప్పి వచ్చినప్పుడు నేను భరిస్తానే కానీ నేను దీన్ని స్వార్థానికి ఉపయోగించుకోను అన్నాను.
0: భగవాన్ టోల్డ్ రాధాస్వామి, లెట్ ఇట్ బి పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, మచ్ మోర్ దాన్ దిస్ ఐఎమ్ ప్రిపేర్ టు బేర్ ఇట్, బట్ ఐ విల్ నెవర్ గెట్ ఇట్ రిమూవ్డ్ ఫ్రమ్ మీ బై విల్లింగ్.
1: కనుక నాకు స్వార్థం అనేటువంటిది లేనప్పుడు నేను ఇంక మిమ్మల్ని ఏది కోరుతారు?
0: అండ్ భగవాన్ ఈజ్ సెల్ఫ్లెస్. వాట్ ఈస్
1: ఏది కోరినప్పుడు నేను స్వార్థమే కదా.
0: If desire is prompted
1: కాబట్టి స్వామికి స్వార్థమే లేదు.
0: భగవాన్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
1: అది మీరు భ్రమిస్తున్నారు.
0: ఇట్స్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్.
1: స్వామి ఆశిస్తున్నాడు.
0: యూ థింక్ ద స్వామి వాంట్స్.
1: స్వామికి అంతా ఇదంతా స్వార్థంగా ఉంటుండాలి అని మీరు భావించుకోవచ్చును.
0: యూ మే ఇమాజిన్ దట్ భగవాన్ ఇస్ సెల్ఫిష్.
1: స్వార్థం ఏ కించిత్ కూడా నా దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: కనుక
0: సో
1: స్వామి ఏది సంకల్పించుకున్నా మీ మంచి కోసమని, మీ క్షేమం కోసమని, మీ ఆనందం కోసమని, మీ సుఖం కోసమని, మీ మోక్షం కోసమని.
0: Whatever Swami wills, it is for your redemption, it is for your liberation, it is for your happiness, it is for your bliss.
1: Karuka, నేను ఏది కూడా నా కోసం నేను ఉపయోగించుకోను.
0: భగవాన్ డస్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్.
1: మీకు ఏది కావాలని క్షణంలో నేను ఇస్తాను.
0: భగవాన్ ఇస్ ప్రిపేర్ టు గివ్ యూ వాట్ ఎవర్ యూ
1: వాంట్. ఇస్తాను కానీ మీరు దక్కించుకునేటువంటి శక్తిని మీ దగ్గర పెట్టుకోవాలి.
0: హి ఇస్ ప్రిపేర్ టు గివ్, బట్ యూ షుడ్ హావ్ ద
1: కెపాసిటీ. చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎ స్మాల్ ఇలస్ట్రేషన్ భగవాన్ వాంట్స్ టు గివ్ us.
1: బ్యాంక్ దగ్గరికి పోయి
0: యూ గో టు ద బ్యాంక్.
1: బ్యాంక్ ఎప్పుడుగా ఉంటుంటాడు రండి. అతని దగ్గర చేతిలో కావలసినంత ధనం ఉంటుంది.
0: యూ ఫైండ్ ద క్యాషియర్ విత్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: ఈ క్యాషియర్ దగ్గర కావలసినంత ధనం ఉంటుంటుంది.
0: క్యాషియర్ హాస్ గాట్ ఇన్ స్టాక్ మనీ.
1: అతని దగ్గరికి పోయి, సార్ మీ దగ్గర ఇంత మనీ ఉంటుంటారు కదా, నాకు కొంచెం ఇవ్వండి సార్ అంటే ఇస్తాడా?
0: ఇఫ్ యూ గో టు ద క్యాషియర్ అండ్ సే సార్ యూ హావ్ సో మచ్ ఆఫ్ మనీ, వై డోంట్ యూ గివ్ మీ?
1: ఇవ్వడు.
0: యూ వోంట్ గివ్ యూ.
1: అయితే ఏ విధంగా ఉంటుంది?
0: అప్పుడు
1: ఆయన అడుగుతాడు, అయ్యా నీ పేరుతో ఎంతవరకు డిపాజిట్ కట్టావు బ్యాంకులో అన్నాడు.
0: హీ విల్ ఆస్క్ యూ హౌ మచ్ మనీ ఇస్ దేర్ ఇన్ యువర్ డిపాజిట్.
1: నేనేం కట్టలేదు అంటాడు.
0: మళ్ళీ
1: ఇవ్వడానికి వీలు లేదు.
0: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యూ మనీ.
1: నీవు మొట్టమొదటి డిపాజిట్ కట్టు.
0: ఫస్ట్ డిపాజిట్ మనీ.
1: నువ్వు ఎంత రాసిస్తే అంత నేను చెక్ ఇస్తే నేను తప్పక నీకు ఇస్తాను.
0: ఇఫ్ యు గివ్ ది చెక్ యు కెన్ డ్రా ది మనీ.
1: ఇక్కడ కొంచెం విచారణ చక్క చేసుకోవాలి.
0: హియర్ యు హావ్ టు ఇన్వెస్టిగేట్ క్లియర్లీ.
1: ప్రేమ
0: లవ్
1: అనేటువంటి ధనాన్ని డిపాజిట్ చేయాలి.
0: The wealth, the money of love must
1: ఎవరి దగ్గర?
0: Where?
1: God.
0: God. You have to deposit the money of love.
1: అభిమానము అనగా ప్రేమాభిమానం అనేటువంటిది అతనికి తగినటువంటి ఒక చెక్ బుక్ గా తీసుకోవాలి.
0: And take that attachment to God as a checkbook.
1: Love అనేటువంటిది ఒక సంతకం చేయాలి.
0: And affix the signature of love.
1: ఈ రెండు బాగా ఉంటుంటే మీకు ఎంత డిపాజిట్ అంత డబ్బు నీకు ఇస్తాడు.
0: విత్ ద సిగ్నేచర్ అండ్ ద చెక్ యూ విల్ బి ఎలిజిబుల్ టు డ్రా యాజ్ మచ్ ఆఫ్ మనీ యూ నీడ్.
1: కానీ చెక్ బుక్ లేకుండా సంతకం చేయకుండా నీ డిపాజిట్ ఉండి కూడాను నాకు ఇవ్వమని చెప్పినట్టే ఇవ్వడు.
0: వితౌట్ చెక్ బుక్ వితౌట్ ఎఫిక్సింగ్ యువర్ సిగ్నేచర్ దేర్ మే బి డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ బట్ యెట్ యు కెన్ డ్రా మనీ.
1: మీరు డిపాజిట్ ఏం చేయాలి? ఈ మీ ప్రేమను భగవంతుని దగ్గర ప్రేమించాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డిపాజిట్ ద మనీ ఆఫ్ లవ్.
1: అభిమానం అనేటువంటి ఒక చెక్ బుక్ నువ్వు తీసుకోవాలి.
0: అటాచ్మెంట్ టు గాడ్ ఈస్ ద చెక్ బుక్.
1: నీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది ఏమిటి? నీ యొక్క ప్రేమనే సిగ్నేచర్.
0: లవ్ ఈస్ ద సిగ్నేచర్.
1: అది పెడితే నీకు ఎంత కావాల్సిన డబ్బు వస్తుంది.
0: వెన్ వన్స్ యూ ఫిక్స్ యువర్ సిగ్నేచర్ యూ కెన్ విత్డ్రా ద మనీ.
1: దీన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్.
1: డిపాజిట్ కట్టకుండా నాకు ఇమ్మని చెప్పంటే ఏ బ్యాంక్ కూడా ఇవ్వడు.
0: వితౌట్ డిపాజిటింగ్ మనీ నో బ్యాంకర్ విల్ గివ్ యూ మనీ.
1: కనుక మీరు ఎంత కట్టారని మీకు తెలియకోకుండా స్వామి మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే ఎట్ట ఇస్తాడు?
0: వితౌట్ నోయింగ్ హౌ మచ్ యూ డిపాజిటెడ్ యూ కెనాట్ గో ఆన్ ప్లీడింగ్.
1: నేను ఇచ్చినా కూడా నువ్వు దక్కించుకోలేరు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గివెన్ బై భగవాన్ యూ కెనాట్ రిటైన్ ఇట్.
1: కనుకనే భగవంతుడు ఇచ్చేటువంటి దానికంత ఒక అధికారాన్ని నువ్వు పురస్కరించుకుని యోచించాలి.
0: సో వీ షుడ్ ఆల్సో థింక్ అవర్ డిజర్వ్డ్నెస్ బిఫోర్ వీ సీక్ భగవాన్.
1: కనుక భగవంతుని దగ్గర మొట్టమొదట మన ప్రేమను అర్పితం కావాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు సరెండర్ అవర్ లవ్ టు గాడ్, భగవాన్.
1: అది ఒక్కటి ఉంటుంటే ఈ ప్రపంచంలో దేనినైనా మనం సాధించవచ్చు.
0: విత్ దట్ వన్ లవ్ యూ కెన్ అచీవ్ ద హోల్
1: వరల్డ్. ఏ తపము, ఏ యోగము, ఏ జ్ఞానము ఏది మనకు అక్కర్లేదు.
0: నో పెనెన్స్, నో మెడిటేషన్, నో స్పిరిచువల్ యాక్టివిటీ ఈజ్ నెసెసరీ.
1: ప్రేమ ఒక్కటి చాలు.
0: లవ్ ఈజ్ ఎనఫ్.
1: అది ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యు కెన్ అచీవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరెంతో ప్రేమతో,
0: విత్ ఆల్ లవ్,
1: ఎన్నో విధమైనటువంటి ఒక ఆనందంతో,
0: విత్ ఆల్ హ్యాపీనెస్,
1: ఈనాడు మీరు నన్ను ఆనంద పెట్టారు.
0: యు ఆల్ మేడ్ భగవాన్ వెరీ హ్యాపీ.
1: కనుకనే మిమ్మల్ని కూడాను ఇంత ఆనందాన్ని నేను పరుస్తుంటున్నాను.
0: దేర్ఫోర్ భగవాన్ ఈజ్ మేకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ us.
1: భగవంతుడు మనకు ఆనందం ఇచ్చేది ఎట్టిస్తాడు? నీవు ఆనందాన్ని అందించినప్పుడే తాను నీకు ఆనందాన్ని అందిస్తాడు.
0: When you make God happy, God will make you happy in turn.
1: నీకు అందించకుండా నీకు కావాలంటే మాత్రం భగవంతుడు ఏది అందించడు.
0: Without making God happy, you cannot expect to be
1: happy. నీవు భగవంతునికి అందించు.
0: Give happiness to God.
1: నీవు భగవంతుని నుంచి అందుకో.
0: Receive happiness from God.
1: ఆ రెండింటి యందు కూడా నువ్వు ఎట్టి భేదం లేకుండా చూసుకోవాలి.
0: See that there is no difference in giving and receiving.
1: ఈ రెండింటి ప్రేమానుబంధం చాలా బంధంగా ఉండాలి.
0: This bond of love should be strong.
1: మీరు పాఠంలో కూడా చెప్పారు.
0: That's what you say.
1: మన ఇద్దరికి ఏ బంధం ఉంటుండాలి?
0: What is this attachment?
1: నీకు నాకు ప్రేమనే బంధము అన్నారు.
0: It is only the bond of love.
1: దానిని మనము ఆనందంగా తీసుకుంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్ బ్లిస్ఫుల్లీ అండ్ సేఫ్ గార్డ్ ఇట్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In a divine discourse delivered on 22nd of May 1995 during summer course, Bhagavan Baba explained the true meaning and the aim of selfless service. Let us now listen to a tiny clip of that informative discourse.
2: కేవలంగా ఏమిటి?
3: వాట్ ఇస్ సర్వీస్?
2: కేవలం ఎవరికో నేను మాస్టర్, వాడు చేయించుకుంటున్నాడని కాదు.
3: యూ షుడ్ నాట్ థింక్ దట్ యువర్ మాస్టర్ అదర్ వన్ ఇస్ రెసిపియంట్.
2: ఒకనొక వ్యక్తి సేవ చేసే నిమిత్తమై ప్రవేశించాడు.
3: ఎ పర్సన్ కేమ్ దేర్ టు సర్వ్.
2: నేను దాసుడను.
3: ఐఎమ్ ద సర్వెంట్.
2: దాసత్వం లోపల ఉండేటువంటి ఒక దివ్యత్వము మరి ఆ నాయకత్వంలో ఉండదు.
3: ద డివినిటీ ఇస్ దేర్ ఇన్ సర్విట్యూడ్, నాట్ ఇన్ లీడర్షిప్.
2: మొదలు ప్రార్థించాడు భగవంతుణ్ణి.
3: హి ప్రేడ్ టు గాడ్.
2: దస్

0: దాసులకు సేవనే చేయవలరా, దాసను దాసుడను కావలెనురా. నేను ఎవరిధంగా దాసాను దాసుడు కావాలి.
1: లెట్ మీ బి సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్.
0: సర్వెంట్ కు సర్వెంట్ గా ఉండాలి.
1: ఐ షుడ్ బి సర్వెంట్ టు ది సర్వెంట్స్.
0: అనగా ఏమిటి? అహంకారం అణగదొక్కుకోవటమే ఈ సేవకు సరైనటువంటి యొక్క గంభీరము.
1: ది ఎయిమ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ టు బి ఈగోలెస్.
0: అహంకారంగా ఉండినటువంటి వాడు సేవ చేయలేడు.
1: ద వన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ కెనాట్ సర్వ్.
0: సేవ చేసేటువంటి వాడికి అహంకారం ఉండదు.
1: ద వన్ హూ సర్వ్స్ కెన్ నెవర్ బి ఈగోయిస్టిక్.
0: కనుకనే అహంకారాన్ని చంపుకోవటంలో కూడా సేవలో ఉండినటువంటి ఫలితమే.
1: దేర్ఫోర్ కిలింగ్ వన్స్ ఓన్ ఈగో ఇస్ ద రిజల్ట్ ఆఫ్ సర్వ్.
0: ఈ సేవ నీ అహంకారాన్ని చంపివేస్తుండాలి.
1: బికాస్ సర్వీస్ కిల్స్ యువర్ ఈగో.
0: అలాంటి మార్గంలో నీవు సేవలో ప్రారంభించు.
1: So in that way you start serving.
0: సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing else beyond service.
0: హనుమంతుడు కూడా లంకలో ప్రవేశించాడు.
1: హనుమన్ స్టెప్డ్ ఇన్ టు లంక.
0: ఈ వింతకోతిని చూచి లంక రాక్షసులందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు.
1: ఆల్ డెమన్స్ వర్ వాచింగ్.
0: ఇంతకు పూర్వం లంకలో కోతులను ఎప్పుడూ వాడు చూడలేదు.
1: దే హావ్ నాట్ సీన్ మంకీ బిఫోర్.
0: ఎందుకనగా కనుక చుట్టూ సముద్రం ఉంటుండాలి. ఈ సముద్రాన్ని దాటిపోయేటువంటి కోతులు ఎక్కడున్నాయి?
1: బికాస్ లంక ఇస్ సరౌండెడ్ బై ఓషన్ ఆల్ అరౌండ్. నో మంకీ రీచ్.
0: ఏనాడు కూడా ఈ కోతిని చూడలేదు.
1: They never saw any monkey.
0: Andaru chustunnaru aashcharyanga.
1: They were all
0: winter roopam mana kanipistuntunnadani anukunnaru.
1: They were watching this peculiar mysterious form.
0: Adi meerandarni chusi navutu undadi.
1: And the monkey started smiling.
0: Rakshasunu chusi vekristundadi.
1: He started making fun of the demons.
0: Andulo okaru prashninchadu.
1: One question.
0: Evaru neevu?
1: Who are you?
0: Dasoham kosalendrasya. Neenu evaru anukuntunnara? నేను గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు కాదు, దాసాను దాసుడును. దాసులు రామచంద్రుని యొక్క దాసుడును ఉన్నాడు.
1: వాట్ ఇస్ ద రిప్లై? హి డజంట్ సే దట్ ఐ యామ్ మ్యాన్ ఆఫ్ వర్చ్యూస్ అండ్
0: స్ట్రెంగ్త్. వినయమును ప్రకటించడం చేతనే రామకార్యాన్ని దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: హి సెడ్ ఐ యామ్ ది సర్వెంట్ ఆఫ్ రామచంద్ర, దేర్ ఫోర్ హి హస్ మేడ్ ఫుల్ఫిల్ ద టాస్క్.
0: రామాజ్ఞను మనం శిరసావహించడానికి మొట్టమొదట మనం సరైనటువంటి యొక్క స్థితిలో నిలచాలి. అహంకార నిర్మూలం కావాలి.
1: టు ఫుల్ఫిల్ ది కమాండ్ ఆఫ్ రామ్ వి షుడ్ కిల్ అవర్
0: ఈగో. విధేయతను మనం ప్రకటించాలి.
1: వి షుడ్ హ్యూమిలిటీను
0: ప్రకటించడం మాత్రమే కాదు ఆచరించాలి.
1: నాట్ మీల్ ఎక్స్ప్రెస్, వి షుడ్ యాక్ట్.
0: ఈ విధమైనటువంటి వినయ విధేయతను మనం నిరూపించినప్పుడే నిజమైనటువంటి దాసులుగా ఉంటాము.
1: వెన్ యూ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ ఒబీడియన్స్.
0: ఇంత గొప్ప విద్యావంతుడను, ఇంత గొప్ప శ్రీమంతుడను, ఇంతటి గొప్ప అధికారిని, ఈ విధమైనటువంటి ఎంతకాలం ఈ అధికారములు?
1: యు మే థింక్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ అథారిటీ ఇన్ పొజిషన్, హౌ లాంగ్?
0: ఇది రిటైర్డ్ అయిపోయేటువంటి సమయము.
1: ఇస్ ఇట్ టైమ్ ఆఫ్ రిటైర్మెంట్?
0: సంపద చూస్తామా అంటే
1: ద వెల్త్
0: మంచు మించినట్టుగా ఉంచుతుంది, తక్షణమే చీకటి ప్రారంభమవుతుంది.
1: ఇట్ జస్ట్ డిసపియర్స్ లైక్ ఎ లైట్.
0: కారే రాజును రాజ్యమును కలుగనే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: Don't you have faith to fill the command of Rama? We should kill our ego.
0: విధేయతను మనం ప్రకటించాలి.
1: We should humility and obedience.
0: ప్రకటించడం మాత్రమే కాదు ఆచరించాలి.
1: Not merely express, we should act.
0: ఈ విధమైనటువంటి వినయ విధేయతను మనం

0: కారే రాజులు రాజ్యమును కలిగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: Don't you have kings that rule the kingdoms? What happened to them now?
0: ఎంతమంది రాజులు ఏలారు ఈ రాజ్యాన్ని?
1: So many kings ruled
0: this kingdom.
1: What happened to them?
0: ఎక్కడ పోయారు?
1: Where are they?
0: ఏ నాటికి సిరి సంపద ఉండేటువంటివి కాదు.
1: They don't have wealth with them.
0: కానీ
1: బట్
0: సద్గుణం మాత్రం శాశ్వతంగా ఉంటుంటాయి.
1: But their virtues qualities remain permanent.
0: అంబరీషుడు పోయి ఎంత కాలమైంది?
1: అంబరీష డైడ్ లాంగ్ బ్యాక్. అతనికి
0: కీర్తి ప్రపత్తులంతా ఈనాటి కూడా జగత్ వ్యాప్తిగా వెలుగుతూ ఉన్నాయి.
1: But his name and fame remain now shining.
0: సద్గుణములను మనం పెంచుకున్నప్పుడు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాం.
1: So when we develop virtues, we'll have permanent reputation.
0: కనుక అధికారములు, పదవులు, ఆస్తులు, పాస్తులు ఇవి శాశ్వతాలు కాదు.
1: So it's not the authority in the position of wealth that are permanent.
0: Passing clouds, కదిలిపోయే మేఘాలు.
1: They're passing clouds.
0: ఈ సత్యాన్ని అంబరీషుడు గుర్తించాడు.
1: దిస్ ట్రూత్ ఇస్ రికగ్నైజ్డ్ బై అంబరీష.
0: ఈ జగత్తులో ఏది కూడా శాశ్వతమైనటువంటిది లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇస్
0: ఏది కూడా సుఖాన్ని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్
0: ఏది కూడా శాంతిని అందించేటువంటిది లేదు.
1: నథింగ్ కన్ఫర్స్
0: శాంతిని సుఖమును భగవంతుని యొక్క సన్నిధియే.
1: పీస్ అండ్ బ్లెస్ లై ఇన్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ ది డివైన్.
0: రాజా కావలసినంత ఆభరణాలు అందించాడు త్యాగరాజుకు.
1: కింగ్ గేవ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ టు త్యాగరాజ.
0: నీది చాలా సుఖమా? ఈశ్వర సన్నిధి చాలా సుఖమా? నిజముగా తెలుపు మనస అన్నాడు.
1: ఓ మైండ్ టెల్ మీ, ఇస్ ఇట్ ద వెల్త్ ఆర్ ద ప్రాక్సిమిటీ టు లార్డ్ దట్ గివ్స్ ద ప్లేస్?
0: ఓ మనసా, ఏది శాశ్వతం?
1: ఓ మైండ్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘములు.
1: దీస్ ఆర్ ఆల్ వరల్డ్లీ పాసింగ్ క్లౌడ్స్.
0: అయితే ఉండినంత వరకు దీన్ని అనుభవించాల్సింది.
1: హౌఎవర్ సో లాంగ్ దే
0: ఆర్, దీన్ని త్యజించడానికి వీలు కాదు.
1: వి డోంట్ నీడ్ టు గివ్.
0: అయితే దేనికి త్యజించాలి?
1: వాట్ ఇస్ టు బి సక్రిఫైస్?
0: దైవానికి సర్వము త్యజించాలి.
1: వి హడ్ సక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
2: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.